ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 26వ రోజు క్రీస్తు శకం 2026 జూలై నెల 17వ తేదీ శుక్రవారం 100.2 ఎఫ్ఎం మెగాహెచ్ పై ఇయాల్టి

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. ఇంకొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇది ఇయాల్టి ప్రార్థన. ఇప్పటిదాకా ప్రార్థన కార్యక్రమంలో మీనాక్షి పంచరత్నం స్తోత్రం విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనలా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా పొద్దులటి సంధి రాత్రి 11 కొట్టేదాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అంబటల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, వాటిలో పోషకాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు పి అశోక్. ఇంకా పాటల సింగిడి వేటూరి గురించి బాసర IIIT అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర ప్రసంగం ప్రసారమవుతుంది. కైత శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలు వింటారు. 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు వచన రచనల నుండి ఒక ఖండిక వింటారు. ఇంకా ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ కవిత పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. మీరు మెచ్చే మీకు నచ్చిన పాటలు వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగా 8:45 సంధి 10 దాకా సింగిడి సినీ గీతల కార్యక్రమంలో, అట్లనే సాయంత్రం 5 మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమంలో, రాత్రి 8:00 సంధి 8:45 దాకా ఉషారు కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేసిన ఫోన్ నంబర్ 08732 కోడ్ నంబర్ 2300081 మరో నంబర్ 2950081. సాయంత్రం 5:30 కతింద పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మంచికే గెలుపు కథ ఇంటారు. రచన చంద్రప్రతాప్ కంతెట్టి, చెప్తున్నది ఈ వరలక్ష్మి. ఇంకా మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి నిలువెత్తి నిజాయితీ కథలు ఇంటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి. సాయంత్రం 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో మరోగ్యం గమ్యం మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 విస్తరణ అధికారి కొన్నేరి స్వరాజ్యలక్ష్మితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు కేలిరిన్. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానబాయి బృందం కొలాంబాషలో పాడిన ప్రేమ పాటలు వింటారు. ఇంకా గుడిహత్నూర్ మండలం ధరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలబాయి బృందం పాడిన కొలాం పెళ్లి పాటలు ప్రసారమవుతాయి. రాత్రి ఇల్లు యోసందారుల కార్యక్రమంలో కోలాల్లో వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ చెప్పిన ముచ్చట ప్రసారమవుతుంది. తనతో ముచ్చట పెడతారు కె లెనిన్. పత్తి పంట తొలి దశలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు పి అశోక్. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎమ్మెల్ వసంత కుమారి గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.

రాత్రి 10 గంటలకు మనపురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం నాకింపేట గ్రామానికి చెందిన పోలె అంజన్న బృందం చెప్పిన నల్లపోచ మగ్గు కథ రెండో భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:45 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

రక్షణ వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ఆకాశవాణి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: టీజీ20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్దిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
2: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే ఒక రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జులై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ

0: అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
2: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి గానీ రేపొద్దున తాగునీటికి గానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.

0: క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య హరియాణా చండీగఢ పంజాబ్ స్థలానాం యాత్రయై నిర్గమిష్యతి. అత్రావసరె ప్రధానమంత్రి హరియాణాయాః జిందరేల స్థానకే జింద సోనిపత క్షేత్రయోః భారతస్య ప్రథమాయ హైడ్రోజన సంచాలిత రేలయానాయ హరిత పతాకాం ప్రదర్శయిష్యతి. అనేనైవ సహ శ్రీమోదీ జిందనగరస్థే ఏకలవ్య క్రీడాంగణే 17,14,000 కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ విధాస్యతి. ప్రథమస్య హైడ్రోజన సంచాలిత రేలయానస్య అయం శుభారంభః రేలక్షేత్రే స్వచ్ఛ సతత వికాసాయ కశ్చన మహత్వపూర్ణః పదక్షేపో వర్తతే. జిందనగరాత్ ప్రధానమంత్రి చండీగఢం ప్రతి ప్రస్థాస్యతి. యత్ర అపరాహ్నే పాదోన ద్వివాదనే సహ 17,14,000 రూప్యతోప్యధికానాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం ఆధారశిలాం స్థాపయిష్యతి. అత్రావసరే సహ జనసభామపి సంబోధయిష్యతి. తతః పరం ప్రధానమంత్రి పంజాబస్య జాలంధర నగరం ప్రతి గమిష్యతి. యత్ర సహ 17,14,000 రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ కరిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖతర దేశస్య అమీర్ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇత్యనేన సహ దూరభాషేణ సంవాదం అకరోత్. అథ ఫాదర్ అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యస్య నిధనం ప్రతి శోక సంవేదనాః ప్రేషితవాన్. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ప్రధానమంత్రి అవదత్ యత్ ఖతర్ దేశస్య ఫాదర్ అమీర్ ఇత్యేతస్య స్థాయి రిక్తం భారత ఖతర్ దేశయోః మధ్యే సామరిక సహభాగితాం సుదృఢాం కర్తుం అగ్రేపి మార్గదర్శనం కరిష్యతి. అసౌ భారతస్య ప్రతి తస్య అతిస్నేహం ఖతర్ దేశే స్థిత భారతీయ సముదాయం ప్రతి తస్య ఆత్మీయ భావం భారత ఖతర సంబంధాన్ సుదృఢీకర్తుం తస్య దృఢ ప్రతిబద్ధతాం చ స్మృతవాన్. జులై మాసస్య 20 దినాంకే ఆరభ్యమాణాత్ సంసదః ప్రావృట సత్రాత్ ప్రాక్ భారతీయ జనతా పార్టీ ఇత్యేతస్య నేతృత్వయుత ఎన్డీఏ ఇతి సంయుతిః అద్య సహయోగి దళానాం వరిష్టమంత్రిభిః సహ ఉపవేశనం కరిష్యతి. అస్య ఉపవేశనస్య అధ్యక్షతాం రక్షామంత్రి రాజనాథ సింహః కరిష్యతి. అస్మిన్నుపవేశనే ప్రావృట సత్రాయ ఎన్డీఏ సంయుతేః సంసదీయ కార్యయోజనాయాః అంతిమరూపం నిర్ధారయిష్యతే. అపి చ సంయుతేః విధాయకార్యసూచ్యాః సహయోగిదళానాం పరస్పర సమన్వయస్య అథ సదనె విపక్షస్య ప్రభావపూర్ణ ప్రతిపక్షాయ ఏకీకృత కార్యయోజనాయాః విషయ విచార విమర్శః భవిష్యతి. రాష్ట్రీయ పరీక్షా సంస్థయాస్య వర్షస్య నీట్ యూజీ ఇత్యస్య పునః పరీక్షాయాః పరిణామాః ఉద్ఘోషితాః. స్నాతక స్తరీయ చికిత్సా దంత చికిత్సా ఆయుష సహైవ తత్సంబద్ధ పాఠ్యక్రమేషు ప్రవేశాయ 11,00,000 అభ్యర్థినః అర్హాః అభవన్. సర్వేషాం అభ్యర్థినాం అంకపత్రాణి తావత్ ఆధికారిక సంకేతస్థలే neet.nta.nic.in ఇత్యత్ర ఉపలబ్ధాని సంతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్యారభ్య త్రిదివసీయ యాత్రయై పశ్చిమ బంగాల రాజ్యం గమిష్యతి. సూత్రానుసారం యాత్రావధౌ సహ సీమా సురక్షాయాః ప్రశాసనస్య విధి వ్యవస్థాయాః వికాసాత్మక కార్యక్రమేషు భాగం నిర్వక్ష్యసి. శ్వః శ్రీ షాహ సిలిగుడి క్షేత్రస్య జుమాగాచితి సీమ్ని గత్వా సీమా సురక్షాబలస్య సైనికైః సాకం సంభాషణమపి విధాస్యతి. पुरुष क्रिकेट क्रीडायां त्रि एक दिवसीय श्रृंखलायाः द्वितीय स्पर्धायां इंग्लैंड दलेन गतरात्रौ कार्डिफ नगरस्य सोफिया गार्डन्स इत्येतस्मिन् क्रीडांगणे भारतदलं चतुर्स्तोभैः पराजितम्। जो रूट उत्तम प्रदर्शनाय

0: स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। अधुना उभयदलीय रविवासरे लण्डन नगरस्य लॉर्ड्स क्रिकेट इत्यतस्मिन् क्रीडाङ्गणे आयोज्यमाने अन्तिमायां निर्णायक श्रृङ्खलायां परस्परं स्पर्धिष्यतः इति वार्ताः।
1: ఆకాశవాణి జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీకే ప్రతాప్.
2: ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రంలో వారి వివరాలు పూరించి ఇచ్చిన తర్వాత డిజిటలైజ్ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బూత్ స్థాయి అధికారులు తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్ల ఇంటింటికి తిరిగి ఫారాలను 100% పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్టీఓ శ్రీనివాసరావు, అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుదారు విశ్వాసమే పోలీసుల పనితీరుకు కొలమానమని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సందర్శించారు. పలు ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి పగలు రాత్రి బీట్ డ్యూటీల ద్వారా నిఘా ఉంచాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. విపిఓలు గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బంది మహేష్ తదితరులు పాల్గొన్నారు. గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక సమాపేశాన్ని సర్పంచ్ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ది, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యంపై గ్రామస్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిరోజ్, ఉప సర్పంచ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. దరూరు మండలంలోని గూడెందొడ్డి జలాశయ విస్తరణకు సవివర ప్రాజెక్టు నివేదిక, డీపీఆర్ రూపకల్పనకు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధుల బృందం, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జలాశయాన్ని సందర్శించారు. భూసేకరణ, జలాశయ విస్తరణకు ఎదురయ్యే సమస్యలను పరిశీలించారు. 15 టీఎంసీల నీటి నిల్వకు డీపీఆర్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందుతామన్నారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ నీటిని నిల్వ చేసే లక్ష్యంగా ప్రాజెక్టు విస్తీర్ణ ఉంటుందని తెలిపారు. గద్వాల పురపాలక పరిధిలో రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో సమీకృత మార్కెట్లో దుకాణాలను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే చర్యలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. గట్టు మండలంలోని ఇందువాసి గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ ఈడిగ లక్ష్మి తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. చదువు మధ్యలో మానేసిన ముగ్గురు విద్యార్థులను తిరిగి స్థానిక పాఠశాలలో చేర్పించారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వద్దని, తప్పనిసరిగా ఆసుపత్రుల్లో చూపించుకోవాలని జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్య పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సీజనల్ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలో జ్వర సర్వేను ప్రారంభించాలన్నారు. అల్లంపూర్ పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లను మున్సిపల్ కమిషనర్ రమేష్ తనిఖీ చేశారు. వంటగది శుభ్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు. మిగిలిన వ్యర్థ పదార్థాలను పురపాలిక ఆటోలు వేయాలని చెప్పారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ స్వాతి హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మానవపాడు మండల కేంద్రంలోని పలు దుకాణాలు, ప్రధాన కూడలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు విద్యా సాంస్కృతిక నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని గద్వాల ప్రభుత్వ ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి సూచించారు. కళాశాలలో డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించే కళాశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈడీపీ ప్రోగ్రాంలోని బీఎఫ్ఎస్ఐ కోర్సుల గురించి వివరించారు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్, సురేష్ బాబు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ నరసింగరావు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మితో కలిసి 13 మండలాల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో శుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. బడిబాటలో గతంలో కంటే 10% అదనంగా అభివృద్ది పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీకే ప్రతాప్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జింద్లో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బార్డర్ అవుట్ పోస్టును సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బార్డర్ అవుట్ పోస్టులో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు.
3: అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పురి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్దపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటోగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలను లాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టు విలైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణం మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆలౌటైంది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2 వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో

0: తెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతులు. మంచి సమయం వచ్చే వరకు అని ఎదురు చూడకుండా ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ అన్ని అంశాల మీద అవగాహన పెంచుకుంటూ ఉండాలి. అలా మనకు అన్ని అంశాలపై ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వైద్యంతో పాటు న్యాయం, చట్టం వంటి విషయాల గురించి తెలుపుతూ గొప్ప వ్యక్తుల ముచ్చట్లతో మనలో చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అంబటల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, వాటిలో పోషకాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధితో ముచ్చట ప్రసారం అవుతుంది. ముచ్చట వెడతారు పి అశోక్. పాటల సింగిడి వేటూరి గురించి బాసర ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర ప్రసంగం ప్రసారం అవుతుంది. కైత శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమంలో. ఇయాల్టి తెలుగుదితి స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం పునర్వసు కార్తే ఆషాఢమాసం దక్షిణాయనం తిథి చవితి మఖర నక్షత్రం శుక్రవారం. వాతావరణ సూచన: ఆకాశం మేఘవృతమైంది, గాలులు తేమ 81%, గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. వాతావరణ సూచన ఇన్నరు. మనసుకు హాయినిచ్చే వాద్య సంగీతం వింటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ శుభోదయం తెలుపుతూ ఈ రోజును శురు చేయండి ఈ వాద్య సంగీతం వింటూ.

0: రైతన్నల కోసం వ్యవసాయ సలహా.
1: నా పేరు డాక్టర్ సురేష్, పశువైద్య సహాయాధికారి, ఆదిలాబాదు.
2: రైతు సోదరులు పత్తికి, సోయాబీన్ కు, ఈ తొగరికి మందులు కొట్టడం అనేటువంటిది జరుగుతుంది. పురుగు మందులు చాలా విషపూరితమైనటువంటివిగా భావించాలి. ఎందుకంటే ఈ మందుల వల్ల పశువులు అనేటువంటివి కూడా చనిపోవడం జరుగుతుంది. అజాగ్రత్త వల్ల పశువులు చనిపోతుంటాయి. మందును కొట్టేటప్పుడు ఈ డ్రమ్ లో కలిపినటువంటి మందు నీళ్లని పశువులు తాగడం అనేటువంటివి జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల పశువు అనేటువంటిది వెంటనే చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా గడ్డి మందులు వాడుతున్నారు. గడ్డి మందు వాడిన గడ్డిని పశువులకు వేయడం వల్ల వాటిలో ఉన్న కిడ్నీలు చెడిపోయి అవి చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గడ్డి మందులు వాడినటువంటి గడ్డిని పశువులకు మనము వేయకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఈ మందులు వాడిన తర్వాత మిగిలిపోయినటువంటి ఈ డబ్బాలు కానివ్వండి, ప్యాకెట్స్ కానివ్వండి, వాటిని మనము భూమి లోపల తవ్వి పూడ్చేయాలి. లేకపోతే ఆ ప్యాకెట్లలో ఉన్నటువంటి పౌడర్ కానివ్వండి, మందు కానివ్వండి, ఈ పశువులకు ఎక్కడైతే దొరుకుతావో అక్కడ వాటిని నాకడం అనేటువంటివి చేస్తుంటవి. అది కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటది కాబట్టి ఈ నాకడం అనేటువంటిది చేస్తుంటది. అది నాకడం వల్ల కూడా పశువుకు విష ప్రభావం అనేటువంటిది కలుగజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ మందులు వాడుతుంటామో కొన్ని జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మందు డబ్బాల్ని, అదేవిధంగా ఈ పౌడర్ ప్యాకెట్స్ ని కానివ్వండి, భూమి లోపల పూడ్చేయడం అనేటువంటిది చేయాలి.
0: పురుగు మందులు, కలుపు మందులు కొట్టేటప్పుడు పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ చెప్పిన వ్యవసాయ సలహా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రతిరోజు ప్రత్యేకమే. గడిచిన రోజుల గొప్పతనాన్ని, ఆ రోజులోని విశేషాలను తెలిపేది చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఎలా? స్వాతంత్ర సమరయోధుడు, రచయిత దరువూరి వీరయ్య జయంతి, నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు జయంతి, బాలీవుడ్ నటి జరీనా వాహబ్ పుట్టినరోజు, ప్రముఖ దర్శకుడు భారతీరాజా జయంతి ఎలా? ఇంకా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఎలా?

0: బహుముఖ ప్రజ్ఞాశాలి, గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, సంపాదకుడు, కర్షకోద్యమ నిర్మాత దరువురి వీరయ్య జయంతి ఇయ్యల. గుంటూరు జిల్లా ముప్పాల మండలం ఇరుకుపాలెంలో జన్మించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున వెలువడిన కాంగ్రెస్ సేవాదల్ అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. అనేక సంవత్సరాలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ ప్రచార ప్రచురణల విభాగం కార్యదర్శిగా కూడా పనిచేశారు. యువ కర్షక ప్రచురణలు అనే సంస్థను ఏర్పరిచి అనేక గ్రంథాలను ప్రచురించారాయన. శ్రామిక జన బాంధవుడు సర్దార్ గౌతులచ్చన్న, ఆచార్య గంగా జీవిత చరిత్ర, గుంటూరు మండల సర్వస్వం అంటే రచనలు ఆయన చేశారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. మారుతున్న జీవన శైలి

0: సరిగ్గా సమయానికి అన్నం తినలేక ఎక్కువగా పనులతో ఒత్తిడికి గురవుతున్నాం. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మరి అట్లా కాకుండా ఖచ్చితంగా మనం రోజూ తినే తిండిలా పోషక విలువలు ఉండేలాగా చూసుకోవాలి. అట్లనే సీజన్కి బట్టి దొరికే పండ్లను ఆకుకూరలను తింటే చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఈ ఆనాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన సీజనల్ పండు అల్లనేరేడు పండు. ఇందులో విటమిన్ సి, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది ఇవన్నీ చేయడంలో ఒక మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే ఖచ్చితంగా అల్లనేరేడు పండ్లను తింటే ఆరోగ్యంగా ఉంటాం ఈ సీజన్లో. మరి ఇయ్యలా దీని గురించి తిండితో మనం శీర్షికనలా అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, అందులో ఉండే పోషకాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో పి అశోక్ పెట్టిన ముచ్చటిలా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
1: అల్లనేరేడు పండు ప్రాముఖ్యత, అల్లనేరేడు పండులో ఉండే పోషక విలువల గురించి, ఇంకా అల్లనేరేడు పండుతో తయారు చేసుకునే ఆహార పదార్థాల గురించి మనకు తెలియజేయడానికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార నిపుణురాలు డాక్టర్ జి ప్రియా సుగంధి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
1: ముందుగా చెప్పండి, అసలు ఈ అల్లనేరేడు పండు యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
2: అల్లనేరేడు పండు, అల్లనేరేడు పండు అనేది మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తూ ఉంటాము. ప్రతి ఇంట్లో పెరటి తోటల్లో కానీ వాళ్ళ పెరట్లోనే ఉంటుంది, ఒకటైనా ఉంటుంది. కాకపోతే గింజలన్నీ అట్లాగా పడేసి ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ అల్లనేరేడు పండు అనేది చాలా ముఖ్యమైనది. మనం ఆహారంలో గనక తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీన్ని భారతదేశ బ్లాక్ బెర్రీ అంటారు. బ్లాక్ బెర్రీ అని అంటే మనకి అవుట్ సైడ్ వెస్టర్న్ కంట్రీస్లో, ఫారెన్ కంట్రీస్లో బ్లాక్ బెర్రీ అనే దాన్ని చూస్తే కనుక దాంట్లో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ని లేదా ఇన్ఫెక్షన్స్ని తగ్గించే లక్షణాలు కలిగి ఉన్న ఫ్రూట్ అన్నమాట. అది మనకు దొరకదు, ఇక్కడ తక్కువగా దొరుకుతుంది. డ్రై ఫ్రూట్స్లో దొరకవచ్చు. కానీ అదే బ్లాక్ బెర్రీకి ఉన్న ప్రాముఖ్యత ఈ ఇండియన్ బెర్రీకి ఉన్నది. జామున్ అని కూడా అంటారు హిందీలో, అయితే నేరేడు పండు అని అంటారు తెలుగులో. ఈ నేరేడు పండునే మన భారతదేశంలో బ్లాక్ బెర్రీ అని అంటారు. సో మన ఇండియన్ బ్లాక్ బెర్రీ అనేది ఈ జాము అన్నమాట. ఇవి రెండు రకాలు ఉన్నాయండి తెలిసినంత వరకు. అయితే తెల్లని రకం ఒకటి, అంటే దాంట్లో నల్లగా కనిపిస్తూ ఉంటాయి పైన, ఆ పొర తీసినప్పుడు లోపల తెల్లగా ఉండే ఫ్లెష్, తెల్లగా ఉండే గుజ్జు ఉంటుంది. సో అది ఒక తెల్లని రకము. రెండవ రకం వచ్చేసి పింక్ అంటే గులాబీ రంగులో ఉంటుంది ఆ కండ. కండ అనేది గులాబీ రంగులో ఉండడం వల్ల ఎక్కువగా పోషకాలు ఉంటాయి, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు రకాల్లో మనం ఏది తీసుకున్నా మంచిదే, మనకి అవైలబుల్ ఉన్నది తప్పకుండా తీసుకోవచ్చు. ఈ రంగు ఉన్న పండు తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా మనకి బెనిఫిట్స్ వస్తాయి. ప్రకృతి పరంగా వచ్చే రంగులు మనకి చాలా మేలు చేస్తాయి. అందుకనే మనకి ఈవెన్ మనం రోజు తినే ప్లేట్లలో కూడా ఎక్కువ రంగులు ఉండే ఆహార పదార్థాలు తినమని చెప్తూ ఉంటాము మేము. ఎందుకు అని అంటే ఎక్కువ రంగులు ఉండే పదార్థాలు అంటే రంగు కలిపినవి కాదు, కానీ సహజ సిద్ధంగా ఉండే రంగులున్న పదార్థాలు తిన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అన్నమాట.
1: అయితే మరి ఈ అల్లనేరేడు పండులో ఉండే పోషకాలు తెలియజేయండి, ఏ పోషకాలు ఉంటాయి?
2: పోషకాలకి వచ్చేసరికి పోషక విలువలు చాలా అధికంగా ఉన్నాయి. క్యాలరీస్ చూస్తే మనకి ఎప్పుడు భయపడేది ఏంటంటే ఫ్రూట్స్ అనగానే, పళ్ళు అనగానే దాంట్లో ఉండేదే ముఖ్యంగా క్యాలరీస్. ఫ్రక్టోజ్ అనే పదార్థం వలన షుగర్ లెవెల్స్ పెరుగుతుందనే భయంతో ఫ్రూట్స్ తీసుకుంటే మాకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని మధుమేహ వ్యాధిగ్రస్తులు అంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం మనం. అయితే ఈ పండులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాములు పళ్ళు తీసుకుంటే గనక 52 కిలో క్యాలరీల నుండి 60 కిలో క్యాలరీస్ వరకు ఉంటుంది. సో చాలా తక్కువ, ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకోలేం మనం. క్యాలరీలు అనేది చూస్తే చాలా తక్కువ ఉన్నది, 60 కిలో క్యాలరీలు మాత్రమే. ఇంకా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం వగరు అలాగే పులుపు ఉండడం వల్ల విటమిన్ సి మంచిగా మనకి 14 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది 100 గ్రాముల పళ్ళలో. అయితే అది ఫ్రెష్గా మనకి దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ వేడి చేయడం అలాంటివి ఉండవు, మనం డైరెక్ట్గా తింటాము కనుక ఫ్రూట్స్, వాటి వలన విటమిన్ సి అనేది ఆవిరి కాకుండా చక్కగా మనకి అందుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి, 11 గ్రాములు మాత్రమే ఉంటుంది. ప్రోటీను అనేది ముఖ్యమైన సీరియల్స్ అంటే ధాన్యాలు వంటి పెద్ద పదార్థాల్లోకి రావు గనుక ప్రోటీన్స్ అనేవి తక్కువగానే ఉంటాయి, నెగ్లిజిబుల్ అన్నమాట. ఫైబర్ అనేది

0: మనం తింటూ ఉంటుంటే పీసు లాగా కనిపిస్తూ ఉంటుంది, మనం ఫీల్ అవ్వం కానీ కనిపిస్తుంది. ఒక లైన్స్ అట్లా నరాలు మనకి బాడీలో ఎట్లా కనిపిస్తాయో అలాగా కొంచెం కట్ చేసి చూసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అవి పీచు పదార్థంగా పనిచేస్తాయి. ఆ పీచు పదార్థం కూడా బాగా పనిచేస్తుంది. మలబద్ధకము అలాంటివి తొలగించబడుతుంది. మళ్ళీ జీర్ణకోశ వ్యాధులు ఏమైనా ఉంటే కూడా నివారించబడతాయి. ఇంకా ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కొవ్వు. ఇంకా మిగిలినవి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కి చెప్పుకోవాలంటే చాలా పెద్దగా ఉన్నాయి. దాంట్లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి దేని దేనికి వివిధ వ్యాధులకి రకంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట.
1: మీరు అన్నట్టు ఇటీవల కాలంలో ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అల్లానేరేడు పండ్లు తినడం వల్ల ఎంతో మేలు అంటున్నారు, అది ఎందువల్ల నిజమేనా ఆ మాట?
0: అది ఖచ్చితంగా నిజమండి. అంటే ఇదివరకు రోజుల్లో మన పెద్దవారు పూర్వీకులు తెలియకుండానే రీసెర్చ్లు చేయకుండానే అవి మంచివి ఇవి మంచివి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇవి తింటే మంచిది, కనీసం మనకి దొరికే కాలంలో అయినా తింటూ ఉంటే అవి చాలా మంచిగా పనిచేస్తుంది. అయితే ఇందులో ఉండే కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాల వలన మనకి మధుమేహ వ్యాధి అనేది నార్మల్ గా కూడా వచ్చేస్తుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకు అనంటే కాకపోతే కొంచెం తినడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం వగరుగా ఉండడం వలన. ఆ వగరుని తగ్గించుకోవడానికి ప్లస్ గొంతు పట్టేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. గొంతు పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది గనక ఒక కనీసం 10 నుండి 12 కాయల్ని తింటే గనక మనం మధుమేహాన్ని చాలా వరకు నియంత్రించుకోవచ్చు. దీన్ని ఏంటంటే నేరేడు పండులో మెయిన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఎందుకు మంచిది అని అంటే గనక అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడమే కాకుండా గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా క్యాలరీలు తక్కువగా ఉండడం వలన అది తిన్న వెంటనే రక్తంలోకి వెంటనే అబ్జార్బ్ అయిపోదు, నెమ్మదిగా పీల్చుకునే శక్తి తక్కువగా ఉండడం వలన వెంటనే షుగర్ లెవెల్స్ పెరగడం అట్లాంటివి ఉండవన్నమాట. అదే సమయంలో మనకి షుగర్ వ్యాధిని తగ్గించడానికి కావలసిన పదార్థాలు ఉంటాయి, దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అర్థం మన శరీరంలో ఉండే కణజాలాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ బెర్రీ కూడా అలానే ఉంటుంది. మన బయట దొరికే బ్లాక్ బెర్రీ ఇందా చెప్పినట్టుగా అందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. యాంటీ అంటే వ్యతిరేకమైనది, ఆక్సిడెంట్స్ అంటే ఆక్సిడెంట్ అనే పదార్థంలో ఆక్సిజన్ అని ఉంటుంది. ఆ ఆక్సిజన్ ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళి ఇప్పుడు మనం పీల్చుకునేది ఆక్సిజనే, అప్పుడు ఆ ఆక్సిజన్ కనుక లోపల ఉండే రక్తనాళాలకి చేరి రక్తనాళాల్లో ఉన్న ఫ్యాట్ కొవ్వు ఉంటుంది, మనం తీసుకునే కొవ్వు రక్తనాళాలకి చేరుతూ ఉంటుంది. ఆ రక్తంలో ప్రవహించే ఆ కొవ్వుతో కలిసి రియాక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్గా సెటిల్ అయిపోతుంది. ఆ సెటిల్ అవ్వడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులను ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఆ సమయంలో ఈ నేరేడు పళ్ళు కనుక తీసుకుంటే దాన్ని సెటిల్ అవ్వకుండా అంటే ఆ ఆక్సిజన్ అనేది ఈ కొవ్వు పదార్థాలను తో రియాక్షన్ అయ్యి బ్యాడ్ కొలెస్ట్రాల్గా ఫామ్ చేయకుండా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అది ముఖ్యంగా మధుమేహ వ్యాధి తగ్గడమే కాకుండా గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. ఆ రెండే కాకుండా ఇంకా క్యాన్సర్, దీన్ని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని కూడా అంటారు శాస్త్రవేత్తలు. వేరే వేరే రీసెర్చ్ చేసినప్పుడు దీన్ని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్గా పిలిచారు. ఎందుకు అనంటే ఆ యాంటీ క్యాన్సర్ కి సంబంధించి ఒక పదార్థం ఉంటుంది, డెల్ఫినిడియన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉన్నది. ఆ పదార్థం క్యాన్సర్ కణాలపైన ఒక కీమోథెరపీ లాగా పనిచేస్తుందన్నమాట. ఒక థెరపీ ఏ విధంగా మనకి రేడియోథెరపీ ఇస్తారో క్యాన్సర్ పేషెంట్కి ఆ విధంగా పనిచేస్తుంది. ఇది కంపల్సరీ తీసుకోవడం వలన క్యాన్సర్ కూడా చాలా వరకు ఆ కణాలు తగ్గిపోయి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ చాలా మందిలో కనిపించింది. అలాగే ఈ మధుమేహ వ్యాధికి సంబంధించింది చూస్తే గనక మధుమేహం వల్ల వచ్చే అతిమూత్ర వ్యాధి, మూత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది వాళ్ళకి, అలానే ఇంకా దాహం ఎక్కువేస్తూ ఉంటుంది, ఈ రెండు కూడా చాలా వరకు తగ్గుతాయండి. మామూలుగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వీటి వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అన్నమాట.
1: ఈ పండులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో రోగాల్ని నయం చేసే గుణం ఉంది. మరి కొంతమంది చూసినట్లయితే ఈ అల్లానేరేడు పండును తినడానికి సాధారణంగా ఇష్టపడరు, ఎందుకంటే ఇది ఓవర్గా రావడం లేక గొంతులో మీరు అన్నట్టు పట్టేసినట్టు ఉండడం ఇలా ఉంటుంది కదా. మరి ఈ అల్లానేరేడు పండుతో ఇంకేమన్నా పదార్థాలు తయారు చేసుకుని తినవచ్చా? మరి ఆ పదార్థాలని మనం ఎట్లా తయారు చేసుకోవాలి, ఆ వివరాలు చెప్పండి.
0: అల్లానేరేడు పండులో మీరు అన్నట్టుగా కొంచెం కష్టమే తినడము, ఒక 4-5 తిని కొంచెం గొంతు పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఎందుకలా అనిపిస్తుంది అంటే పండులో వగరు ఉంటుంది. ఆ వగరు దేని వలన వస్తుంది అంటే గాలి

0: యాసిడ్ అనే పదార్థం ఉండడం వల్ల వగరు వస్తుంది. ఈ విధంగా వగరు ఎక్కువగా ఉండడం వల్ల తినడం ఇష్టం ఉండదు, గొంతు పట్టేస్తాం వల్ల మొత్తానికి తినడం మానేస్తూ ఉంటారు. అయితే వారి కోసం స్పెషల్గా ఈవెన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలంటే కొంతమంది జ్యూసెస్ గా చేస్తున్నారు, షుగర్ లేకుండా అందులో పంచదార వేయకుండా జ్యూసెస్ గా చేసుకోవచ్చు. అలాగే సలాడ్గా వాడుకోవచ్చు. సలాడ్స్ అంటే అందరికీ తెలిసినవే, క్యారెట్, టొమాటో, ఇంకా కీర, వీటితో పాటు ఇవి కూడా ఫ్రూట్స్ కట్ చేసి వేసుకొని తినడం వల్ల కూడా బాగానే ఉంటుంది. దాంట్లో కూడా షుగర్ మళ్ళీ ఎక్స్ట్రా అవ్వదు. అదే మధుమేహ వ్యాధిగ్రస్తులకి షుగర్ లేకుండా ఒక స్మూతీ లాగా తయారు చేసి ఇవ్వచ్చు. స్మూతీస్ అంటే ఐస్ క్రీమ్ లాగా తయారు చేసి ఇవ్వచ్చు. కాకపోతే ఐస్ క్రీమ్స్ ఏంటంటే కొద్దిగా స్వీట్ ఉంటుంది, షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల వీటినే పెరుగులో వేసి తినడం వల్ల వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పెరుగు ఒకటే పుల్లగా ఉండడం వల్ల తినకపోవడం, లేదా ప్లెయిన్ పెరుగు కన్నా ఈ ఫ్రూట్స్ వేసి ఇచ్చిన పెరుగు టేస్టీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి తినాలనే ఆశ కలుగుతుంది అన్నమాట. అదే సమయంలో షుగర్ లెవెల్స్ లేదా గ్లూకోజ్ లెవెల్స్ కూడా రక్తంలో పెరగకుండా ఉండడానికి ఉంటాయి. అవి పక్కన పెడితే ఇంకా చిన్నపిల్లలు లేదా మామూలు మధుమేహం లేని వారు కానీ వాళ్ళకి ఐస్ క్రీమ్స్ లో కలుపుతున్నారు. ఈ రోజుల్లో మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ లోను, ఇంకా యోగర్ట్స్ అని చెప్పేసి వస్తున్నాయి పెరుగు, దాంట్లో కూడా కలిపి ఇస్తున్నారు. ఇంకా జామ్ లాగా తయారు చేస్తున్నారు. జామ్ లాగా తయారు చేయడం వల్ల కలర్ కూడా పర్పుల్ గా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. అదే సమయంలో వారికి తగినన్ని పోషకాలు చిన్నప్పటి నుండే వస్తూ ఉంటాయి. జామ్స్ బాగా చేస్తున్నారు బ్రెడ్ లో గానీ, ఇంకా నార్మల్ గా కూడా తినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ వ్యాపార పరంగా చూస్తే గనక ఈ జామున్ పౌడర్ అని చెప్పేసి ఒకటి తయారు చేస్తున్నారు. జామున్ పౌడర్ అంటే ఈ అల్లనేరేడు పండ్లలో నుండే పౌడర్ లాగా తయారు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ వైజ్ గా తయారు చేసి అది బయటకి ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి. ఆ పౌడర్ ఈజీగా తీసుకుని ఒక స్పూన్ తీసుకుని కూరల్లో వేసుకోవడము, అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు అసలు తినడమే ఇష్టం ఉండట్లేదు కానీ అది మంచిది, వాళ్ళకి ఆ పౌడర్ తెప్పించి ఒక స్పూన్ అట్లాగా వాడుకోవచ్చు. ఆ జామున్ పౌడర్ ఏ విధంగా తయారు చేస్తారని, కొంతమంది ఏమో కండ ఉన్నదే యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రూట్ తీసుకొని ఆ ఫ్రూట్స్ అన్ని కలిపి దంచి పచ్చిగా ఉన్నప్పుడే మంచిగా మనం తినే టైంలోనే, ఎక్కువ తినలేము కనుక ఎక్కువ కేజీలు దంచి లేదా గ్రైండ్ చేసి అది ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండబెట్టినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత బాగా మంచిగా పౌడర్ లాగా అయిపోతుంది. ఆ పౌడర్ని మళ్ళీ జల్లించుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకొని నిల్వ చేసుకుంటే కనుక ఆ పౌడర్ 1 సంవత్సరం వరకు వాడుకోవచ్చు. మనకు కావలసిన కూరల్లో ఒక మసాలా లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మసాలా లాగా అది ఘాటుగా ఏమి ఉండదు కానీ మనకి వేసినట్టు కూడా తెలియదు, లేదా చపాతీ పిండిలో ఆ పౌడర్ వేసుకుని మనం తయారు చేసుకుని తినొచ్చు. అదేవిధంగా గింజల నుండి కూడా పౌడర్ చేస్తున్నారు. గింజల నుండి పొడి చేసినప్పుడు ఆ గింజలు తినేసి పడేసినాయో లేకపోతే చెట్టు కిందకి వెళ్ళినప్పుడు చాలా గింజలు వేస్ట్ అయిపోయి ఉంటున్నాయి. ఆ గింజలన్నీ కలెక్ట్ చేసి కడిగేసి అది ఎండలో కనుక మంచిగా ఎండబెడితే, లేదా సన్ డ్రైయర్స్ ఉన్నాయి ఈ రోజుల్లో కొంతమందికి, వాటిలో కూడా ఎండబెట్టినప్పుడు దాన్ని పౌడర్గా తయారు చేసుకుని పెట్టుకుని ఇంట్లో అది వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులే కాకుండా మామూలు ఆ షుగర్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఈ వ్యాధులే కాకుండా స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది. చిన్న పిల్లలకి కానీ కిషోర బాలికలకు కానీ ఎవరైతే అవసరం ఉంటుందో చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల, యాంతోసైనిన్స్ ఉండడం వల్ల స్కిన్ మంచిగా గ్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఫ్లావనాయిడ్స్ అని చెప్పేసి పాలిఫినాల్స్ ఇవన్నీ సూపర్ ఫుడ్స్ కి రిలేటెడ్వి. సో సూపర్ ఫుడ్స్ ఫ్లావనాయిడ్స్ ఉండడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయండి ఇందులో.
1: చాలా మంచిదండి డాక్టర్ ప్రియా సుగంధి గారు. మరి ఇవాళ కార్యక్రమంలో అల్లనేరేడు పండులో ఉండే పోషక విలువలు, అల్లనేరేడు పండుతో తయారు చేసుకునే ఆహార పదార్థాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: విన్నారు కదా, తిండితో మనం శీర్షికనలా అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, అందులో ఉండే పోషకాల గురించి ఎంత చక్కగా చెప్పారు కదా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట పెట్టినరు పి అశోక్. మరి ఈ ముచ్చటిని మీరు మధ్యలో చిన్నారా, మళ్ళీ వినాలనుకుంటున్నారా, ఏం చింతించకర్రి, తప్పకుండా వినొచ్చు. మీరు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి ఇనుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మతి మరకుండ్రి. మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని వింటూ మీ చుట్టాలకు దోస్తులకు కూడా వినిపించి వాళ్ళకు కూడా పోషక విలువలు ఎట్లా తీసుకుంటే మంచిగుంటుందో అల్లనేరేడు పండ్లై తెలిసేలా చేయుండ్రీ.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ యాసాబాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఇలా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అనేది అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అని కూడా పిలువబడుతుంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా జూలై 17న జరుపుకుంటారు. దీనిని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా చేసుకుంటారు. ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదన్న సూత్రం న్యాయ వ్యవస్థకు పునాది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సృష్టికి కారణమైన ఓడంబడిక రోమ్ స్టాట్యూ వార్షికోత్సవం కారణంగా జూలై 17వ తేదీన ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు ఇలా చేపడుతూ ఉంటారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇది మనభాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. సంగీత జ్ఞానాన్ని పద రచనల బాణీల్ని స్పష్టంగా వంటబట్టుకుని ఆ బాణిలతో సినిమా పాటకు ఓనిరు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణ సాహిత్యాల్లోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో అసాధ్యులు వేటూరి. ఇంద్రధనస్సు రంగుల్ని పాటల్లో నింపిస్తూ ఆ మహానుభావుడు పాటల సింగిడి వేటూరిగా మారారు. మరి పాటల సింగిడి వేటూరి గురించి బాసర IIIT అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర ప్రసంగంలో విద్దాం.
5: తేనెలూరు పదబంధాలతో, వెన్నెలలు జాలువారు కమనీయ కవితా గంధాలతో తెలుగు సినిమా పాటను శిఖరాగ్రంపై నిలబెట్టిన సుప్రసిద్ధ సినిమా కవి డాక్టర్ వేటూరి సుందర్రామూర్తి. తెలుగు సినిమా పాటకు కావ్యగౌరవాన్ని తీసుకువచ్చిన అతి కొద్ది మంది సినిమా కవుల్లో వేటూరి ఒకరు. లలిత లలితమైన పద సౌందర్యం చిలికించాలన్నా, గంభీరమైన సంస్కృత సుదీర్ఘ సమాసాలను పలికించాలన్నా, అలతి అలతి పదాలతో పాటలు కురిపించాలన్నా, కుర్రకారును హుషారెత్తించే పక్కా మాస్ మసాలాలతో ఘాటెక్కించాలన్నా అది వేటూరికే చెల్లింది. 1936 జనవరి 29న కృష్ణాజిల్లా పెదకల్లెపల్లెలో జన్మించిన వేటూరి మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విజయవాడలో డిగ్రీ చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక సబ్ ఎడిటర్గా పనిచేశారు. 1956 నుంచి 16 ఏళ్లపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. మొదట కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యరికం చేసిన వేటూరి ఆ తరువాత దైతా గోపాలం మల్లాదిగార్లకు ఆంతరంగిక శిష్యునిగా మెదిలి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రభ పత్రిక సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నప్పుడే శ్రీశ్రీ, దాశరథి లాంటి మహాకవుల సాహచర్యం లభించింది. 1974లో కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీతకథ సినిమాలోని భారత నారీ చరితము అనే హరికథా రచనతో సినీరంగ ప్రవేశం చేసి అతి కొద్ది కాలంలోనే మహాకవుల సరసన నిలబడ్డాడు. అది ప్రేమపాటైనా భక్తిపాటైనా, కరుణ రసావిష్కృతంగా ఒలికించిన విషాదగీతమైనా, హుషారు పాటలైనా, అమోఘమైన కల్పనా పటిమతో పలికించి ఔరా అనిపించాడు. 1977లో వచ్చిన సిరిసిరి మూవ సినిమా పాటలతో ఒక చరిత్ర సృష్టించాడు. అది అతనికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. ఆ పాటలతో ఎందరో మహాకవుల ప్రశంసలకు పాత్రుడయ్యాడు. జుమ్మంది నాదం, సయ్యంది పాదం, తను ఊగింది ఈవేళ, చెలరేగింది ఒక రాసలీల అంటూ ప్రతి తెలుగువాడి గుండె

అనే పాటను రాశారు. సంగీతం, సాహిత్యం, సన్నివేశం నిండా నింపుకొని వెల్లువత్తి సాగుతుంది ఆయన పాట. చరణంలో ఇలా ఉరకలెత్తుతుంది: శతవసంతాల దశ దిశాంతాల మధుర నాదాల భ్రమర గీతాల కుసుమించు నీ అందమే విరిసింది అనుబంధమై అంటారు. ప్రతి పాటలో స్వచ్ఛమైన తెలుగు పదాల సోయగాన్ని విరబోయించారు. బత్తకన్నప్ప సినిమా కోసం రాసిన కిరాతార్జునీయం ఘట్టం తీసుకుంటే, తకిట తక తక తకిట చకిత పద యుగల నికట గంగా జటిత మకుటకట నిగల హరిహరాంచిత సదా సలిత నీరగల సాంగచ్చటా పటల నిటల చంద్రకల వంటి సుదీర్ఘ సమాసాలు కూడా ప్రయోగిస్తారు. సిరిసిరిమూవా సినిమాలోనే నటరాజా శతసహస్ర రవితేజ నటగాయక వైతాళిక మునిజన భోజ అంటూ ఘోషిస్తారు. సినిమా పాటంటే అందరికీ చేరువగా ఉండేది, నిరక్షరాస్తులు కూడా పాడుకొని పరవశించేలా ఉండేది. అలాంటి సినిమాల్లో ఇలాంటి సమాసాలు కూడా రాసి మెప్పించడం సామాన్యమైన విషయం కాదు. తొలితరం సినిమా కవులైన సముద్రాల, పింగళి, దేవులపల్లి, శ్రీశ్రీలను, మలితరం వారైన ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, సినారేలతో సమానంగా ఢీకొన్నవాడు వేటూరి. అన్ని రకాల పాటలు అందులో అన్ని బాణీలకు అలవోకగా రాయడం వెన్నెల్లో కూర్చుని పూమాలల్లినంత సులభం వేటూరిగారికి. ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే, రవివర్మకే అందని అందానివో అంటూ కురుల నలుపును గగనంతో పోల్చడం, నుదుట కుంకుమను ఉదయ రవిబింబంతో పోల్చడం వంటివన్నీ కూడా కావ్యకల్పనలే. ఇలాంటి భావాలు వేటూరి పాటల్లో కోకొళ్లలు. 1981లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన జయగంటలు సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా అందులో వేటూరి రాసిన 8 పాటలు విజయ పతాకాన్నెగరేశాయి. కులుకులమ్మ కన్న కూతుర, మెరుపులమ్మ మేనకోడల, ఎవరమ్మా ఎవరమ్మా ఈ కొమ్మ అనడం అనిర్వచనీయమైన కల్పనా చాతుర్యానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. 1975-80 మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో వేటూరి గీతరచయితగా ప్రవేశించిన తొలి రోజులవి. ఆయన పాటలన్నీ శబ్ద సౌందర్యాన్ని, భావ సౌకుమార్యాన్ని పొదుగుకొని ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి. అంతేకాదు, అక్కడక్కడా కొన్ని ద్వంద్వ భావజాలాలు, అశ్లీల పదబంధాలు కూడా చోటు చేసుకుంటాయి. వేటగాడు సినిమా కోసం రాసిన ఆకుచాటు పింద తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది అనే పాట కుర్రకారునే కాదు, పండు ముసలి వాళ్లను కూడా ఉత్సాహంతో ఉరకలెత్తించింది. అలాగే అడవిరాముడు సినిమాలో రాసిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అనే పాట లోతైన పదాల గుమగుమలను చిలికిస్తుంది. అంతేకాకుండా నీ ఇల్లు బంగారం కాను, నా ఒళ్ళు సింగారం కాను అంటూ గజదొంగ సినిమా కోసం రాసిన పాట కానివ్వండి, యమగోళ సినిమాలో రాసిన ఒలమ్మీ తిక్కరేగిందా, ఒలంతా తిమ్మిరెక్కిందా వంటి ఘాటైన సరస పదబంధాలు పాటల్లో గుప్పించాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటే వేటూరికి ఎంతో ఆరాధనాభావం. అందుకే కృష్ణశాస్త్రి ముందు తామంతా పగటి చుక్కలమే అంటాడు వేటూరి. అయితే దేవులపల్లి ప్రభావంతో రాసిన పాటలు గోరింటాకు, మేఘ సందేశం వంటి సినిమాల్లో మనకు కనిపిస్తాయి. కొంటె వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు, ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు, కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అనే పదబంధాల వెనుకన కథానాయకుడు, నాయికల జీవితాలు కూడా దాగున్నాయి. అటు సన్నివేశాన్ని, ఇటు సాహిత్యాన్ని రెంటినీ ధ్వనింపజేస్తుంది వేటూరి పాట. మేఘ సందేశం సినిమా కోసం రాసిన ఆకాశ దేశాన, ఆషాఢ మాసాన, మెరిసేటి ఓ మేఘమ వంటి విషాద పూరిత విరహ గీతాల్లో దేవులపల్లి వారి మల్లీశ్వరి పాటల తాలూకు స్పర్శ కనిపిస్తుంది. అంతేకాకుండా సాగర సంగమం సినిమాలోని నరుని బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన అంటూ మనిషి జీవితమే ఒక నటన, ఇది క్షణికమైంది అంటూ చెప్తాడు. అలాగే ప్రతిఘటన సినిమా కోసం రాసిన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం అంటూ ఓ స్త్రీమూర్తికి కలియుగంలో జరిగిన అవమానాన్ని జాలిపడకపోగా కొందరామెను హేళన చేస్తుంటే ఆ స్త్రీమూర్తి నిర్వేదంతో నిండిన ఆవేశంతో పాట పాడితే ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తారు. వేణువై వచ్చాను భువనానికి అంటూ మాతృదేవోభవ సినిమాలో చెప్తాడు. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం అంటూ ప్రేమపాశాల్ని అశాశ్వతమని చెబుతూ అంటాడు.
శ్రీశ్రీ తర్వాత రెండవసారిగా తెలుగు సినిమా పాటకు జాతీయ

పురస్కారాన్ని సంపాదించిన కవి వేటూరి సుందరామూర్తి. అది రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి నీ తోడులేడులే అనే పాటకి. మరణానికి దగ్గరై కన్నబిడ్డల్ని అమ్ముకున్న ఒక మాతృమూర్తి పడే ఆవేదన ఎలా ఉంటుందో ఈ పాటలో ఆవిష్కృతం చేశాడు వేటూరి. ఈ కోవలోనిదే సుందరకాండ సినిమాలోని ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి, చందమామకి రూపముండదు తెల్లవారితే అంటూ విషాద గీతంలోనూ ప్రబోధాత్మకతను ప్రదర్శిస్తాడు. అలాగే శంకరాభరణం సినిమా కోసం రాసిన మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు అంటూ ఆకాశంలోని మెరిసే మెరుపుల్ని శివుని పెదవుల చిరునవ్వులుగా, ఉరిమే ఉరుముల్ని అతని కాలి మువ్వలుగా భావించడం గొప్ప ఊహ. ఇందులోని భక్త్యావేశం కూడా అమోఘం. అంతేకాకుండా 1999లో వచ్చిన చూడాలను ఉంది సినిమాలో కలకత్తా చారిత్రక వైభవాన్ని చెబుతూ, యమహా నగరి కలకత్తాపురి, నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట అంటూ పాటలో బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలోని పుట్టిన మహనీయులైన సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, సరోజినీ నాయుడు, శరత్ చంద్ర చటర్జీ వంటి మహామహనీయులను తలుచుకుంటాడు. వందేమాతర ఉద్యమానికి జాతీయ గీతమైన జనగణమన పుట్టుకకు కారణమైన బెంగాల్ ప్రాంతాన్ని, కలకత్తా మహానగర విశిష్టతను చాటిచెబుతాడు. అంతేకాకుండా కొన్ని పాటల్లో కొన్ని చమత్కారాలు కూడా చేస్తాడు. గీతాంజలి సినిమాలోని నందికొండ వాగుల్లో నల్లా తుమ్మ నీడల్లో అనే పాటలో ఓ పిల్ల మసజస తతగా శార్దూల అంటూ శార్దూలం ఛందస్సును ప్రయోగిస్తాడు. చూసొద్దాం రండి సినిమాలో డూమోవోలు ప్రథమా విభక్తి, పేదవోలు ప్రేమా విభక్తి మొదలగు పాటలు ఆయన చమత్కార కవితాశక్తికి తార్కాణాలు. నేటి యువతరాన్ని ఉరకలెత్తించిన ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలగొట్టి లాగుతారు ఆంధ్రాజనం అంటూ ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్నుపూస గల్లుగల్లు మన్నాదే వంటి పాటలో అంత సాహిత్యమేమీ లేకున్నా ఇవన్నీ నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకుని రాసిన పాటలుగా పరిగణించాలి. ఇవే కాక అన్నయ్య సినిమాలోని వాన వల్లప్ప వల్లప్ప అనే పాట, ఠాగూర్ సినిమాలోని మన్మథ మన్మథ మామపుత్రుడా అనే పాట, దేవతా సినిమాలోని ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మ, అలాగే అర్జున్ సినిమాలోని మధుర మధుర తర మీనాక్షి అనే పాట మొదలుగునవన్నీ కూడా ఆయన రాసిన పాటలకు మచ్చుతున్నతలుగా చెప్పవచ్చు. 2012లో బస్టాప్ సినిమా కోసం రాసిన రెక్కలొచ్చిన గువ్వా నింగికి ఎగిరిందా అనేది ఆయన రాసిన చివరి పాట. తెలుగు సినీ గేయ చరిత్రలో అత్యధికంగా పాటలు రాసిన కవిగా వేటూరి శిఖరం మీద నిలిచాడు. దాదాపు 60,000కు పైగా పాటలు రాసిన ఆయన తన సాహితీ సేవకు గుర్తింపుగా 8 నంది అవార్డులను, 14 రాష్ట్ర స్థాయి అవార్డులను, ఒక జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారి నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. మొదట్లో మన తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వలేరన్న కోపంతో తనకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని కూడా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేసిన మాతృభాషాభిమాని అతడు. కేవలం సినిమా సాహిత్యమే కాకుండా సిరికా కొలను చిన్నది, కొమ్మ కొమ్మకో సన్నాయి వంటి గ్రంథాలను కూడా ఆయన రాశాడు. 2012 మే 22న ఆయన భౌతికంగా దూరమైన తన పాటలతో చిరంజీవిగా వెలుగుతున్నాడు, వెలుగుతూనే ఉంటాడు. చివరగా వేటూరి గారిపై నేను రాసిన కవితను చదివి ఆయనకు అంజలి ఘటిస్తాను. పాటూరి సుందర్రామూర్తి అతడు పాటల తోటమాలి. ఎన్ని వేల పదబంధాల సుమగంధాలను తోటలో వెదజల్లాడో, అడుగు పెట్టిన ప్రతీసారి అది నందనవనిలా అలరిస్తుంది. అతడు కమ్మని కవితల నిండుజాబిల్లి, ఎన్నెన్ని అక్షరాల వెన్నెల వెలుగులను విరజిమ్మాడో, చూసిన ప్రతీసారి పుణ్ణమి కన్నుల ముందు నిలబడుతుంది. అతని అక్షరాల తడికి ఆకాశాలే విరబూస్తాయి, నేలకు దిగి సాగిలపడి మొక్కుతాయి. అతని మాటల జడికి మందార గిరులే జరులై అలలెత్తి ప్రవహిస్తాయి. భువనానికి వేణువై వచ్చాడు, విశ్వరూపమెత్తి గీతోపదేశం చేశాడు. రాలిపోయే పువ్వులకు కూడా నవరాగాలొత్తి శాశ్వతంగా పరిమళాలు అద్దాడు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకాన విక్రమించిన అక్రమాలను విచ్చుకత్తిలాంటి తన కలంతో ఖండించాడు, గలంతో ప్రశ్నించాడు, యవ్వన వన సుమదీపాలను ఇంపుగా వెలిగించాడు. కోకెత్తుకుపోయిన కొండగాలిని చూసి దుమ్మెత్తిపోయే పాటెత్తుకున్నాడు. పిల్లన గ్రోవికి నిలువెల్లా ఉన్న గాయాలను తన గేయాలతో మాయం చేశాడు. ప్రణయం, ప్రబోధం, విషాదం, అభ్యుదయం, ఆధ్యాత్మికం, జానపదం,
తాత్వికం.

0: వస్తువేదైనా పటిష్టమైన భావమద్దుకొని అది పాటై, వెలుగుల తోటై, తేనెల ఊటై, నవకవులకు బాటై సాగిపోతుంది. క్షణాల్లో సంగీతపు బాణీలకు సాహిత్యపు ఓణీలు కట్టి అందమైన తెలుగింటి పాటమ్మాయిని తయారు చెయ్యగల కవిబ్రహ్మ సన్నివేశం చెబితే చాలు, సెకండ్లలో పాట మొదలవుతుంది, నిమిషాల్లో పాట పూర్తవుతుంది. అతడు ఏడు రంగుల దివ్వే, సూర్య చంద్రులను రెక్కలుగా చేసుకుని ఎగిరే పాటల గువ్వ. అతడు పాటేశ్వరుడు, అక్షర కోటీశ్వరుడు. అతడు పాటల సింగిడి, కొంటి పదాల గారడి, వింత భావాల సడి, కవ్వింత రాగాల మడి, కొత్త మార్గాన తెలుగు సినిమా పాటకు దిద్దినాడు ఒరవడి. అందుకే నేనంటాను, అతడు వేటూరి సుందరరామూర్తి కాదు, పాటూరి సుందరరామూర్తి అని.
1: పాటల సింగిడి, వేటూరి గురించి బాసర IIIT అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునగరి శరత్చంద్ర ప్రసంగం అది. ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం. ఇప్పుడు విందాం కవిత శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలు.
2: కవిత శీర్షిక మేము రైతులం. మేము రైతులం, అవును మేము రైతులం. మట్టిని అమ్మలా ప్రేమించే మనుషులం, చెట్టుని దేవునిలా మొక్కే మనుషులం, గాలిని నీటిని ప్రాణంగా చూసే మనుషులం, అగ్నిని ఆరాధించే ఆదిమ జాతులం, పంచభూతాలను పంచ ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించే మనుషులం, అవును మేము రైతులం. పొద్దున లేస్తే సాయంత్రం దాకా సూర్యునితోనే మా ప్రయాణం, బురద నీటిలో నడుం వంచినా శ్రమ తెలియక నవ్వే తామర పువ్వులం. కాలమేదైనా పరిస్థితులు ఏవైనా మాకొకటే తెలుసు, కష్టపడటం మనసారా నవ్వడం, అవును మేము రైతులం. పిడికెడు గింజల్ని పుట్టెడు చేస్తాం, వాన కోసం ఆకాశం వంక చూస్తాం.
1: కైత శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలవి. ఇది ఇయాల్టి సింగిడి, క్షమించాలి, ఇది ఇయాల్టి అంబటల సంగతుల కార్యక్రమం. రేపటి అంబటల సంగతుల కార్యక్రమంలో ఇంగ్లీషు టిక్కుటక్కులు. లక్ష్మీరమ్మ దేవరకొండ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 28వ భాగంలో జనరల్ ఇంగ్లీష్లోని ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రసంగం వింటారు. ఇంకా ముచ్చట శీర్షికన ఉద్యోగ జీవితం సాహితీ వారసత్వం గురించి ఆదిలాబాద్కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పద్యకవి నేరల రంగాచార్యతో ముచ్చట ప్రసారమవుతుంది. రెండో భాగం ముచ్చట విడతారు కేలినిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. సమయం 8 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: బాసరుచులు. చక్కని వచన రచనల నుండి ఏర్చుకూర్చిన ఖండికలను వినిపించే కార్యక్రమం బాసరుచులు. ఇలా బాసరుచుల కార్యక్రమంలో ప్రముఖ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు వచన రచనల నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు విందాం బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు వచన రచనల నుండి ఒక ఖండిక, ఇంకా ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.

ప్రముఖ తెలంగాణ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు. ఇతను స్వయం ప్రకాశం అనే కలం పేరుతో రచనలు చేసేవాడు. వెల్దుర్తి కథలు కొన్ని జమైనాయి కానీ పుస్తకంగా రాలేదు. కథలేగాక నాటికలు, బాలగేయాలు కూడా రచించాడు. దయ్యాల పన్గడ అనే నాటిక ఆయన రాసిందే. ప్రేమ్చంద్, దాశరథి ఆయన అభిమాన రచయితలు. మెదక్ జిల్లాకు చెందినవారు. 1914లో జన్మించిన వెల్దుర్తి మాణిక్యరావు హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్రను కూడా రచించినాడు. ఇప్పుడు వెల్దుర్తి మాణిక్యరావు రాసిన ఎయిర్ మెయిల్ కథానిక నుంచి ఒక ఖండిక. పూర్ణిమ లే తెల్లవారొచ్చింది. టాంగా, రిక్షాల సందడి కూడా మొదలైంది. పాపను తర్వాత లేపుదాం గాని. రామం భార్యను మేల్కొల్పుతున్నాడు. అత్తవారు బొంబాయిలో ఉద్యోగరీత్యా ఉంటున్నారు. రాత్రి 3 జాములు మెలకువతో ఉండటం వల్ల పూర్ణిమకు నిద్రమబ్బు వీడలేదు. అబ్బా, ఏమి తొందరండి, ఏది చెయ్యి చూతాం, కుడి చెయ్యి ఎవరిమ్మన్నారు? పూర్ణిమ రామం ఎడమ చెయ్యి పట్టి లాగి కూర్చోబెట్టి ఎడమ ముంజేతిని ఎడమ చెవి దగ్గరికి పోనిచ్చి టక్ టక్ టక్ అన్నది కొంటెగా. పెదవులు నవ్వుల పువ్వులు విసురుతున్నట్లు, కండ్లు వలపు జల్లులు చల్లుతున్నట్లు రామం కనిపెట్టాడు. అట్లంటే ఏమిటన్నట్టు అని ప్రశ్నించింది. ఏమైనట్లో నీవే మొదలు చెప్పు. మీరు నీ కనుచూపు మేరలో లేనంతసేపు నా గుండె ఇట్లా కొట్టుకుంటుంది అన్నమాట. జీవామృతము ఒక్కొక్క చుక్క ఆవిరై అదృశ్యమవుతున్నది అన్నట్టు. ఎప్పుడూ వేదాంతమే నీకు. ఇప్పుడే కదూ పున్నమ తెల్లవారింది. రాత్రి 9 నుండి 4 వరకు గడియారపు ప్రతి గంట మూతలో హెచ్చరికను గమనిస్తున్నాను. పైన చూదామా చందమామ నిండు వెలుగుతో పరిగెత్తుతున్నాడు. ఓ కళ తగ్గించుకోవడానికి ఎంత తొందరపడుతున్నాడో అతను. ఇటుపక్కలో చూతామా పూర్ణిమ ప్రయాణపు ఘడియలు సమీపిస్తున్నవి నా హృదయాన్ని. అవును పాపం, కలత చెందిస్తున్నవి కదూ అని పూర్ణిమ అందుకున్నది. ఇద్దరూ తమ్ము తాము మర్చిపోయినారు ఒక అరగంట సేపు. నా స్నానమైంది, ఉపహారం గిన్నెల్లో సిద్ధంగా ఉన్నది. ఇదిగో ఈ డబ్బాలో 50 రవ్వ ఉండలు, ఈ బుట్టలో తయారుగా కలిపి పెట్టిన అటుకులు, టిఫిన్ క్యారియర్లో వరుసగా బజ్జీలు, పూరీలు, చేగోడీలు. ఇవి ముగిసే వరకు ఉండలకు చెయ్యి పెట్టవద్దు. హోటల్ పలహారం తింటే ఒట్టు.

0: చీర కట్టుకుంటూనే ఒట్టు పెడుతూ ఉన్న పూర్ణిమను రామం కళ్ళ నిండా చూసుకున్నాడు. అట్లే చూస్తూ చిత్తరువు వలె నిలిచినాడు. అయ్యో మిమ్మల్ని అడగకుండానే అని గునుసుకుంటూ రామాన్ని పూర్ణిమ సామాను గదిలోకి తీసుకుని వెళ్ళింది. పెట్టె విప్పింది. చెప్పండి ఏది కట్టుకోవాలో అన్నది. ఒకటొకటి మడతలు విప్పుతున్నది. రామం చూస్తూ ఉన్నాడు. ఆకుపచ్చని చీర, ప్రకృతి కన్య కోయిల కూతలతో కట్టుకునేది. వెన్నెల కన్నా చల్లనిదేమో అనిపించింది. ఎంచి 50 దుకాణాలు తిరిగి ఉభయులు మెచ్చి తెచ్చుకున్న చీర అది. సీమంతన్నాడు కట్టుకోవడం జరిగింది. ఆనాటి దినచర్య జ్ఞాపకం వచ్చింది. తలూపినాడు రామం. మడత విప్పింది పూర్ణిమ. మొగిలిరేకుల వాసన గుప్పుమన్నది. ఎండు వరగైన 2 మొగిలిరెక్కలు రామం ముఖం మీద పడ్డవి. ఒళ్ళు జలధరించింది. వాసన మొగలిరెక్కలు చూసేసరికి ఎందుకో ఏమో గుండె దడదడమన్నది. పెరిగి పెద్దనయ్యే పచ్చరంగు కావాలంటే ఈ ఎండిన పూరెక్కలేమిటి అనే భావం మెరుపు వలె వచ్చింది, పోయింది. నాన్నా నాకు పూల అంగి కావాలి అంటున్న అమ్మాయిని ఎత్తుకొని బనారసి బూటాల ఆకుపచ్చ ఫ్రాకు వెతికి తొడిగినాడు. నవ్వుతున్న అమ్మాయిని చెరోచెంపా ముద్దు పెట్టుకున్నారు. ప్రొద్దున స్నానం చెయ్యగానే కుంకుమ పెట్టుకుంది. పూర్ణిమ సీసాల కుంకుమ, కలర్ కుంకుమ, సీమ కుంకుమలకు బదులు సాయంత్రం ముస్తాబయ్యేప్పుడు కుంకుమ భరిణి పెట్టిన చోట లేదు. విచారాన్ని కనబడనీయకుండా అనచి సీమ కుంకుమతో నుదుట బాలచంద్రుని దిద్దుకొని ఏమంటున్నారు అన్నట్టు రామం వైపు చూసింది. ఉపహారానికి పదమన్నాడు రామం. మామూలు ప్రకారం కాఫీ గిన్నె అమ్మాయి ముందు పెట్టి ఇంట్లో చేసిన బిస్కెట్లు అందించింది. తాము బేసిన్ లడ్డూలు వడ్డించుకున్నారు. అది కావాలని పట్టుబట్టింది 3 సుధా. నీకు సరిపడదు, తినకూడదు అని తల్లి బుజ్జగించింది. కావాలని కాళ్ళు రాసింది సుధా. అంతటితో 2 కాఫీ కప్పులు పగిలినాయి. ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ రచించిన కాళేశ్వర ముక్తేశ్వర శతకం నుండి కొన్ని పద్యాలు. శ్రీ రుద్రాద్భుత క్రోధ చాపశర సంశేవార్థినై శంకరాఘోర నిర్మల పార్వతీశ శుభముల్ గోర్పన్ ధనుర్భానమున్ ప్రేరేపించగ సత్యవాక్పటిమకై భీమేశ్వర నమస్కారం మంటిని దైత్యనాశకర శ్రీకాళేశ ముక్తీశ్వర. బిల్వంబొక్కటి వెట్టి మొక్క నిను సంప్రీతిన్ స్మరించన్ మదిన్ గొల్వన్ నామ సహస్రపాఠముల చేకూరెన్ మహాసంపదల్ మొల్వన్ మానస పుష్పవాటికన సమ్మోహించి సద్భక్తి చెంగల్వల్ పూసెను దివ్యవర్ణముల శ్రీకాళేశ ముక్తీశ్వర. దక్షుండో క్రతు నిర్వహింప సుతయౌ దాక్షాయనిన్ పిల్వకన్ వీక్షింపన్ సతిజేర తండ్రియట సంక్షేమంబు నాశించక నుక్షంబెక్కడి నిన్ను దిట్ట సతియా హోమంబులో దూకగన్ కక్షన్ దక్షుని చంపి రక్షకుడవౌ కాళేశ ముక్తీశ్వర. సిరినా విష్ణువు శ్వేతహస్తి తరువున్ చేకొన్నవాడింద్రుడున్ హరిపంచన్ సుధ దేవతలకు అభాగ్యంబయ్యే దైత్యాలికిన్ పరమేశ నిను గుర్తెరుంగుట సంభావించు బ్రహ్మాదులున్ గరలంబిచ్చిరి నీకు న్యాయమిదియా కాళేశ ముక్తీశ్వర. పరిపక్వంభగు భక్తి మానవులలో పండించగన్ కోరుచున్ గిరిజానాథ విశిష్టదైవతముగా కీర్తించితిన్ ప్రోవర వరద సంగమ తీరవాస మది నీకవశ్యంబుగా జేతురా కరిపూజన్ కరుణించు రీతిగనరా కాళేశ ముక్తీశ్వర. కన్నెల్ వృద్ధులు బాల యవనులు నిన్ కైమోడ్చి మృక్కంగ ఆపన్నుల్ వేడగ కోరినన్ని వరముల్ వర్షించు భోళా శివ వన్నెల్ నిండగ ద్వాదశేశ్వరుడవై వైశిష్ట్యమున్ బొందే నీ కన్నుల్ మూడును జ్యోతిరూపములు శ్రీకాళేశ ముక్తీశ్వర. రాసిన్ చిన్నది దక్షిణాదివరమై రాణించు కాళేశ్వరం ఆశీర్వాదములిచ్చే భక్తతతి దివ్యాదర్శ శీర్షంబుగన్ ఈశానా స్మరణైక ముక్తిపతి నీవేలంగ భక్తాళికిన్ కాశీకంటెను మిన్నయ్యనిది శ్రీకాళేశ ముక్తీశ్వర. శ్రీ మోక్షంబును కాళహస్తికి గతుల్ సిద్ధించే కన్నప్పకున్ ధామం బందే మహేశ మూఢులకు నీ దాక్షిణ్యమే దిక్కు మా క్షేమంబెప్పుడు నీవె చూడు నిను సంక్షిప్తంబుగా వేడెదన్ క్షామంబున్ ధరజేరనీయకుము శ్రీకాళేశ ముక్తీశ్వర. ఆసల్దీరెను సంతుగల్గె క్షణమే యాచింప పాపాదులన్ భాసెన్ భక్తుడు జ్ఞానమార్గమున సంభాషించే దివ్యజ్ఞుడై భాషించెన్ నినుగొల్చినంతటన సౌభాగ్యంబు వర్ధిల్లగా కాసుల్రాల్చి ప్రసన్నతన్ గురియు శ్రీకాళేశ ముక్తీశ్వర. గోహత్యాకృత పాపభీతియుతుడై గొల్చెన్ గదా గౌతముండాహారంబును నిద్రమాని నిను భావావేశయుక్తంబుగా ఊహాతీత ప్రకాశరూపఘన భక్తోద్ధారివై వ్రోచి గంగాహారంబుల ధాత్రికిచ్చితివి శ్రీకాళేశ ముక్తీశ్వర. నగరాజాత్మజ నవ్యనామము శుభానంద మహాదేవిగన్ జగదుద్ధారక దీక్షభూనెనిట వాత్సల్యంబు నందించే అంబగ శ్రీచక్ర నివాసి బిందువుగా శోభారాశిగాదోచే పల్కగా భక్తావలి పిల్చి అంతనే శ్రీకాళేశ ముక్తీశ్వర.
1: ఇప్పటిదాకా భాషారుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత వెల్దుర్తి మాణిక్యారావు వచన రచనల నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ కవితా పంక్తులు చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్. రేపు పొద్దుగల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకుమారి గురించి విశేషాలు వింటారు రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇలా రాత్రి 9:30 ఈ పుస్తకంతో కార్యక్రమం ప్రసారమవుతుంది. తిరిగి రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നീണ്ട
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: సింగిడి సినీ గీతాల సందడి. పసందైన పాటలతో మిమ్మల్ని అలరించే మాట పాటల సందడి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మదిదోచే పాటల సందడి సింగిడిలో స్వాగతం, సుస్వాగతం.
1: ప్రకంపించింది ప్రాణం కోటి మెరుపులు తాకినట్టు, పరిభ్రమించింది లోకం ప్రసవ వేదన దాటినట్టు, నీ స్పర్శనం నా దైవ దర్శనం.
0: మీరు వింటున్న ఈ పాట అలనాటి రామచంద్రుడు, చిత్రం కోసం జావేద్ అలీ గానం చేశారు.

తెలంగాణ యాస భాషల కచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిరి గీతాల కార్యక్రమం. మనసుని తాకే ప్రతి సంగీతం మనల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. మరి ఉరుకుల పరుగుల ఈ జీవితంలో పొద్దు పొద్దు పూట అలా పనిచేస్తూ ఇలా పాటలు వింటుంటే అటు చేతులకు పని చెప్తూనే మనసుకు పని చెప్తూ జరంతా నాట్యం చేయాలి అనిపించేంత సందడిగా సాగిపోతుంది మనసు సింగిడి మాటలతో పాటలతో. మరి నచ్చిన పాట మనసుని ఎలా తాకుతుందో అలా మన మనసు నచ్చిన పాటల్ని నోటి నుండా పాడేలా చేస్తుంది కదా. మరి ఎన్నో తీర్ల పాటలు, ఒక్కొక్కటి ఒక్కో రకం. కొన్ని నవ్విస్తే కొన్ని మనసులో ఏదో తెలియని భావాల్ని పులకింపచేస్తాయి కదా. మరి అలాంటి మంచి సంగీతం మీకోసం.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఇందుకు ఎన్ని ఆశలు కదా, చిన్నప్పటి నుంచి మనం ముసలయ్యే వరకు ఆశలు ఉంటానే ఉంటాయి. లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు ఇలా ఎన్నో. మనం పెరుగుతున్న కొద్దీ మనలో కలిగే ఆలోచనలు, ఆశలు, ఆశయాలు మనలో కొత్త ఉత్తేజాన్ని, కొత్త అనుభవాల్ని ఇలా ఎన్నింటినో పరిచయం చేస్తాయి. కొత్త వ్యక్తులతో కలిగే పరిచయం మనకు కొన్ని మధుర జ్ఞాపకాలను మిగులుస్తే, మరికొన్ని చోట్ల చేదు అనుభవాలతో మనం జీవితంలో నేర్చుకునే పాఠాలని మనకు తెలిసేలా చేస్తుంది. మరి ఈ చిన్ని గుండెలో కదిలే ఆ చిట్టి చిట్టి ముచ్చట్లు కొన్నిసార్లు మనకు మధుర జ్ఞాపకాలుగా కూడా మిగిలి చేస్తాయి కదా. అలా జీవితంలో పరిచయం అయ్యే ఆ మధురమైన వ్యక్తులు ఎప్పటికీ మనకు గుర్తుండిపోతారు. కళ్ళు రెండు పుస్తకాలుగా మారి భాష లేని అక్షరాలతో ఒకరి భాషను ఒకరు ఆ చూపులతోనే అర్థం చేసుకునేంత మధుర భావన ప్రేమ. మరి ఇయ్యలా విందాం కోట్ చిత్రం కోసం ప్రేమలో అనే ఈ పాటను. కోట్ చిత్రం కోసం ఈ పాటను గానం చేసిన వారు అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరి సింగిడికి ఫోన్ల ద్వారా నచ్చిన పాటను కోరుడే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా వారు రాసి పంపిన పాటలను వినిపిస్తున్న మన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలా ఉత్తరాల ద్వారా రాసిన ఉత్తరాలని చదివి వినిపిస్తూ పాటలను వినిపిస్తున్నా పొద్దుగల సింగిడి సినీ గీతల కార్యక్రమంలో. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమంలా, అట్లనే రాత్రి ఉషారు కార్యక్రమంలా. మరి ఈయల ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ. మాకోసం హిట్లర్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత గారు గానం చేసిన నడక కలిసిన నవరాత్రి పాటను వినిపించండి అంటూ పంపించారు. తప్పకుండా అండి. మరి శ్రోతలు మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరచ్చు. ఇలా మీరు ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మీరు ఉత్తరాన్ని పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం ఆదిలాబాద్, విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 500401. మరి చిరునామా మరోసారి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 500401. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించవచ్చు. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట

0: కుటుంబీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు మరి మీరు మీకు నచ్చిన పాటని ఉత్తరాల ద్వారా కూడా కోరచ్చు. ఉత్తరం ద్వారా కోరాలనుకుంటే మీరు పంపించాల్సిన చిరునామా కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. మరి ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మించి తెలుగు నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు జయంతి ఎల్ల. ఈయన సీతారామస్వామి గంగాజల దంపతులకు 17 జూలై 1917న జన్మించారు. ఈయన కృష్ణా జిల్లా గుడివాడలోని పెయ్యేరులో జన్మించారు. చిన్నతనంలోనే కన్నతల్లి కనుమూయడంతో సవతి తల్లి పెంచి పెద్ద చేశారు. ఆమె కన్నతల్లి ప్రేమ ఎరుగని దుక్కిపాటి గారిని లాలించి బుజ్జగించి తీర్చి ప్రయోగాన్ని చేశారు. అందుకే ఆ తల్లిని మరవలేకపోయారు ఆయన. అందుకే ఆయన ఆమె పేరు మీద అన్నపూర్ణ పిక్చర్స్ ని స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని నిర్మించారు. మొదటి ప్రయత్నంగా దొంగరాముడు చిత్రాన్ని ఆయన తీశారు. తర్వాత తోడికోడలు, మాంగళ్య బలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, ఆత్మగౌరవం, పూలరంగడు, అమెరికా అబ్బాయి, ప్రేమలేఖలు, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలని నిర్మించారు ఆయన. డాక్టర్ చక్రవర్తి చిత్రం రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన తొలి నంది అవార్డును అందుకోవడం విశేషం. దుక్కిపాటి తన సినిమాల్లో ఎందరో కళాకారులను పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి తరలి రావడానికి అక్కినేని గారితో పాటు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఎంతగానో కృషి చేశారు. అందుకే ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది కూడా. ఇప్పుడు ఆయన నిర్మించిన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి ఈ పాట

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఇది 4 జిల్లాల ఏకైక FM ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. భక్తి నిజమైతే ఆ దేవుడే మన దగ్గరికి వస్తాడు అన్నది పెద్దల మాట. నిజమే కదా? ఎప్పుడైనా గమనించారా మరి మీరు, ఆ జగన్నాథుడి కళ్ళల్లో కోపం కనిపించదు, ఎంతో ప్రశాంతత. ఎంతో కాలంగా ఎదురుచూసినా ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ద్వారక ముగిసిపోయిన కృష్ణుడు భక్తులను వదలలేక జగన్నాథుడిగా మిగిలిపోయాడేమో అనిపిస్తుంది. రథయాత్ర రోజు దేవుడు బయటికి రావడం వెనుక ఒక గాఢమైన ప్రేమ దాగి ఉంది. నువ్వు నా దగ్గరకు రాలేకపోతే ఏంటి, నేనే నీ దారిలోకి వస్తాను అని అంటాడు ఆ జగన్నాథుడు. మరి ఆ ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ యాత్ర నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ అద్భుతమైన 9 రోజుల రథోత్సవం బహుదా యాత్రతో ముగుస్తుంది. ఇందులో జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్రాదేవులు చెక్క రథాలపై వైభవపేతంగా ఊరేగుతారు. మరి ఆ మహావిష్ణువు జగన్నాథుడిగా దర్శనమిచ్చే మహిమాన్విత క్షేత్రం పూరి జగన్నాథ ఆలయం. సుభద్ర, బలభద్రులతో కొలువైన ఆ జగన్నాథుణ్ణి ఊరేగించే రథయాత్ర వేడుక ఆషాఢంలోనే వస్తుంది. ఆషాఢశుద్ధ విధి అనాడు ఆరంభమయ్యే ఈ యాత్రలో భాగంగా స్వామి తన తోబుట్టులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుడించా మందిరానికి చేరుకుని మళ్లీ తిరిగి వస్తారు. అట్లనే మన దగ్గర మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని పండరీపురంలో కొలువైన ఆ పాండురంగుణ్ణి కూడా ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు భక్తులందరూ దర్శించుకుంటారు. అంతెందుకు, మన బేల దగ్గర నుంచి కూడా చాలా మంది భక్తులు మహారాష్ట్ర నుంచి కాలినడకన ఆ పండరీపురానికి వెళ్తారు. ఆ రోజు అంటే ఏకాదశి రోజు

ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలు చేస్తారు. ఎంత గొప్ప ప్రాశస్తం కదా. వింటూ ఉంటే ఇంకా ఆ మహావిష్ణువు లీలలు మనకు ఎంతో భక్తితో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తాయి. అంతటి అద్భుతమైన భక్తి ఆధ్యాత్మికతలోనే నిండి ఉంటుంది. అందుకనే కొంతైనా ఆధ్యాత్మికత వైపు నడవాలి అని పెద్దలు చెప్తుంటారు. మరి ఆ మహావిష్ణువు లీలలు ఎంత చెప్పినా తక్కువే. అల్లర్లోనూ అతన్ని మించిన వారు లేరు, యువతలోనూ ఆ కొంటతనాన్ని తనను మించిన వారు లేరు కదా. అంతేకాకుండా భక్తి భావం ప్రేమ అన్నింటిలోనూ పోటీతత్వంతో పాటు విజయాన్ని పొందాలనే సూత్రాల్ని భగవద్గీత ద్వారా చెప్పారు ఆ మహావిష్ణువు. మరి ఆ బాటలో నడుస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని గీతా బోధన చేశారు ఆయన.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తెలంగాణ యాస భాషల కచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మనవాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. భారతీయ సినీ నటి 1970 దశకంలో పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించిన జరీనా వాహబ్ పుట్టినరోజు ఇయ్యల. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో చిత్రాల్లో నటించి అందరినీ అలరించారు జరీనా వాహబ్. 1976 విడుదలైన చిత్ చోర్ సినిమాలో ఆమె నటించారు. అమోల్ పాలేకర్ నటించిన అగర్ చిత్రంలో, ఆ తర్వాత వచ్చిన జజ్బాత్, తర్వాత సావన్ కో ఆనేదో, ఇలా ఎన్నో చిత్రాలు నటించారు. 1977 గరండా చిత్రంలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయ్యారు. హిందీ సినిమాల్లోనే కాకుండా మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ కూడా నటించారు. ప్రస్తుతం హిందీ టెలివిజన్ సీరియల్లోనూ తను నటిస్తున్నారు. తెలుగులో గాజుల కిష్టయ్య, అమర ప్రేమ, హేమ హేమీలు, రక్తచరిత్ర 2, విరాట పర్వం, దసరా, దేవరా, నాత్ తెలుగోడు చిత్రాల్లో నటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన గాజుల కిష్టయ్య చిత్రం నుంచి ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు

0: చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు.
1: పండిత్ భీమసేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయకులు కర్ణాటకకు

వాతావరణం మనల్ని మరింత ఉత్తేజంగా చేస్తుంది. మరి ఇప్పటి నుంచి సురుగ్గా పనులు చేయండి, హుషారుగా ఉండుండ్రి, నాలుగు అడుగులు దబదబ అయ్యుండ్రి. ఏమంటారు? మరి ఇట్లా చురుగ్గా ఉండాలంటే తినే తిండితో పాటు రోజు ఒక పండు, అట్లనే ఆకుకూరల్ని, మంచి పోషకాలున్న తిండిని తినడం మంచిగా అవసరం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి పని చెప్పడం అవసరమే. కానీ ఈ మధ్య కాలంలో అయితే పనే చెప్తలేరు, ఎంతైతే అంత మన పేయిని సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. గట్లా ఏతే పేయి బరువు కాకుంటే ఏం చెప్తా చెప్పురు కదా. అందుకే పేయిని హుషారు ఉంచాలంటే పనులు చకచక చేయాలి. మరి మనకు నచ్చితే ఒకటే పండు వెనుక పడతాం. గట్లా కాకుండా అన్ని పండ్లను తినే ప్రయత్నం చేయండి. మరి మంచి పోషకాలున్న పండ్లలో ఒకటి బత్తాయి పండు. ఇది తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యల నివారణకి, అట్లాంటి సమస్యలన్నిటికీ ఇది చెక్ పెట్టేస్తుంది. మలబద్ధకంతో బాధపడే వాళ్లకు ఈ బత్తాయి రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చిటికెడు ఉప్పేసుకొని తాగితే ఈ రసం మంచి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పొటాషియం మూత్రపిండాలు మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి స్కర్వీ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. మరి లాభాలున్న పనులను తింటూ ఆరోగ్యాన్ని పొందితే చురుగ్గా ఉంటాం కదా. మరి పనులు వేసుకుంటూ అన్ని రకాల పండ్లు కూరగాయలు తింటూ ఆరోగ్య నియమాల్ని పాటిస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటేనే జీవితంలో కొన్ని పుస్తకాల పేజీలు ఎక్కువ రాసుకుంటాం, లేదంటే ఆడికే ఆగుతుంది. ఆరోగ్యంగా ఉంటే ఏం రాసుకుంటాం చెప్పుర్రి, ఆన్నే ఆగుతాం కదా మరి.

ఆరోగ్యంగా ఉంటేనే ఏదేదో ఆలోచనలు మన మదిలిని తాకుతాయి. అది మరింత ఉత్తేజంగా ఆలోచనలతో పాటు ఆశయాల వైపు అడుగేస్తాయి. ఎటో వెళ్ళిపోయింది మన సుచిత్రం కోసం ఈ పాటను గానం చేసిన వారు షాన్, రమ్య,

0: కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ప్రముఖ సినీ దర్శకులు భారతీ రాజా జయంతి ఇయ్యల. భారతీ రాజా అనగానే మనకు గుర్తొచ్చేది వాస్తవికత. 1977 తమిళంలో 16వ యతినైలే చిత్రంతో దర్శకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, అదే సినిమాను తెలుగులో 16 వయసుగా రీమేక్ చేసి సంచలనం సృష్టించారు. ఈయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నారు ఆయన. మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి ఎందరో నూతన దర్శకులు స్ఫూర్తిగా నిలిచారాయన. కేవలం మెగాఫోన్ పట్టడమే కాదు, నటుడిగానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం పులవర్ 1970 కాలంలో స్టూడియోలకే పరిమితమైన ఆ సినిమాలను బయటకు తీసుకొచ్చి పల్లెటూరి పచ్చదనాన్ని, మట్టి వాసనను ప్రేక్షకులకు పరిచయం చేశారు భారతీరాజా. సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, యువతరం పిలిచింది, కొత్త జీవితాలు, మంగమ్మ గారి మనవడు, ఆరాధన, జమదాగ్ని సార్, ఇలా ఎన్నో చిత్రాలను అందించారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటను గానం చేసిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. చివరిగా సప్తపది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారు పడిన ఈ పాట.

సమయాభావం వల్ల పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నా. ఇది ఇయాటి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటగా మాట చెప్పుంటూ పాట ఇంటి కార్యక్రమంలా, రాత్రి హుషారు కార్యక్రమంలా వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. ఇంకొంచెంసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అవుతుంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రైతుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సత్తుపల్లి టన్నెల్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. వాతావరణంలో మార్పులు, ఎల్నీనో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన తెలంగాణ వ్యవసాయ అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక వానాకాలం 2026 పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఆవిష్కరించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మొదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న తెలంగాణ యువత కోసం ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్నామని, దీనికి సంబంధించిన అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా ఈ నెల 17వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు స్వీకరిస్తామని, ఎంపికైన అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూలై 20న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమాపేశంలో తమ వ్యూహాన్ని ఖరారు చేస్తుంది. కేరళలో ఈ రోజు నుండి రామాయణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు బలం, ఆధ్యాత్మిక బలం, మనశ్శాంతి పొందేందుకు ఈ సమయంలో పవిత్ర రామాయణ గ్రంథాన్ని పఠిస్తారు. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్ పై జరుగుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. రాష్టంలో ఈవేళ రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:03. నేను మీ రోజీ. మరికొద్ది క్షణాల్లో మీరు వింటారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2001 నుండి 2005 వరకు విడుదలైన సినిమాల్లోంచి మంచి మంచి పాటలు వినేద్దాం. మరి ఈ పాటలు వినాలి అంటే ఏం చేయాలి? 0402324085 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకొక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగా పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మురారి చిత్రం నుంచి జిక్కి సునీత సంధ్యా పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, వీరు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి మనకి మెసేజ్ చేశారు. వీరికోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మనం వింటున్నాం 2001 నుండి 2005 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు. అందులో మీకు నచ్చిన హిట్ సాంగ్స్ ఏవైనా ఉంటే మాకు మెసేజ్ చేయండి 0402324 0852 నెంబర్కి. పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించారు అంటే మీకు నచ్చిన పాటని నేను వినిపిస్తాను. తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ వీరు మా కోసం అవునన్నా కాదన్నా చిత్రం నుంచి ఎస్పీ చరణ్, ఉషా పాడిన పాట వినిపించమని కోరుతున్నారు. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. అలాగే మా కోసం ఒక మంచి పాటను వినిపించండి ఇదే మూవీ నుంచి అంటున్నారు స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి. వీరి కోసం ఈ పాట

ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మీ రోజుతో ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రాంలో నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి ఆకాశం దిగివచ్చి అనే సాంగ్ ని ప్లే చేయమని అడుగుతున్నారు నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే దాసరి రవి రాయగిరి నుండి, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శ్రీకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, వీరి కోసం ఈ పాట.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా. మరి తర్వాతి పాటని కోరిన శ్రోతలు జీడిమెట్ల నుండి కరీముల్లా, నస్రీన్, రుబీనా వీరు జయం చిత్రం నుంచి అందమైన మనసులో అనే పాటని వినిపించమని కోరుతున్నారు. అలాగే అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ వీరి కోసం జయం చిత్రం నుంచి ఆర్పి పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. కోరిన శ్రోతలు పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్. కొత్తగట్టు ఆత్మకూరు మండలం నుండి పరమేశ్వర్, సంధ్య, హరికృష్ణ, వరుణ్, వామిక, వనమాల, వర్షిణి, నాగచర్. వీరి కోసం ఈ పాట.

సమయం 10:33. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాతి పాట నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేదా ఆయిషా, ఎం వెంకట్ నందిపేట్ నుండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324 0852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చర్చి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2001 నుండి 2005 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి మంచి మంచి పాటలు. మరి తర్వాతి పాటని కోరిన శ్రోతలు ఎవరు చూసేద్దామా? నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మథీన్ భాయ్, షేక్ చంద్, ఫారూక్, మూసా కరీం, షేక్ సలీం వీరు నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ పంపించారు. అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్ వీరు కోరుతున్నారు. చక్రం మూవీ నుంచి శ్రీనివాస చక్రమూవీ నుంచి ఒక మంచి పాట. అయితే ఈ పాటకి సాహిత్యాన్ని అందించింది సీతారామ శాస్త్రి, చక్రి సంగీతం అందించారు. ఇప్పుడు వచ్చేస్తుంది మీకోసం ఈ పాట. అయితే ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు కూడా చదివేద్దాం. కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట, ఇంద్రా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన పాట, భువనచంద్ర సాహిత్యానికి మణిశర్మ సంగీతం. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, వీరి కోసం ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా. మరి నెక్స్ట్ గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
2: నేను, మీ పద్మిని.
1: హాయ్ పద్మిని.
2: హాయ్ హాయ్ రోజీ.
1: బయట వాతావరణం ఎలా ఉంది?
2: నువ్వెంత కూల్ గా ఉన్నావో బయట వెదర్ కూడా అట్లానే ఉంది.
1: వర్షం పడుతుందా?
2: చినుకులు పడుతున్నాయి. ఎంతో ప్లెజెంట్ గా ఉంది బయట.
1: వర్షంలో తడుస్తూ వచ్చామన్నమాట. అయితే
2: అంతేకా మరి.
1: మార్నింగ్ నేను కూడా వర్షంలో తడుస్తూ వచ్చాను 5 ఇంటికి. ఎందుకంటే మన శ్రోతల్ని అలరించాలి అంటే వర్షం అయినా ఎండ అయినా వేటిని లెక్క చేయకుండా మనం వచ్చేయాలి. అదే మన పని. ఏమంటావు?
2: అంతే. ఇప్పుడు బయట వర్షం పడుతున్నా, ఇప్పుడు నెక్స్ట్ 11 గంటల నుంచి 3 గంటల వరకు పాటల వర్షంలో ముంచబోతున్నాను మన శ్రోతలందరినీ.
1: అయితే నేను కూడా రెడీగా ఉంటాను నీ ప్రోగ్రామ్ వినడానికి. వర్షంలో బయట తడుస్తూ వెళ్తూ నీ పాటల వర్షంలో మునిగిపోతాను.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం,
1: అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది వర్షం మూవీ నుంచి చిత్ర రకీబాలం కల్పన పడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు జబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన, నిజామాబాద్ జిల్లా నుండి జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ. వీరి కోసం వర్షం మూవీ నుంచి నువ్వొస్తానంటే నేను దంటానా అంటూ వచ్చేస్తోంది పాట.

0: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు విన్నారు కదా. మరి ఇది ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే వివిధ రాష్టాల్లో పునరాభివృద్ది చేసిన 75 అమృత్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా వీటిలో ఉంది. 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయ తరహా వసతులతో దీన్ని తీర్చిదిద్దారు. క్రీడారంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. T20 క్రికెట్ లీగ్ విజేత హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టును MCR హెచ్ఆర్డీలో సన్మానించి చెక్కులు అందజేశారు. రాష్టంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS ఈవేళ అధికారికంగా ప్రారంభమవుతుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క నూతన ఆరోగ్య పథకాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ దేవాదాయ శాఖలో నియమితులైన 191 అభ్యర్థులకు ఈవేళ నియామక పత్రాల ప్రదానోత్సవం జరుగుతుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రవీంద్ర భారతిలో నియామక పత్రాలు అందిస్తారు. రాష్టంలోని 47 ఆలయాలకు చెందిన అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాద్యకారులు ఈ నియామకాలు పొందనున్నారు. గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో ఆకస్మిక వస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు రాష్టంలోని 33 జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు సిద్దంగా ఉంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్, జనగాం, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 5 సెకండ్లు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శుక్రవారం మార్నింగ్ షో టైం అయిపోయింది. చిత్ర సమీక్ష ప్రత్యేకంలో ఈరోజు శుక్రవారం చిత్ర సమీక్ష ప్రత్యేకంలో ఒక సూపర్ డూపర్ సినిమా కబుర్లతో నేను వచ్చేసా. ఈ సినిమా ఒక ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్, ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదంటారు సినీ విశ్లేషకులు. కొన్ని ఆధారాలు ఇస్తాను. ఆ సినిమా ఏంటో గుర్తుపట్టండి మరి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి మీకు

0: కొన్ని క్లూస్ ఇస్తాను, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టేయండి అన్నాను కదా. ఇవిగో క్లూస్, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయినా థియేటర్లలో మోకాళ్లలోతు నీళ్లలో నిల్చొని చూసిన విజువల్ వండర్ ఆ సినిమా. ఆరుగురు రచయితల సృష్టి ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ దర్శకులు స్వయంగా సెట్స్ అన్నిటినీ పర్యవేక్షణ చేసిన అద్భుతమైన చిత్రం ఇది. అమ్మో, ఇన్ని విశేషాలు అంటారా? ఇంకా ఉన్నాయి. టెక్నాలజీ లేని రోజుల్లో ఏకంగా మంచు కొండల్ని, సరస్సుల్ని సృష్టించారు ఆ చిత్ర బృందం. గుర్తుపట్టేశారు కదా? మరెందుకు ఆలస్యం? నాకు 0402324852 ఈ నంబర్కు మీరు గుర్తుపట్టిన ఆ చిత్రం ఏంటో సందేశం పంపించండి. పోలడని ఆ సినిమా విశేషాలు మాట్లాడుకుందాం ఈ గంటసేపు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ढेर रजरा भाइयों और बहनों ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి.

0: పేరే రాజు.
1: నా పేరే పద్మిని. వావ్, ఎంతో మంది స్పందించారో, ఎంతో మంది శ్రోతలు ఈ సినిమా అనుకుంటున్నామంటూ గుర్తుపట్టి మనకి మెసేజ్ చేశారు. కానీ వాళ్ళు అనుకుంటున్న చిత్రం, నేను చెప్పబోతున్న చిత్రం ఒకటా కదా, చెప్తాను కొన్ని క్షణాల్లో.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:12 నేను మీ రేడియోని

ఎంత బాగుంది కదా అసలు ఆ మ్యూజిక్. సరిగ్గా ఈ సినిమా రిలీజ్ డేట్ సమయానికి తెలుగు రాష్ట్రం అంతా వర్షాలు, వరదల్లో ఊళ్ళు మునిగిపోయాయి, సినిమా ప్రింట్స్ వెళ్లలేదు, రవాణా సంబంధాలు ఆగిపోయాయి. 3 నుండి 4 రోజుల వరకు సినిమా హాళ్లలో అంటే ఒక్కరు కూడా లేరట సినిమా చూడటానికి. అంతే, ఇక సినిమా ఫ్లాప్ అని అనుకున్నారట చిత్ర బృందం అంతా. అయినా కూడా ధైర్యం చేసి సినిమా షోస్ వేశారు. 4-5 రోజుల తర్వాత సినిమా విజయ విహారం మొదలైంది. తుఫాను, వర్షం, ఏవి జగదేక విరుడు, అతిలోక సుందరి, చిత్ వెనుకున్న ఎన్నో తెలియని విషయాలు, అన్టోల్డ్ ఫ్యాక్ట్స్, బోలెడన్ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రధాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
0: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
1: మీట్ ద స్టార్
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:20 దాటి 10 సెకండ్లు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర విశేషాలు చెప్పుకుంటున్నాం ఈ రోజు మన గుర్తుకొస్తున్నాయిలో. విడుదలై 36 ఏళ్లైన ఈ రోజుకి కూడా నిత్య నూతనంగా ఉంటుంది ఈ చిత్రం, అవునా? 90ల మొదట్లో వచ్చిన విజువల్ వండర్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇక 90s పిల్లలకైతే ఎన్ని జ్ఞాపకాలు. మీకు మీలో ఎవరైనా 90s పిల్లలుంటే తప్పకుండా గుర్తొస్తాయి ఈ జ్ఞాపకాలన్నీ. గ్లాస్ గాల్లో ఎగిరి వచ్చి నీళ్ళివ్వడం, సినిమాలో ఇంటి పైకప్పు తెరుచుకొని చంద్రుడి కాంతి సహాయంతో శ్రీదేవి, నటి శ్రీదేవి ఆకాశంలోకి వెళ్లే సీన్. కేవలం ఇవన్నీ కూడా కెమెరా లెన్స్ ట్రిక్స్, ఫిజికల్ సెట్ సహాయంతో మాత్రమే తీశారు. ఎందుకంటే అప్పుడు ఎటువంటి గ్రాఫిక్స్ లేవు కనుక. అదంతా కెమెరా మ్యాజిక్. అందాలలో అహో మహోదయం పాట గుర్తుందే ఉంటుంది అందరికీ, జానకమ్మ పాట, శ్రీదేవి పాట, ఎవరు మర్చిపోగలరు అలాంటి పాటని. ఆ పాటలో ముఖ్యంగా శ్రీదేవి చేతులు తాకగానే ప్రాణం వచ్చే రాళ్ళు, అడుగులు వేస్తూ ఉంటే లైట్లు వెలుగుతూ ఉంటాయి, గుర్తుందా, గుర్తొచ్చిందా? గాల్లో తేలడం, ఇలా ఒకటా రెండా బోలేడు కదా. మరి అందుకే అడిగాను, మీకు ఎలాంటి జ్ఞాపకాలున్నాయి ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంతో? నాతో పంచుకోండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అసలు బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మలా పాడుతుంటే అమృతం మిగిల్చి వాళ్ళిద్దరూ పైకి స్వర్గానికి వెళ్ళిపోయారు అన్నట్టుంటుంది కదా. ఎంత అమృతధార లాంటి పాటలు, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. అందుకే చెప్పాను కదా, ఎన్నిసార్లు చూసినా ఎన్ని తరాల వాళ్ళు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రం జగదేకి వీరుడు అతలకు సుందరి. అయితే చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపించారు, ఈ సినిమాని అప్పట్లో మేము క్యాసెట్లు వేసుకుని వీసీఆర్ని అద్దెకు తెచ్చుకొని చూసేవాళ్ళం, ఒక్క షోకి ఒక్క రూపాయి తీసుకునేవారు అంటున్నారు. కల్వకుతురుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, ఇంకా నా ఫ్రెండ్స్ నేను కలిసి ఒకే రోజు 2 సార్లు

అనిపించే చిత్రం జగదేక్ విరుడు అతలకు సుందరి. అయితే చాలా మంది శ్రోతలు మనకి సందేశం పంపించారు. ఈ సినిమాని అప్పట్లో మేము క్యాసెట్లు వేసుకుని వీసీఆర్ని అద్దెకు తెచ్చుకొని చూసేవాళ్ళం. ఒక్క షోకి 1 రూపాయి తీసుకునేవారు అంటున్నారు. కల్వకుర్తి నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు. ఇంకా నా ఫ్రెండ్స్ నేను కలిసి ఒకే రోజు 2 సార్లు

తెలుసా, వాజలైన్ పూసిన పాలిథిన్ షీట్లను ఉపయోగించారట అలా కనిపించడానికి, ఆ మంచుతో నిండిన మానసరోవరాన్ని చూపించడానికి అంత కష్టపడ్డారట. అయితే విజయవాహిని అధినేత బి నాగిరెడ్డి గారు, దిగ్గజ దర్శకులు బి నాగిరెడ్డి గారు ఈ ఇంద్రలోకం సెట్ని చూసి ముగ్ధులై ఒక్క మాట అడిగారట అశ్వినీదత్ గారిని. అశ్వినీదత్ గారు, ఈ సినిమా అయ్యే వరకు నేను స్వయంగా ఈ సెట్లన్నింటినీ పర్యవేక్షించచ్చా అంటే, అయ్యో అంతకంటే మహద్భాగ్యం ఇంకేముందని చెప్పి ఆ విధంగా దిగ్గజ దర్శకులు నాగిరెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించారట జగద్వీరుడు అతిలోక సుందరి సెట్ని. ఇందుకీ నాలాగా ఎంతమంది ఈ సినిమా చూశాక హిమాలయాలు మంచుకొండలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూడాలనుకున్నారు? మెసేజ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:35 దాటి 50 సెకండ్లు అవుతోంది. రామగిరి సత్యనరావు గారు మనకి కరీంనగర్ నుండి సందేశం పంపించారు. జానపద పౌరాణిక సాంఘిక కలయిక ఈ సినిమా, అందుకనే బ్లాక్ బస్టర్ అయింది, అందరికీ నచ్చుతుందంటున్నారు. ఇక మేర సాయిలు గారు మనకు ఒక సందేశం పంపించారు. 58 సార్లు చూశారట వారు జగదేక్కువీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని. ఇక బండి కృష్ణగౌడ్ గారు రాస్తున్నారు, నా 10th క్లాస్ పరీక్షలు అయిన వెంటనే చూసిన మొట్టమొదటి సినిమా అండి ఇది, నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సినిమాని, మళ్లీ గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ మనకు సందేశం పంపించారు. మీ ఆత్మీయ సందేశాలకు థ్యాంక్ యూ అండి. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కథ అందరికీ తెలిసిందే, అయినా క్లుప్తంగా చెప్పుకుంటే, కొండవీడిలో టూరిస్ట్ గైడ్గా రాజు తను పెంచిన పాప వైద్యం కోసం హిమాలయాల్లో మానస సరోవరంలో ఉండే ఒక అరుదైన మూలికను వెతకడానికి రాజు అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజ భూలోకంలోకి వస్తుంది. తన దైవిక శక్తులు ఉన్న మంత్ర ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం రాజుకు దొరుకుతుంది. ఉంగరం లేకపోతే తిరిగి దేవలోకంకి వెళ్లలేని పరిస్థితుల్లో ఇంద్రజ ఉంగరాన్ని దక్కించుకోవాలనుకోవడం, మాంత్రికుడు మహాద్రష్ట అడ్డుపడ్డం, రాజు ఇంద్రజని పిల్లల్ని కాపాడటం, చివరికి ఇంద్రజ రాజు ప్రేమ కోసం భూమిపై ఉండడంతో ఇక్కడే ఉండిపోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇది క్లుప్తంగా జగదేకరుడు అతిలోక సుందరి చిత్రకథ. సినిమా ఇంతే కానీ సినిమా వెనుక ఉన్న విశేషాలు మాత్రం పోలడని, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎంతమంది ఈ పాట వింటూ స్టెప్పులు వేశారు, ఎట్లీస్ట్ హమ్ చేశారో చెప్పండి. అసలు ఈ పాట వెనకాతలా ఒక చిన్న విశేషం ఉంది. ఇది ఒక క్లాసికల్ సాంగ్ లాగా ట్యూన్ చేశారట ఇళయరాజా గారు. అన్ని క్లాసికల్ అంటే మంచి కామ్ మెలోడీస్ అయిపోతున్నాయని అనుకుంటే, అప్పుడు వేటూరు సుందరమూర్తి గారు ఆ పాటకి ఇలాంటి లిరిక్స్ ఇచ్చి ఒక అద్భుతమైన ఫాస్ట్ బీట్ సాంగ్గా మార్చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు సుందర మాస్టర్ గారు షూట్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్గా. వారికి ఏదో కాస్త ఒంట్లో బాగోలేక వారి అబ్బాయి అయిన ప్రభుదేవ గారు ఈ సినిమాలో ఈ పాటని పూర్తి చేశారన్నమాట. హాస్య బ్రహ్మ జంజాల గారి సంభాషణలు, చిరంజీవి శ్రీదేవి జోడీ, వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, గ్రేస్ఫుల్ డాన్స్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి విజన్, విన్సెంట్ గారి సినిమాటోగ్రఫీ, ఇళయరాజా గారి మెస్మరైజింగ్ సంగీతం, బాలు, జానకమ్మ, చిత్ర, శైలజ పాడిన హిట్ పాటలు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేపథ్య సంగీతం అత్యద్భుతంగా ఉంటుంది ఈ సినిమాకి. ఇంకా వేటూరి గారి సాహిత్యం చెప్పక్కర్లేదు. చలం గారి కళా నైపుణ్యం అన్ని సమపాళ్లలో కలిసి ఈ సినిమాని కీర్తిని ఈ సినిమా కీర్తిని అంతటినీ అజరామరంగా నిలబెట్టాయి ఈ వీళ్ళందరి సమిష్టి కృషితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతి పాట విశేషంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఆ ఒక్క పాటే కాదు, అందాలలో పాటలో దేవకన్య ఇంద్రజ వస్తూ ఉంటే ఆ పాటలో జానకమ్మ గారు పాడిన స్వరం అసలు ఎప్పటికీ మర్చిపోలేము. ఇక యమహోని యమయమానందం అనే పాట యాక్చువల్లీ తమిళ పాట, మాతృక ఆ పాట. అయితే ఆ పాట బాగా నచ్చి అడిగి మరీ పెట్టించుకున్నారట అశ్వనీదత్ గారు ఈ సినిమా కోసం. ఇక దినక్కత అనే పాట షూటింగ్ టైంలో చిరంజీవి గారికి ఏమో విపరీతమైన జ్వరంట. ప్రతి షాట్ ముందు తర్వాత కూడా ఆయనకి కోల్డ్ స్పాంజింగ్ చేస్తూ, ఐస్ ప్యాక్స్ పెడుతూ మొత్తం ఆయన జ్వరాన్నంతటిని చల్లార్చే ప్రయత్నం చేశారట. ఊహించండి, ఒక పక్క సెట్లో డాక్టర్, మరో పక్కేమో డాన్స్ షూటింగ్, ఏమాత్రం తెలియకూడదు షూటింగ్లో ఆయనకి ఒంట్లో బాగోలేదని. అలాంటి అంతటి అంకిత భావంతో నటించారు హీరో చిరంజీవి. పాట షూటింగ్ అయిపోయిన వెంటనే ఇక డైరెక్ట్గా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అడ్మిట్ చేసేసారట. దాదాపు 15 రోజులు పట్టిందిట చిరంజీవి గారు కోలుకోవడానికి. అందుకనే వారి అంకిత భావానికి అందరూ సాహో సలాం కొడుతూ ఉంటారు, ముఖ్యంగా ఈ జగదే కిరీటాత్లోక్ సుందరి చిత్రానికి.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:48 దాటి 12 సెకండ్లు. పటాన్ చెరువు స్వరాగిణి రవికుమార్ గారు మనకి సందేశం పంపించారు. నాకు అమరీష్ పురి గారి నటన అంటే చాలా ఇష్టం. అవునండి, మహాద్రష్టగా అమరీష్ పురి గారి నటన. అప్పట్లో పిల్లలు ఎంత భయపడేవారో ఆయన వస్తూ ఉంటే, అమ్మో అని అసలు ఆయన నిమ్మకాయ పట్టుకుని అలా అలా తిప్పుతూ ఉంటే, ఆ మ్యూజిక్, ఆయన వస్తుంటే మ్యూజిక్ వస్తుంది కదా, అది వింటేనే అప్పట్లో చాలా మంది పిల్లలు భయపడేవారట. ఇక ఈ సినిమాకి మొదట అనుకున్న పేరేంటో తెలుసా? భూలోక వీరుడు. కథ కూడా వేరేగా అనుకున్నారట. హీరో ఒక రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవకన్య పరిచయం అవడం ఇలా అనుకున్నారట స్టోరీ లైన్ని. కానీ అది ఎందుకో అంత బాగా క్లిక్ అవుతుంది అని అనుకుని చిరంజీవి గారి స్వయంగా మానస సరోవరం ఐడియాని సజెస్ట్ చేశారట. అందుకనే మనం పరిచయ వాక్యాల్లో చెప్పుకున్నాం కదా, ఆరుగురు రచయితలని, ఆ రచయితల్లో చిరంజీవి గారు కూడా ఒకరన్నమాట. ఇక మహాదృష్టగా బాలీవుడ్ లెజెండ్ అమరీష్ పురి గారు, బేబీ శాలిని, శ్యామిలి, రిచర్డ్స్, కన్నడ ప్రభాకర్, తనికేళ్ల భరణి, అల్లు రామలింగయ్య గారు, ఇంకా చాలా మంది ఎన్నో ముఖ్యమైన పాత్రల్లో కనిపించి అలరించారు ఈ సినిమాలో. మీ అందరికీ తెలుసో తెలియదో తెలియదు, ఈ సినిమాలో ఒక సన్నివేశానికి శ్రీదేవి గారికి డూపుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించారు. మీకెవరికైనా తెలిసి గుర్తుపడితే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో, ఆ పేరేంటో నాకు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత ఆ విషయం చెప్తాను.

పాటల వర్షంలో తడిసిపోతున్నాం అంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. భలేగా రాస్తారు కదా మన వీబీ శ్రోతలందరూ. ఒక సన్నివేశంలో శ్రీదేవి గారికి డూప్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపిస్తారు. అది తెలుగు ఆవిడ. ఎవరు అని అడిగితే బ్రూస్లీ సురారం కాలనీ నుండి హేమ అంటూ గెస్ట్ చేశారు. అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గారు ఒక్కటి రెండు సన్నివేశాల్లో శ్రీదేవి గారికి డూప్గా కనిపించారట. కానీ కొన్ని చిత్రాల్లో శ్రీదేవి గారికి డూప్గా అవసరం వచ్చినప్పుడు రూపిణి అని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆవిడ శ్రీదేవి గారికి డూప్గా నటించేవారంటూ మనకి పటాన్చెరు నుండి రవికుమార్ గారు సందేశం పంపించారు. ఇక ఈ చిత్రంలో మానవ మానవ అంటూ ఆశ్చర్యపోయే సన్నివేశాల్లో శ్రీదేవి గారి హావభావాలు అత్యద్భుతం. ఈ ప్రత్యేకంగా ఈ విషయం గురించి శ్రోతలు చాలా మంది గుర్తు చేసుకున్నారు, చాలా సందేశాలు పంపించారు కూడా. ఇంద్రజ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆవిడే స్వయంగా ముంబైలో కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేయించుకున్నారట. అప్పట్లో థియేటర్స్ లో ఒక క్విజ్ కూడా నడిచేదిట, మీ అందరికీ గుర్తుంటే. శ్రీదేవి గారు ఈ సినిమాలో మానవ మానవ అని ఎన్నిసార్లు అన్నారు అని కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి సినిమా అయ్యాక బహుమతులు కూడా ఇచ్చేవారట. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, అంతటి సంచలనం సృష్టించింది ఈ జగదేకవీరుడు అదిలోక్ సుందరి. ఇంతకీ మీకు తెలుసా ఎన్నిసార్లు మానవ మానవ అని శ్రీదేవి గారు అన్నారు? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆఖరి పోరాటం చిత్రం నుండి శ్రీదేవి గారు నటించిన ఈ పాట విన్నాం. ఆఖరి పోరాటం చిత్రంలో కూడా జగదే క్యూరేట్ అతిలోక్ సుందరిలో ఉన్న చిత్ర బృందమే ఉంటారు, కాకపోతే చిరంజీవి గారు ఇక్కడ, నాగార్జున గారు అక్కడ. మరి ఈ సినిమా గురించి ఎన్ని విశేషాలు చెప్పుకున్నా తక్కువే. అదొక ట్రెండ్ సెటర్, తరాలు మారినా టెక్నాలజీ మారినా జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోతుంది. సమయం దొరికితే మరొకసారి మీ ఇంట్లో అందరితో కూర్చొని ఆ జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ సినిమా చూసేయండి. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర సమీక్ష. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే విట్టారు. తిరిగి 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుద్దాం.

0: ఆప్షన్స్ ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడబోయన్నారు గురజాడప్పారావు గారు. ఇప్పుడు చెప్పుకోబోయే స్ఫూర్తిదాత కొంత కాదు, తన జీవితాన్నే అంకితం చేశారు. ఒక చిన్న పుస్తకం ఒక చిన్నారి జీవితాన్ని మార్చగలదు అని నమ్మిన ఒక ఆదర్శమూర్తి ప్రయాణం ఇది. అరుణాచల్ ప్రదేశ్ కొండల్లో, మారుమూల పల్లెల్లో వేలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన ఆశాజ్యోతి వారు, అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మూసా మామయ్య, అంకుల్ మూసా. ఇంతకీ ఎవరు ఈ అంకుల్ మూసా, ఏం చేశారు చెప్పుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మిర్చి సినిమానికి కైలాష్ కేర్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:11 దాటి 45 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. అంకల్ మూసా ఎవరు, ఆయన ఏం చేశారు, వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అంకల్ మూసా అసలు పేరు సత్యనారాయణన్ ముండయ్యార్. కేరళలో త్రిశూర్లో జన్మించారు వారు. ముంబైలో రెవెన్యూ ఆఫీసర్గా ఉద్యోగం చేసినా చేసే ఉద్యోగం సంతృప్తినివ్వలేదు ఆయనకి. కొండ ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని బాగా చదివించాలని మనసులో గట్టి ఆలోచన, ఆయన సంకల్పం అదే. మరి ఏం చేశారో తెలుసా, 1979 ఉద్యోగానికి రాజీనామా చేసి గిరిజన ప్రాంతాల పిల్లలకు విద్యాభ్యాసం అందించాలని అరుణాచల్ ప్రదేశ్కి వెళ్లిపోయారు. మారుమూల కొండ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు, అసలు బస్సు ఏంటి, ట్రైన్ మాట పక్కనుంచితే బస్సు వెళ్లడానికి నడవడానికి సరైన తోవ కూడా ఉండని ప్రదేశాలకి, అలాంటి రవాణా సదుపాయాలు లేని రోజుల్లో ఆయన స్వయంగా ట్రంక్ పెట్టెలు, సూట్ కేసుల్లో పుస్తకాలు నింపుకొని బస్సులు, ట్రక్కులు ద్వారా కొన్నిసార్లు కిలోమీటర్ల కొద్దీ నడిచేవారట. ఎందుకు ఇలా చేశారు అని తర్వాత ఆయన అడిగితే, ఎందరో పిల్లల జీవితాల్లో అక్షర జ్యోతి వెలిగించడానికి నేను నడుం కట్టుకున్నాను, అదే నా సంకల్పం అన్నారట అంకల్ మూసా. మరి వారి గురించి మరెన్నో విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

0: మహర్షి చిత్రానికి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. అచ్చంగా ఆ పాటలోలాగే అత్యంత సాధారణ జీవితం గడిపారు సత్యనారాయణన్ ఉండేయార్, అదే మన అంకల్ మూస. వాక్రాలో ఒక మంచం, ఒక అరలో చిన్న పుస్తకాలతో నిండి ఉన్న ఒక చిన్న గది, ఇదే ఆయన నివాసం. పుస్తకాలే నా ఆస్తి అంటారు ఈ అంకుల్ మూస. ఆ ఆస్తినే వారి ఉనికిగా అందరికీ పంచారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన ప్రాంతాలకు. కమ్యూనిటీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. 2007 వెదురుతో తేజు పట్టణంలో మొట్టమొదటి చిన్నారుల గ్రంథాలయాన్ని ప్రారంభించారు అంకుల్ మూస. మారుమూల గిరిజన సరిహద్దు ప్రాంతాల్లో ఇవన్నీ కలిపి నేటికి 13కు పైగా ఇలాంటి మినీ లైబ్రరీల్ని విజయవంతంగా నడుపుతున్నారు అంకుల్ మూస. వీటికి ఒక పేరు కూడా పెట్టారు, అదేంటో తెలుసా? బ్యాంబూజా లైబ్రరీ. ఎందుకంటే బ్యాంబూ కర్రలతో చేసిన లైబ్రరీ కాబట్టి దాన్ని బ్యాంబూజా లైబ్రరీ అన్నారట. మరి ఈ గ్రంథాలయంలో ఏముంటాయంటే 10,000కు పైగా పుస్తకాలు ఉంటాయట. ఎన్నో రకాల పుస్తకాలు, కామిక్స్ నుండి చరిత్ర వరకు, అకాడమిక్ పుస్తకాలు, ఇలా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చేశారు పిల్లలకి. ముఖ్యంగా పిల్లలకి అందుబాటులో ఉండేలా చేశారు అంకుల్ మూస. మారుమూల కొండ ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఇళ్లకే నేరుగా పుస్తకాలు ఇస్తారట వాలంటీర్ల సహాయంతో. ఇది ఒక హోమ్ లైబ్రరీ మూమెంట్ లాగా విజయవంతంగా నిర్వహించబడుతుంది ఈనాటికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియోని ఇస్తాం పద్మిని. స్టూడియోల సమయం 12:19 దాటి 30 సెకండ్లు. అంకుల్ మూసా గారి గురించి మాట్లాడుకుంటున్నాం మన కార్యక్రమంలో. చదువును పండగలా మార్చేశారు మూసా మామ. ఎలాగో తెలుసా? పిల్లలకు కథలు చెప్పడం, క్విజ్ పోటీలు నిర్వహించడం, నాటకాలు, పుస్తక ప్రదర్శనల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిపై వారి మాతృభాష అయిన మలయాళంలో పిల్లల కోసం ఒక జానపద పుస్తకాన్ని కూడా రాశారు మూసా. ఒక్క పైసా కూడా ఆశించకుండా కేవలం పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం జీవితాన్ని ధారపోసిన ఆయన్ని అక్కడ ప్రజలు భగవంతుడిగా, పిల్లలేమో ఎంతో ప్రేమగా అభిమానంగా అంకుల్ మూసా, మూసా మామయ్య అని పిలుచుకుంటారు. ఆయన శిక్షణిచ్చిన ఎందరో పిల్లలు ఈరోజు డాక్టర్లుగా, పీహెచ్డీ చదువుకొని సివిల్స్లో రాణించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. ఇది కదా నిజమైన స్ఫూర్తిదాత కథ అంటే ఎంత గొప్ప విషయం. అయినా సరే నేనేమీ చేయలేదు, నేను చేసిందల్లా పిల్లలకి కేవలం చదువు అందించానా అని ఎంతో నిరాడరంబరం.

భరత్ అను నేను చిత్రానికి కైలాష్ ఖేర్, దివ్యాకుమార్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:26 దాటి 11 సెకండ్లు. 45 సంవత్సరాలకు పైగా వారు చేస్తున్న సేవకి, అంకుల్ మూసా చేస్తున్న సేవకి గాను ఎన్నో సత్కారాలు భారత ప్రభుత్వం అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి వారు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచాన్ని మార్చాలంటే పెద్ద శక్తులేవీ అవసరం లేదని, పిల్లల్లో సమాజంలో మార్పు రావాలి, ఆ మార్పు కోసం తన జీవితాన్నే ఒక ఉదాహరణగా మార్చిన గొప్ప స్ఫూర్తిదాత అంకుల్ మూసా, వేలాది మంది పిల్లల జీవితాల్లో అక్షరాల వెలుగులు నింపిన అంకుల్ మూసా, పద్మశ్రీ సత్యనారాయణ ముండియార్ గారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, ఈరోజుకి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

0: ఆనందం చిత్రానికి ప్రతాప్ అల్పించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి పద్మశ్రీ సత్యనారాయణన్ ముండయ్యార్ గారి గురించి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: చదువుతున్నది తెలుగు శరమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రొడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమాపేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమాపేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్టపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్టపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్టపతి ప్రసంగిస్తారు. భారత రాష్టపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్టపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్టపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యకుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యకుడు మొదలైన వారితో సమాపేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగోడిలోని ఉత్తర్ కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమాపేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు, పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి భద్రత శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17వ తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ద జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువును నిలిపివేశారు. దివ్యరథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూకశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 30 సెకండ్లు. మరికొద్ది

0: తెలంగాణలో ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీతం. పోషకాహార నిపుణులు, వైద్యులు సూచించే ఎన్నో ఫిట్నెస్ సూత్రాలు, ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ఎన్నో సూపర్ ఫుడ్స్ గురించి బోలెడైన విషయాలు మాట్లాడుకుంటున్నాం ఈట్ ఫిట్ కార్యక్రమంలో ప్రతిరోజు. మరి ఈరోజు కూడా ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటో ఎప్పట్లాగే మీరే గుర్తుపట్టాలి. మరి దాని గురించిన విశేషం ఏంటంటే, ఇది భూమిలో పండే ఒక దుంప జాతి రకం. ఎన్నో పోషకాలు కానీ చాలామందికి, పిల్లలకి ముఖ్యంగా, చాలా ఇష్టమైన ఆహారం. మరి అదేంటో గుర్తుపట్టి 0402324852 ఈ నంబర్కు నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సూపర్ డూపర్ పాటతో మన ఈట్ ఫిట్ కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకున్నాం కదా. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి స్వీయ రచనలో స్వీయ సంగీత దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవితో కలిసి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 12:47 అవుతోంది. చాలా మంది శ్రోతలు బంగాళదుంపేమో అంటే ఆలుగడ్డేమో అని రాశారు. ఆలుగడ్డ కాదు కానీ ఆలుగడ్డ దుంప జాతికే చెందింది అని చెప్పాను. గెస్ట్ చేయడానికి ప్రయత్నించండి, ఈ పాట తర్వాత చెప్తాను. మళ్ళీ చెప్తాను, ఇది భూమిలో పండే దుంప, రంగు మాత్రం బంగాళదుంపలా ఉండదు, వేరే రంగులో ఉంటుంది, తీయగా ఉంటుంది, ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పేస్తారు నాకు తెలుసు, మరి అదేంటో నాకు వాట్సాప్ చేయండి 0402-2408-58.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

భరత్ గారు, నాగ్నాథ్ గుప్తా గారు, సుభాషిణి అనంతయ్య, సంగీత శ్రవణ్ కుమార్, వెంకటేష్ మోనిక, చోడవరపు నాగేశ్వరరావు గారు, మంగ భాస్కర్ గారు, శ్రీనివాస్ విజయలక్ష్మి, ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, ఇంకా ఇంకా ఎవరంటే నోముల నరసింహరావు గారు కూడా స్పందించారు. వీరందరూ గెస్ట్ చేసింది కరెక్ట్. ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే స్వీట్ పొటాటో, చిలకడ దుంప. దీన్నే గెనుసుగడ్డ, రత్నగిరి గడ్డ అని కూడా అంటారు. కొన్ని చోట్ల చక్కెర కంది అని కూడా అంటారు. ఎంతో శక్తివంతమైన సూపర్ ఫుడ్ ఈ ఆరోగ్యం, ఈ ఆహారం అన్నమాట. ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఈ అద్భుతమైన సూపర్ ఫుడ్ అంటే మన చిలకడ దుంప గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, ఎక్కువ పీచు పదార్థాలు ఉండడం వల్ల ఇది తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నింటిన అనుభూతి ఉంటుంది. మీకు కూడా అలా అనిపించిందా? ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం గమనిస్తే, చిన్నప్పుడు పిల్లలకు, సంవత్సరం లోపల, రెండేళ్ల లోపల పిల్లలకి బాగా చిలకడ దుంప పెట్టండి అని వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే బోలెడంత పీచు పదార్థం ఉండి పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఇంకొక విషయం కూడా ఉందండి, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది చిలకడ దుంపలో. కేవలం ఒక మీడియం సైజ్ దుంప ద్వారా రోజంతటికి అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి కంటి చూపును మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ సూపర్ ఫుడ్, మరి తప్పకుండా తీసుకోవాలంటున్నారు. దీని గురించిన పోలడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అత్తారింటికి దారేది చిత్రానికి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 40 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
3: మీట్ ద స్టార్
0: తప్పక ట్యూన్ చేయండి. మీట్ ద స్టార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 8:05 నుండి. ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం చిలకడ దుంప, ఒక సూపర్ ఫుడ్ గురించి. అయితే చిలకడ దుంపలో విటమిన్ ఏ మాత్రమే కాదు, విటమిన్ సి, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయట. అందుకనే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండే పీడియాట్రిషియన్స్ పెట్టమని కూడా చెప్తూ ఉంటారు. ఇంతేకాదండి, మధుమేహం ఉన్నవారు కూడా మితంగా తీసుకుంటే ఎంతో సురక్షితం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఇది తీపిగా ఉన్నా సరే దీనిలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా స్థిరంగా ఉంచుతుంది అంటున్నారు వైద్యులు. మరి ఇంకొక విషయం ఏంటంటే, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది సూపర్ ఫుడ్. నిజంగా సూపర్ ఫుడ్. ఎందుకంటే బరువు తగ్గాలనుకునేవారు ఇది కాస్త తీసుకున్నా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆకలేదు, ఎక్కువగా తినలేం కూడా. మరి మీకు ఇష్టమైనా ఈ చిలకడ దుంప మీరు ఎలా తింటారు? కాల్చుకొని తింటారా, లేకపోతే అంటే ఉడికించుకొని తింటారా? మీకేం తెలుసు ఈ చిలకడ దుంప, ఈ సూపర్ ఫుడ్ గురించి? నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అఖండ చిత్రానికి గీతా మాధురి సాహితి చాగంటి బృందంతో కలిసి ఆల్పించిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:04 దాటి 4 సెకండ్లు. మరి మనకి నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి ఒక సందేశం పంపించారు. ఏంటంటే, ఈ గడ్డలను ఉడకబెట్టి చిన్న చిన్న ముక్కలు చేసి చిక్కటి పాలు మరియు కొద్దిగా పంచదార వేసి పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మా ఇంట్లో అలాగే ఇస్తామంటున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. యాక్చువల్లీ ఈ విషయం నాకు తెలియదు కూడా. ఇంకా మనకి పున్న వెంకటేశం గారు సందేశం పంపించే, చిలకడ దుంప శివరాత్రి టైంలో వస్తుంది మేడం, ఎక్కువగా ఉపవాసం ఉండేవారికి ఇది ఎంతో శక్తివంతమైన ఆహారం, మేమైతే ఉడికించి తింటాము అంటున్నారు. అవును, నిజంగానే ఉడికించి తింటారు. అందుకనే కొంచెం తిన్నా కూడా పొట్ట నిండుగా ఉంటుంది, ఆక లేకుండా ఉంటుందన్నమాట. మరి ఊరికే అన్నావా, దాన్ని సూపర్ ఫుడ్ అని. ఇక మనకి సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి సందేశం పంపించారు, స్వీట్ పొటాటో చిలకడ దుంపని ఉడికించి బెల్లం వేసుకొని తింటాం మేడం మేము, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అంటున్నారు. అవును, ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ కాబట్టే దాన్ని సూపర్ ఫుడ్ అన్నారు. మరి ఇంకా మహిళలకు కూడా చాలా ఎంతో పోషక విలువలు ఉన్నాయి ఈ సూపర్ ఫుడ్ చిలకడ దుంపలో. ఏంటంటే, ఎముకల బలంకి కావలసిన మ్యాంగనీస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా మహిళల బోన్స్, బోన్ డెన్సిటీకి, మన ఎముకలకి చాలా సహాయపడుతుంది. సో తప్పకుండా మహిళా మండలారా, చిలకడ దుంపని అస్సలు ఉపేక్షించద్దు. తప్పకుండా చిన్న ముక్కైనా, కాస్త ఒక అరదుంపైనా రోజు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి ఎలా అయినా తినచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉడికించి తినచ్చు లేదా కాల్చి. లేదు అంటే, ఇంకా మీకు ఆసక్తి ఉంటే కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలుపుకొని చాట్ లాగా చేసుకొని కూడా తినచ్చు. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ టైంలో ఇది ఇవ్వండి, లొట్టలు వేసుకొని తింటారు, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకా ఏంటంటే, వాళ్ళకి అన్ని రకాల వైటమిన్స్, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి ఏది తిన్నా ఎప్పుడు మనం చెప్పుకునే ఒకటే, మితం హితం. మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, ఈట్ హెల్దీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం సూపర్ ఫుడ్ చిలకడ దుంప గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.

ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పాలు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఆశ్రయించుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైం కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమాపేశం జరగనుంది. ఈ సమాపేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్తో సహా రాష్టంలోని 12 జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు

తో తేలికపాటి నుండి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ కు అరుదైన కానుకను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. పునరాభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు. పంజాబ్లోని జలంధర్ నుండి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్టేషన్ పూర్తిస్థాయి ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ రైల్వే స్టేషన్లో 12 మీటర్ల వెడల్పైన పాదచారుల వంతెన, అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్రయాణికులకు అనుకూలంగా సూచికలు, ఆకర్షణీయమైన ముఖద్వారం అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో ఉన్న ఈ కేంద్రం ప్రపంచస్థాయి ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగర ప్రతిష్టకు మరింత శోభను చేకూర్చనుంది. దేశవ్యాప్తంగా చూస్తే 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధానమంత్రి ఒకేసారి ప్రారంభించనున్నారు. వీటి పునరాభివృద్ది వ్యయం 1,570 కోట్ల రూపాయలు కాగా తెలంగాణలోని 40 స్టేషన్లను 2,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లలో పునరాభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం కేవలం ఒక రైల్వే స్టేషన్ ఆవిష్కరణ మాత్రమే కాదు, వికసిత్ భారత్ దిశగా సుస్థిర స్మార్ట్ పట్టణ రవాణా వ్యవస్థ వైపు దేశం వేస్తున్న మరొక దృఢమైన అడుగుగా అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట మంత్రివర్గ సమాపేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం వల్ల ఎదురవుతున్న పరిస్థితులపై సమీక్షించి రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిని సమీక్షిస్తారు. అంతేకాకుండా గోదావరి బనకచెర్ల అంశంతో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు మతపరమైన అంశాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని అన్నారు. ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బోధనపై ప్రభుత్వ నిఘా పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్మూర్, అత్తాపూర్ ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల తెలంగాణ గరిష్ట ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు తెలిపారు. యుకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రుకే అయ్యర్ నేతృత్వంలోని బృందంతో సచివాలయంలో సమావేశమైన మంత్రి ప్రస్తుతం రాష్టం నుంచి యుకేకు 3,553 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని, వీటిని భారీగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో గురువారం నిర్వహించిన బోనాల మహోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. జగదాంబిక మహంకాళి అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి, మాతృశక్తి ఆరాధన, సనాతన సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 మంది సివిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు, పటాన్చెరు, మేడ్చల్, దుండిగల్ తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓ, డీఐ స్థాయి అధికారుల్లో ఈ మార్పులు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 5 ఉపాధ్యాయుల్లో ప్రధానోపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
గైర్

0: హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ కు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలు పట్టణాల అభివృద్ది కోసం ఇస్తున్న నిధులను రాష్ట ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న పునరుద్దరణ సుందరీకరణ పనులకు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ,
1: సిరిసిల్లకే దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి వీటి ద్వారా వాటర్ సప్లై కి సంబంధించి సూరేజ్ ట్యాంక్ పెట్టడం గాని వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా వచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు అమృత్ పథకం ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళ సిరిసిల్లకు 105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
0: రాష్టంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ నూతన ఆరోగ్య పథకం లాంచ్ కాబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ ను ప్రారంభించడంతో పాటుగా నూతన హెల్త్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ జీపీఎఫ్ కేసులను పరిష్కరించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు రాష్ట ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రా పండిట్ తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, అకౌంట్స్ సంబంధిత అంశాలపై ప్రత్యేక పెన్షన్ అదాలత్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్ర పండిట్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: లాంగ్ పెండింగ్ పెన్షన్ కేసెస్, జీపీఎఫ్ కేసెస్ మేము సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటి వరకు మేము 13 out of 33 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము. అండ్ ఇన్ ద కమింగ్ ఇయర్ వీ ప్లాన్ టు కవర్ ద రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో, వేర్ దెర్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ పెండెన్సీ ఆఫ్ పెన్షన్ జీపీఎఫ్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ పెండెన్సీ రిలేటింగ్ టు అకౌంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్.
0: హైదరాబాద్, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు కూడా రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపడుతోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ వివిధ మండలాల్లో పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శామీర్పేటలో జరుగుతున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి స్వయంగా పర్యవేక్షించారు. బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాల నమోదులో ఓటర్లకు తగిన సహాయం అందించి వాటిని సత్వరమే డిజిటలైజ్ చేయాలని ఆయన ఆదేశించడం ద్వారా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో మరింత చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:21 అప్పుడే ఎంతమంది శ్రోతలు మేము షో టైంకి సిద్ధంగా ఉన్నాం మేడం, మంచి మంచి ప్రశ్నలు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ నాకు సందేశాలు పంపిస్తున్నారు. ఎస్, షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

స్వాగతం అంటోంది మీ రేడియో నేసం పద్మిని. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా మనం షో టైం ని స్టార్ట్ చేసేసుకుందాం. కానీ ఒకవేళ కొత్తగా ఎవరైనా శ్రోతలు ఇప్పుడే రేడియో ఆన్ చేసి వింటూ ఉంటే వారి కోసం మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402324852 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. మరి ప్రశ్నలు సమాధానాలు సాధ్యమైనంత వరకు ఎవరైతే ఫాస్ట్గా తొందరగా పంపిస్తారో వాళ్ల పేర్లు చదివే ప్రయత్నం నేను చేస్తాను. అంతేగాని నా పేరు చదవలేదని చిన్నబుచ్చుకోకండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ కదా. అందులోని ఆకాశవాణి వివిధ భారతిలో శ్రోతలంటే మరి ఆ మాత్రం ఉండాల్సిందే. ఇక షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న, రెడీ అయిపోండి. ప్రశ్న ఏంటంటే, బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? మీకు సమాధానం తెలిస్తే 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వినిపించుకుందాం రా చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మహేష్. మరి ఇంత ఈజీ ప్రశ్న అడిగితే మన శ్రోతలు ఊరుకుంటారా? ఏంటి ఆ ప్రవాహం, అసలు ఆ సమాధానాల ప్రవాహం? నేను ఎంతమంది పేర్లను చదువుతాను చెప్పండి. నాకు అనిపించేసింది ఇంకా ఇంత ఈజీ ప్రశ్న అడిగితే అందరూ చెప్పేస్తారని. సో షో టైంలో మొదటి ప్రశ్న ఏంటంటే, బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. ఎస్, మీరు పంపించిన సమాధానం అక్షరాల కరెక్ట్. సమాధానం ఏంటంటే 1971 వచ్చిన ప్రేమ్ నగర్. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ గారి చిన్నతనంలో చిన్నప్పటి పాత్రలో వెంకటేష్ గారు తొలిసారిగా కనిపించారనమాట. అది మరి వాళ్ళ మన సురేష్ ప్రొడక్షన్ సినిమా కాబట్టి రామానాయుడు గారి చిత్రం. సో ఆ చిత్రం ద్వారా వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎంతమంది సమాధానాలు, నేను ఎవరిని చదవగలను, ప్రయత్నిస్తాను. ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కేవీ రావు ఖైరతాబాద్ నుండి, కాంచనా కిట్టు కిసర్ నుండి, గణేష్ వేదవతి హైదరాబాద్ నిజాంపేట నుండి, రాకేష్ నిజామాబాద్ నుండి, రాము బల్కంపేట నుండి, శ్రీరామ్ నరేందర్ గారు న్యామనంది నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, శ్రీనివాస్ పీర్జాది కూడా, గంగారెడ్డి గారు ఆదిలాబాద్ నుండి, అశోక్ కుమార్ సోమాజీ కూడా, ఎంఎం శాస్త్రి గారు పంజాగుట్ట నుండి, లతా పోచారం, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, నెమ్మారి నుండి పునా వెంకటేశం హేమలత, సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి, నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా గారు నంజీవోస్ కాలనీ నిజామాబాద్ నుండి, భవానీ వెంకట్ పుట్టుపాక నుండి. చాలా రోజులైంది సార్ మీరు భవానీ వెంకట్ గారు. అలాగే నల్గొండ చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, కాకతీయ పాష వరంగల్ నుండి సుచిత్ర జనార్దన్ సుభాషిణి మనకి పంపించారు. ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, కానీ అందరి పేర్లు చదవలేం కాబట్టి పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో సెకండ్ క్వశ్చన్తో నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధమైన క్వశ్చన్ అడిగేస్తున్నాను ఒక్క 2 క్షణాల తర్వాత.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:29 దాటి 30 సెకండ్లు అవుతుంది. శ్రోతలకు ఒక చిన్న గమనిక, దయచేసి ఎటువంటి వాయిస్ మెసేజ్లు కానీ వీడియో మెసేజ్లు కానీ వేరే ఎటువంటి స్టిక్కర్లు ఫోటోలు దయచేసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపించకండి. ఇది ఓన్లీ మీకు మాకు మధ్య ఉన్న ఒక ఆత్మీయ అనుబంధం ఇంటరాక్టివ్గా ఉండడానికి. సో దయచేసి, చాలామంది శ్రోతలు వాట్సాప్ వాయిస్ మెసేజెస్ పంపిస్తున్నారు, దయచేసి మీరు గమనించగలరు అనిత భావించకుండా అలాంటి సందేశాలు పంపించకండి. సో షో టైంలో తర్వాత ప్రశ్న, ప్రశ్న ఏంటంటే ఇది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న. ఇటీవల మన దేశ రక్షణ మంత్రి విశాఖ నేవల్ డాక్యార్డ్లో జాతికి అంకితం ఇచ్చిన నౌక పేరేంటి? చాలా రీసెంట్గా విశాఖ నేవల్ డాక్యార్డ్లో మన దేశ రక్షణ మంత్రి జాతికి ఒక ఒక నౌకను అంకితం ఇచ్చారు. ఆ పేరు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యమద్వం గచ్చుతుండి ఎస్పి చరణ్ అలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట ఎంత ఫాస్ట్గా ఉందో, మీ సమాధానాలు అంత ఫాస్ట్గా పంపించారు. మై గాడ్, ఏంటండి ఈ ప్రవాహం ఏంటి? ఇంత ఈజీ ప్రశ్నలు అడుగుతున్నానా అనిపిస్తుంది నాకు. ఏదైనా మన విబి శ్రోతలందరికీ ఒక పెద్ద సలాం చెప్పాల్సింది. ఎలాంటి ప్రశ్న అడగండి, ఎంత బాగా స్పందించి రాస్తారో. మరి ప్రశ్న అడిగాను షో టైంలో, రెండవ ప్రశ్న అడిగాను ఇటీవల మన దేశ రక్షణ మంత్రి విశాఖ నావల్ డాక్ యార్డ్లో జాతికి అంకితం ఇచ్చిన నౌక పేరేంటి అని. అందరూ సరైన సమాధానాలు పంపించారు. మరి పోన్లేండి, గూగుల్ తల్లిని అడిగినా ఈ విధంగానైనా మీరు చక్కగా వెతుకుతున్నారు, అప్డేటెడ్గా ఉంటున్నారు. అంతకన్నా ఇంకేం సంతోషం. మరి సమాధానం ఏంటంటే, జూలై 11 ఐఎన్ఎస్ మహేంద్రగిరిని అంకితం ఇచ్చారు మన దేశ రక్షణ మంత్రి. అయితే ఇంతకీ దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరికి ఆత్మనిర్భర్ భారత్కి చిహ్నంగా ఈ నౌకని తయారు చేశారు. ఎందుకంటే 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నౌక ఇది మన దేశానికే గర్వకారణంగా ఉండబోతోంది, మన దేశ రక్షణకి ఎంతో ఆయుపట్టుగా నిలబోతుంది ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఇది ప్రశ్న మరియు సమాధానానికి. ఇక ఫాస్ట్గా సమాధానాలు వచ్చాయి. ఎన్ని సమాధానాలు వచ్చాయి తెలుసా? 98 సమాధానాలు వచ్చాయి. ఎన్ని

0: పేర్లను చదువుతాను, కానీ నాకు ఫాస్ట్ గా పంపించిన వాళ్ల పేర్లు న్యామనంది నుండి శ్రీరామ్ నరేందర్ మార్కండేయ, అనిత పోచంపల్లి నుండి శాస్త్రి ఉమా పంజకుట్ట నుండి, వెంకటేశం హేమలత నిమ్మా నుండి, జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి, అప్పలరాజు గారు పేట నుండి, పాలెంపోలయ్య ఆలగడ్డ నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, రాజ్ కుమార్ నిజామాబాద్, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, శిల్ప పద్మావతి చెంచల్గూడ నుండి, అనుమోల్ సుభద్ర ముండ్రై గామ నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం, మహమ్మద్ జైనుద్దీన్ ఉంబై నుండి, గణేష్ వేదవతి నిజాంపేట్ హైదరాబాద్ నుండి, నేదనూరు కళ్యాణాచారి కల్వకుర్తి నుండి, కాళీ శ్రీనివాసరావు గారు కొద్దా నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. వీళ్లు మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా సరైన సమాధానాలు పంపించారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షార్ట్ టైంలో మూడో ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి. నేను ఇంకో కొన్ని క్షణాల్లో మూడో ప్రశ్న అడగబోతున్నాను.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: షోర్ టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:37 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో తర్వాత ప్రశ్న ఎప్పట్లాగానే ఒక సాధారణమైన ఒక జనరల్ ప్రశ్న అడగబోతున్నాను. మనందరం రోజు చాలా బిజీగా ఉంటాం. ఈ బిజీ ప్రపంచంలో ఉరుకులు పరుగులు పరిగెడుతూ ఉంటాం. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకుంటాం కదా. అది కుటుంబం కోసం కాదు, పిల్లల కోసం కాదు, ఇంక ఎవ్వరి కోసం కూడా కాదు, మన కోసం మనం. సో ప్రశ్న ఏంటంటే, అచ్చంగా మీకోసం మీరు, మిమ్మల్ని మీకు ఆనందం ఇచ్చే పని మీకోసం మీరు రోజులో ఏం చేస్తారు? చాలా క్లుప్తంగా పంపించండి. అది అలా అయితేనే నేను చదివే ప్రయత్నం చేస్తాను. చాలామంది శ్రోతలు అడుగుతున్నారు, మేడం మీరు ఇలాంటి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, మరి మీరేం చేస్తారో మాకు చెప్పాలి అని. సో నేనేం చేస్తానంటే, నాకు రోజులో నా కోసం నేను కేటాయించుకునే కొన్ని క్షణాలు, నాకు తెలియని విషయం ఏదో ఒకటి నేను ప్రతిరోజు తెలుసుకుంటాను, తెలుసుకొని దాన్ని రాసుకుంటాను అనమాట. ఇది నా కోసం నేను చేసే పని. మరి మీకోసం మీరేం చేస్తారు? అచ్చంగా మీకోసం మీరు ఏ పనిని ఆనందంగా చేస్తారో అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నాకు వాట్సాప్ చేయండి 0402-23-2408. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అనరించే సంపూర్ణ వినోదం.

సూపర్ ఎనర్జెటిక్ పాట కదా. బాలకృష్ణ గారు భలే డాన్స్ చేస్తారు, రమ్యకృష్ణ రవీనాటండన్ గారితో కలిసి. బంగారు బల్లోడు చిత్రం నుండి మనో చిత్ర మిన్మిని ఆలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన భువనచంద్ర. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:44 దాటి 20 సెకండ్లు. మరి షో టైంలో నేను అడిగాను, మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు కదా, ఏం చేస్తారు మీ ఆనందం కోసం ఏం చేస్తారంటే, ఎంతమంది శ్రోతలు స్పందించారు, కాకపోతే ఒక చిన్న విన్నపం ఏంటంటే పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించుకోండి, అలా పంపిస్తే మీ మెసేజ్ కిందకు వెళ్ళిపోతుంది కాబట్టి అది మీరు గమనించగలరు. మరి మొహమ్మద్ జైనుద్దీన్ గారు రాస్తున్నారు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మేడం నా కోసం నేను అది అంటున్నారు. ఇక ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తిక్ పంజగుట్ట నుంచి రాశారు, మంచి పాత పాటలు వింటాను మేడం నా కోసం నేను కేటాయించుకునే సమయం అంటున్నారు. నేనైతే ఒక అరగంట దైవ ధ్యానాన్ని కేటాయిస్తానంటున్నారు న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య గారు. ఇక సుభాషిణి గారు ఏం రాస్తున్నారు, పుస్తకాలు చదువుకుంటాను నా కోసం నేను మంచి పాటలు వింటాను అదే నాకు ఎంతో బాగుంటుంది అంటున్నారు. ఇక నాగనాథ్ గుప్తా గారు రాశారు, నా కోసం నేను విద్యార్థి దశ నుండి రేడియో వింటూ అలాగే రేడియో కార్యక్రమాలపై నా యొక్క స్పందన తెలియజేస్తూ ఉంటాను అదే నాకు ఎంతో ఆరోగ్యం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అన్నారు. గొప్ప మంచి విషయం సార్. ఇది నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాశారు. మేము రోజు రేడియో వింటాం, విజ్ఞానాన్ని వినోదాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం, నా కోసం నేను చేసుకునే కార్యక్రమం అంటున్నారు. అది బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, మేము ప్రతిరోజు వివిధ భారతి హైదరాబాద్ ఎఫ్ఎంలో షో టైంకి నా టైంని కేటాయిస్తాను ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు కూడా వివిధ భారతి వింటూ మంచి పాటలు వింటూ ఉంటామంటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత. మరి అరుణ సుబ్బారావు గారు మనకు ఒక రాశారు, రోజు నేను నా కోసం ప్రశాంతంగా పూజ చేసుకోవడం, తర్వాత మంచి భక్తి గీతాలు వినడం నా కోసం నేను చేసే పని అంటున్నారు. చాలా సంతోషమ్మా. మరి ఆళ్ళగడ్డ నుండి పాలెంపూలే రాస్తున్నారు, నేను బార్బర్ షాప్లో పనిచేస్తుంటానమ్మా, భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా నేను రేడియో వింటాను, వినడానికి టైం కేటాయిస్తానంటున్నారు పాలెంపూలేగా నంద్యాల నుండి. ఇంత గొప్ప విషయం కదా. మరి మా కోసం మేము రేడియో వినడమే నాకు

కన్నా సంతోషకరమైన విషయం అంటున్నారు. వరంగల్ కాశీబుక్క నుండి దాసి రామచంద్రం సుమతి గారు రాశారు. ఇక గీతానగర్ నుండి చోడ రమాదేవి గారు రాస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తాను, అది నాకు సంతోషిస్తుంది అంటున్నారు. ఇక న్యూస్ పేపర్ చదువుతానంటున్నారు పాష వరంగల్ నుండి. నేనైతే నా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాను, వాళ్లతో సమయం గడుపుతాను, అదే నాకు ఎంతో సంతోషం అంటున్నారు. సయ్యద్ హైదర్ బన్స్వాడ కామారెడ్డి నుంచి మనకి ఈ సందేశాన్ని పంపించారు. ఇక సఫిల్ కూడా నుండి దుర్గా సారథి గారు రాశారు, ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, చిన్న చిన్న హెల్త్ టిప్స్ ని ఫాలో అవుతారు మేడం అంటున్నారు. ఈవిడ సఫిల్ కూడా నుండి రాశారు దుర్గా సారథి గారు. ఇక న్యూస్ పేపర్ చదవడం, యూట్యూబ్ లో కొత్త విషయాలు చూడడం నాకెంతో ఇష్టం, అది నా కోసం నేను కేటాయించుకునే సమయం అంటున్నారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడం నుండి ఇక పునా వెంకటేశం గారు రాస్తున్నారు, వివిధ భారతిలో పాటలు వినడం ముఖ్యంగా షో టైం కోసం నా సమయాన్ని కేటాయించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు. నార్కిపల్లి నెమ్మాని గ్రామం నుండి మరి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, ఎఫ్ఎం వింటాం మేడం, మాకు చాలా ఇష్టం, తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి అంటున్నారు. అదే మనకు కూడా రాశారు రాగి శంకర్ భీమగల్ నుండి, నేను బాగా పుస్తకాలు చదువుతాను, నాకు తెలియని విషయాలు తెలుసుకుంటానంటున్నారు అప్పలరాజు పెడన్ గారు. మా సంతోషం మరియు మానసిక ఆనందం కోసం ఆత్మీయ ఆకాశవాణి ప్రసారాలు వింటామండి, మంచి సంగీతంతో మంచి పాటలు వింటాం, అదే మా కోసం మేము చేసుకునే అత్యంత ఆనందకరమైన విషయం అంటున్నారు. నోమల్ నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. ఇక తోట సంతోష్ పోతంగల్ నుంచి రాశారు, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆనందంగా అనిపిస్తుంది, వాళ్ళతో సమయం గడుపుతానంటారు. ఇక చాలా మంది మనకి సందేశం పంపించారు, దేవుడి గదిలో పూజ చేసుకుంటాను, నా కుటుంబంతో సంతోషంగా ఉంటానంటున్నారు. భూదాన్ భోజంబల్ నుండి భోగ మార్కండే అనిత. మరి ఇంకొన్ని సందేశాలు వచ్చి అవన్నీ కూడా చూద్దాం ఈ పాట తర్వాత. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించకండి, పంపిస్తే చదవడం కాస్త కష్టం అవుతుంది, గమనించగలరు. షో టైం అంటున్నారు, స్టూడియోల సమయం 1:48 నిమిషాలు దాటి 10 సెకండ్లు.

డీజే దువ్వాడ జగన్నాథన్ చిత్రానికి ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్రాలు పెంచిన పాట విన్నారు. రచన సాహితీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:52 దాటి 50 సెకండ్లు. అసలు మీతో ఇలా మాట్లాడుతుంటే సమయం తెలియదు కదా, ఇంత మంచి మంచి పాటలు వింటుంటే. నాకొకటి అనిపించింది, మీరు పంపిస్తున్న సమాధానాలన్నీ చూసిన మీదట చాలా మంది శ్రోతలు వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారంటే అది మన ఆకాశవాణి వివిధ భారతి వినడమే. చాలా గొప్ప విషయం. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీ సమాధానాలు చూసి. మరి మీకోసం మీరేం చేస్తారు, మీ ఆనందం కోసం నేను అడిగాను. నాకు నచ్చిన మోటివేషనల్ స్పీచ్ యూట్యూబ్లో వింటాను మేడం అంటున్నారు కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి. మరి మనకి వెంకటేష్ మౌనిక కుషాయిగూడ నుండి ఒక అద్భుతమైన సందేశం పంపించారు. మేడం, నాకు మెంటలీ డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అంటే ఇష్టం. వాళ్ళ కోసం మేము ఈ మధ్య కొత్తగా 2 రేడియోలు కొని వాళ్ళకి బహుమానంగా ఇచ్చాం. మంచి మంచి పాటలు వింటారని చాలా గొప్ప విషయం అండి. ఇక లైబ్రరీలో రేడియో వింటూ ఉంటానంటున్నారు ఎస్ఆర్కే ప్రభాకర్ గారు స్వరూప కుమరంభీం జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక ప్రవీణ్ మాహి జ్ఞానేశ్వర్ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి పంపించారు. నాకు ఎవరికైనా సహాయం చేయడం, వాళ్ళకి అండగా ఉండడం చాలా ఇష్టం, చాలా మంచి విషయం అంటున్నారు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ రాస్తున్నారు. ఏం రాస్తున్నారంటే, నాకు నచ్చిన పని చేసుకుంటాను, పుస్తకాలు చదువుతాను అంటున్నారు. ఓకే, ఇక ప్రతిరోజు 1 గంట జనరంజన్ కార్యక్రమాలను వింటూ ఉంటాం. ఆ కార్యక్రమం కోసం నా టైంని నేను స్పేర్ చేసుకుంటాను అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ చాలా బాగుందండి. నేను రోజు నా కోసం ఏదో ఒకటి రాసుకుంటానండి, అది నాకు నచ్చిన, నా కోసం నేను టైం స్పెండ్ చేస్తానంటున్నారు. విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుండి, రేడియోలో ప్రతిరోజు ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు వస్తాయి, ఖచ్చితంగా వింటాను, నా కోసం నేను ఆ సమయాన్ని కేటాయిస్తానంటున్నారు. నక్క వేణుగారు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి, రోజు వార్తాపత్రికలు చదివి నాలెడ్జ్ పెంచుకుంటానంటున్నారు. చింత శ్రీనివాస్ గారు షాపల్లి నుండి. ఇక నందిపేట నుండి మధుకర్ వెంకటేష్ రాస్తున్నారు ఏంటంటే, చాలా మందికి సహాయపడితే నాకు ఎంతో బాగుంటుంది అంటున్నారు. మరి వేదవతి గణేష్ గారు నిజాంపేట హైదరాబాద్ నుండి పంపించారు. వివిధ భారతిలో షో టైం వినడం కోసం నా టైం నేను కేటాయిస్తానంటున్నారు. అబ్బా, ఎంతమంది షో టైం ఫ్యాన్స్ ఉన్నారు కదా, అసలు ఎంతమంది ఎంత బాగా రాశారు. నేను కూడా వివిధ భారతీయ వింటానంటున్నారు. కాశీబుక్ నుండి నల్ల సుదర్శన్ గారు. అది ఇది సో మీకోసం మీరు ఇంకొక సమాధానం వచ్చింది. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి, అందుకే వ్యవసాయం చేసుకుంటాను. నా కోసం నేను వ్యవసాయం చేసుకుంటూ నచ్చిన పంటలు పండిస్తానంటున్నారు. షేరి బాలాజీ, సావిత్రి కుబేర్ నిర్మల్ నుండి మనకి సందేశాన్ని రాశారు. ఇక చోడవరపు లక్ష్మి శశాంత్ విస్తృత రాస్తున్నారు ఏంటంటే, అమ్మ నాన్నలతో సమయం గడుపుతాను, నా కోసం నేను గడిపే సమయం అదే, చాలా ఇష్టమైన సమయం అంటున్నారు. ఎంత మంచి మంచి సమాధానాలు పంపించారు. అసలు దీని ఇలా మనం మధ్య మధ్యలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే కూడా మీరేమనుకుంటున్నారు, మీ మనసులో మాటలు ఏంటో కూడా తెలుస్తాయి. మరి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రోతకి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు ఒక అత్యద్భుతమైన అమ్మ కథ, ఎవ్వరూ ఇప్పటి వరకు వినని ఒక అమ్మ కథ మన శక్తిశీల్లో. సో స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

లోపలున్న పాప ఆ పసిపిల్లను గుండెలకు హత్తుకుంది. ఆమె పేరే బీబీ ప్రకాష్ కౌర్. వందలాది మంది అనాది అనాథ ఆడపిల్లల పాలిట సాక్షాత్తు ఆ భగవంతుడు పంపిన అమ్మ ఆవిడ. ఈ కథ వింటుండేనే ఒళ్ళు గగ్గురుపరుస్తుంది కదా, కానీ ఇది సినిమా సన్నివేశం కాదు, నిజంగా జరిగిన సన్నివేశం, నిజంగా జరిగిన కథ ఇది. ఇది ఎక్కడ జరిగింది, ఎవరు ఆ బీబీ ప్రకాష్ కౌర్, ఏంటి వారి ప్రయాణం, ఇవన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీల్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

హాయ్ నానా చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఆ అమ్మ కథ చెప్తానన్నాను కదా, ఎవరు ఆ బీబీ ప్రకాష్ కౌర్ అని ఆ విషయాలన్నీ మాట్లాడుకుందామన్నాను. పంజాబ్లో జలంధర్కి సంబంధించిన ఇది ఒక అమ్మ కథ. ఒక్క మాట, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన పదం ఏది అని ఎవరైనా అడిగితే ఎవరైనా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే మాట అమ్మ. ఒక బిడ్డకు జన్మనిస్తేనే అమ్మ అవుతారనుకుంటే పొరపాటే, ఎందుకంటే కన్నవారే వద్దని రోడ్డున పారేసిన వందలాది మంది అనాథ పిల్లల పాలిట అపర ప్రాణదాతగా నిజమైన అమ్మగా మారిన ఒక మహిళ కథే ఈ బీబీ ప్రకాష్ కౌర్ కథ. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఒకే ఒక జీవితం చిత్రానికి ఎస్ఎస్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం జేకబ్స్ జాయ్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:28 దాటి 28 సెకండ్లు. బీబీ ప్రకాష్ కౌర్ ఒక అమ్మ కథ, అమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీల్లో. దాదాపు 60 ఏళ్ల క్రితం అక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంది జలంధర్, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కథ కదా ఇది. 60 ఏళ్ల క్రితం అమ్మాయి పుట్టగానే ఆడపిల్ల అనే ఒకే ఒక కారణంతో కన్న తల్లిదండ్రులే ఆమెను వీధిలో వదిలేశారు. అనాథగా ఒక శరణాలయంలో పెరిగిన ప్రకాష్ కౌర్ తను పడ్డ నరకం ఇక ఏ ఇతర ఆడపిల్లకు రాకూడదని బలంగా నమ్మారు. అలాగే అనుకున్నారు, జీవితంలో పట్టుదలతో ఎదిగి చదువుకుని తనలాంటి ఇతర ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు బీబీ ప్రకాష్ కౌర్. మరి ఎలాగా, ఏం చేశారు, ఎలాగ వెలుగులు నింపుతున్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బేబీ చిత్రానికి నూతన మోహనాలు పెంచిన పాట విన్నారు సంగీతం మికీ జే మేయర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ సమయం 2:42 దాటి 45 సెకండ్లు. మరి బీబీ ప్రకాష్ కౌర్ ఈ అందరి ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు ఎలా చెప్తానన్నాను కదా. 1993 వారు మరి అనాథ శరణాలయంలో పెరిగి బాగా చదువుకొని ఆడపిల్లల కోసం ఏదైనా చేయాలని దృఢమైన సంకల్పంతో ముందుకు సాగారు. అలా 1993 కేవలం ఒక్క గదితో యూనిక్ హోమ్ జలంధర్ అనే ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. సమాజానికి ఒకే ఒక మాట చెప్పారు బీబీ ప్రకాష్ కౌర్. అదేంటంటే, మీకు ఆడపిల్లలు వద్దనుకుంటే చంపేయకండి, నా దగ్గర వదిలేయండి, నేను పెంచుకుంటాను. ఒక్కసారి ఊహించండి, పుట్టిన కొన్ని గంటలకే చలిలో డ్రైనేజ్ పక్కన లేదా చెత్త కుప్పలోనో అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఆడబిడ్డ ఏడుస్తుంటే కొంతమంది సమాజంలో ఈనాటికి కూడా చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది అయ్యో పాపం అని జాలిపడతారు. కానీ బీబీ ప్రకాష్ కౌర్ మాత్రం అలాంటి బిడ్డలను తల్లిగా మారి గుండెలకు హత్తుకున్నారు. అనాథలుగా రోడ్లపైన వదిలేయబడ్డ వందలాది మంది ఆడపిల్లలకు అమ్మగా మారిన ఒక గొప్ప సామాజిక కార్యకర్త బీబీ ప్రకాష్ కౌర్.

విశ్వాసం సినిమాకి సత్యప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం డి ఇమాం, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:38 దాటి 32 సెకండ్లు. ఈ పాటలో ఆ సాహిత్యంలాగే ఏ బూచి నీడ పడకుండా ఆ ఆడపిల్లలను తల్లిగా పొదివి పట్టుకొని కాపాడారు బీబి ప్రకాష్ కౌర్. ఆమె సొంత బిడ్డల్లా సాకారు. ఆమె పేరునే వారికి ఇంటి పేరుగా ఇచ్చారు ఆ మహాతల్లి. ఇప్పటి వరకు 100లకు పైగా ఆడపిల్లలకు తల్లిగా మారారు. ఆశ్రయం కల్పించడమే కాదు, ఉన్నత చదువులు చదివించారు. ఇక్కడ పెరిగిన పిల్లలు ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా ఉన్నారు. ఇక్కడ పెరిగిన పిల్లలకి పెళ్లిళ్లు చేసి అమ్మమ్మ కూడా అయ్యానంటున్నారు ఈ అపర యశోదమ్మ బీబీ ప్రకాష్ కౌర్.

మనం చిత్రానికి శ్రేయా ఘోషల్ బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజు మనం శక్తిశీలిలో పివి ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె చేస్తున్న నిస్వార్థ సేవకుగాను దేశ విదేశాల నుండి ఎన్నో సన్మానాలు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. రియల్ హీరో అవార్డుతో పాటు 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు బీబీ ప్రకాష్ కౌర్. అయితే ప్రకాష్ కౌర్ ఒక మాట అంటారు, ఏ ఊపర్వాలాగా కామ్ హై జబ్ ఉస్నే ఏ జిమ్మేదారీ దియే హై హిమ్మత్ భీ వోయీ దేగా అంటారు ప్రకాష్ కౌర్. అంటే ఇది భగవంతుడి పని, కానీ ఆ బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడు, ఈ రూపంగా దీన్ని నిర్వహించే శక్తి కూడా ఆయనే ఇస్తాడు అంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఒక్క చిరునవ్వే తన సమాధానంగా చూపిస్తున్నారు ఈ పద్మశ్రీ బీబీ ప్రకాష్ కౌర్.

రాజా సినిమాకి మనో చిత్రాలు పెంచిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనకు ఒక సందేశం పంపించారు ఒక శ్రోత. సృష్టికి మూలం స్త్రీ, ఆడపిల్ల అనగానే వద్దనుకుంటున్న వారు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. కానీ స్త్రీ మహిళ లేనిదే మనం లేవని అర్థం చేసుకోవాలి మనం. ఒక స్త్రీ అమ్మ అనే విషయం ఎప్పటికీ మరవకూడదు. స్త్రీని ఎప్పుడూ గౌరవించాలని ఎంతో ఆత్మీయమైన సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పద్మశ్రీ బీబీ ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భూమి మీద కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదని నిరూపించిన అమ్మ బీబీ ప్రకాష్ కౌర్, మరి వారికి మనం సెల్యూట్ చేయాల్సిందే. బీబీ ప్రకాష్ కౌర్ కథ సమాజంలో ఆడపిల్లలపై ఉన్న వివక్షను వ్యతిరేకంగా పోరాడి ప్రేమ మానవత్వంతో ఎంతటి మార్పునైనా తీసుకురావచ్చని నిరూపించింది, నిరూపిస్తోంది ప్రతి క్షణం. సమాజంలో మార్పు మనతోనే మొదలవ్వాలి. ఆడపిల్లలను గౌరవిద్దాం, వారి కళ్లకు రెక్కలిద్దాం. ఆడపిల్లని కాపాడడం అంటే ఒక భవిష్యత్తును కాపాడమే. ఇది మన అందరి బాధ్యత. మరి మీరేమంటారు?

0: వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ అలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం విన్నారు. ఇప్పటి వరకు స్టూడియో క్లాక్ల సమయం 2:55 దాటి 42 సెకండ్లు. మరి ఈనాటి శక్తిశీల్లో పద్మశ్రీ పిపి ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకున్నాం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాతమత్రం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: రాష్ట్రీయ సేవ దేశ్ కి సురీలి ధడకన్ కార్యక్రమ హెలో సహేలి కే లియే కీజియే బస్ థోడా సా ఇంతజార్.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ పొద్దుమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర స్వంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు కతిందం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మంచికే గెలుపు కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి నిలువెత్తు నిజాయితీ కథలు ప్రసారమవుతాయి. శక్తి స్త్రీల కార్యక్రమంలో 5 గంటల 45 నిమిషాలకు మరో గమ్యం మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 విస్తరణ అధికారి కొండేరి స్వరాజ్యలక్ష్మితో ముచ్చట వింటారు. ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6 గంటల 5 నిమిషాలకు ఈఆల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి ఇంటూనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

మాట చెప్పుండ్రీ, పాటయినుండ్రీ. మీ మాటలు మీకోసం పాటలు. గమ్మతైన మీ ముచ్చట్ల నడుమ పసందైన పాటల్ని వినిపించే కార్యక్రమం ఇది. ఇంట్లో మీరు 0873 కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 నంబర్లకు ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని అడిగి వినొచ్చు. ఈ కార్యక్రమం 5:30 దాకా ప్రసారం అవుతుంది. ఇప్పుడైతే మీకోసం జానకి వెడ్స్ శ్రీరామ్ చిత్రం నుండి పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. నేను శైలజ చిత్రం నుండి ఏం చెప్పను నిన్నెలా ఆపను అనే పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా

ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇది ఆదిలాబాద్ పిన్ కోడ్ నంబర్. మీరు పంపిన యువతరాలు పొదుగల సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జామట్ల మాట చెప్పునరి పాటైనున్నరి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు నేను శైలజ చిత్ర నుండి పాటను విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో పాటలను. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని అడిగి వినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఫోన్లు చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకానే ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన సితార చిత్రం నుండి పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో మే.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను వడ్డా నుంచి మాట్లాడుతున్నాను.
1: మీ పేరు? హలో.
2: హలో మే.
1: మీ పేరు చెప్పుండ్రి.
2: నేను వడ్డా నుంచి మాట్లాడుతున్నా.
1: వడ్డా నుంచి మాట్లాడుతున్నారు, పేరు చెప్పండి.
2: నిమ్మల గంగన్న.
1: నిమ్మల గంగన్న, ఏం చేస్తుంటారండి?
2: నేను ఇంటికి అనుంటా మేడం, పిల్లల్ని చూసుకుంటా.
1: పిల్లల్ని చూసుకుంటూ ముందు వ్యవసాయం చేస్తుండేనా?
2: అవునవును.
1: ఇప్పుడు ఎట్లున్నాయి మరి మీ ఇంటి వాళ్ళు? చేస్తున్నారేమో కదా. మంచున్నాయా? వర్షాలు లేవు, అందరు వర్షం కోసం చూస్తున్నారు. నీళ్ళున్నాయి కాబట్టి నీళ్ళు పెడతా. ఎంత నీళ్ళు ఇచ్చినా గానీ వర్షం పడ్డది వేరేనే ఉంటది కదా.
2: వర్షం పడ్డది బాగుంటది.
1: ఇలా కొంచెం మబ్బులు వచ్చినాయి మరి, రేపు వాన రావాలా? అదే కదా, చూద్దాం వస్తుంది అనుకుందాం. అంతేనా? చెప్పండి మరి ఏ పాట వింటారు? అమెరికా అమ్మాయి చిత్రం నుండి. తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో, నమస్తే అండి.
2: హలో అమ్మ,
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు?
2: నా పేరు గంగన్న.
1: గంగన్న, ఎక్కడున్నారు, బయట ఉన్నారా?
2: బయట కూర్చున్నాను, ఇంటికాడ లేను.
1: దోస్తులతో కూర్చొని ఉన్నారు? పాటలు వింటున్నారా మరి? చెప్పండి మరి, మీరే పాట వింటారు అందరు? చెప్పండి, ఏ పాట కావాలి?
2: అది నలుగురులో నన్ను గురు రాయ.
1: తప్పకుండా, సువర్ణ సుందరి చిత్రం నుండి మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
2: మంచిది.

0: మీరు విన్న ఆ పాటతో ఇయల్టీ మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుమట్ల 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవని వాళ్ళు రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని అడిగి నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కతిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మంచికే గెలుపు కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి నిలువెత్తు నిజాయితీ కథలను వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కొత్త కొత్త కథలు, నీతి కథలు, విజ్ఞానం వినోదం పంచే పసందైన కథలు వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 100.2 ఎఫ్ఎం ని ట్యూన్ చేయండి. మీ చిన్నారులకు మా ఈ చిట్టి పొట్టి కథలను వినిపించండి. ఇయల్టి కథలు షురు చేద్దామా? ముందుగా విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మంచికే గెలుపు కథ. రచన చంద్ర ప్రతాప్ కంతేటి, కథ చెప్తారు ఈ వరలక్ష్మి.
2: ఒక ఊళ్ళో రాయుడు అనే పెద్ద ఆయన ఉండేటోడు. రాయుడికి 2 కొడుకులు. పెద్దోడు హరి, మస్తు తెలివైనోడు, చదువుకున్నోడు. ఊరి రాజకీయాలల్లా పెద్ద మనిషిగా చెలామణి అవుతుండేటోడు. కాని బాగా స్వార్థం ఎక్కువ. 2వ అబ్బాయి బాలు, మస్తమాయకుడు, అందరూ నావోళ్ళే అనుకునేటోడు. చదువు అబ్బలేదు గాని కష్టపడి పనిచేసే గుణం ఎక్కువ. అన్న రాజకీయాలల్లా తిరుగుతుంటే బాలునే యవసం పనులు చూసుకొని పాలేర్లతోని పనంతా చేపించటోడు. ఆయన కూడా ఎస్టోడు. బాలు కష్టార్జితంతోని తండ్రి రాయుడు 10 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్ట సంపాదించిండు. రాయుడు చనిపోయే సమయంలా అన్నదమ్ముళ్ళిద్దర్నీ విలిపించి ఆస్తి చెరిసగం పంచుకొని సుఖంగా ఉండండ్రు బిడ్డ, ఏ గొడవలు వడకుర్రి అని చెప్పి కన్నుమూస్తాడు. తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అన్న హరి ఇట్లంటాడు, తమ్ముడు ఊరికి తూర్పు దిక్కునున్న 10 ఎకరాల మాగాని నేను తీసుకుంటా, పడమర వైపున్న 10 ఎకరాల మెట్ట నువ్వు తీసుకో, నాన్న చెప్పిన

హాయిగా ఉందాం అంటాడు. బాలు తెల్లబోతాడు. ఏందబ్బా మా అన్న గిట్ల మాట్లాడుతున్నాడు, 10 ఎకరాల మాగాని ఆయన తీసుకొని 10 ఎకరాల మెట్టభూమి అంతా నాకే ఇస్తా అంటున్నాడు. మెట్టభూమిలా ఏం పండుతుంది చక్కగా అనుకొని అన్నని మనలేక సప్పుడేక దిగాలు ఉంటాడు. లెక్క ప్రకారం చూసుకుంటే అన్నకు 5 ఎకరాల మాగాని 5 ఎకరాల మెట్ట రాలా. అన్న గిట్ల తిరకాసు పెడతాడేందబ్బా అని మస్తు బాధపడుకుంటా ఏమనలేక దిగాలు ఉండిపోతాడు. ఊరి పెద్దలందరూ హరిపక్షమే ఉండడంతోని, కరెక్ట్గా చెప్పినావు, బాగానే న్యాయం చెప్తున్నావు అని సప్పట్లు కొడతారు. బాలు దోస్తు రాము మాత్రం అస్సలు ఊరుకోడు. లెక్క ప్రకారం బాలుకు 5 ఎకరాల మాగాని 5 ఎకరాల మెట్ట రావాల కదా అని అంటాడు రాము. హరి తీయగా మాట్లాడినట్టే, నిజమే కాని గట్లయితే రోజూ నా తమ్ముడు నేను మా పొలాలు చూసుకోతందుకు ఇటు తూర్పు వైపు 4 మైళ్ళు అటు పడమర దిక్కు 4 మైళ్ళు నడాల. ఇద్దరికీ శ్రమ, 2 పూటల పొలాలకు ఓలా అంటే మస్తు కష్టమైతది. నేను చెప్పినట్లు చేస్తే ఈ వైపు నేను ఆ వైపు వాడు పోతాం. సరిహద్దుల గొడవలు కూడా ఉండయి. గొడవలేం లేకపోతేనే కదా మేమిద్దరం 10 కాలాల పాటు చక్కగా ఉండగలుగుతాం. ఏమంటారు పెద్దలు అని అంటారు. వాళ్ళ మనసులకు ఒక రకంగా సైగ చేస్తాడు హరి. ఏమున్నది, అందరు కూడా మీరు న్యాయంగానే పంపకాలు చేసిండ్రన్నా, తమ్ముడికి మేలే చేసిండ్రు అని అంటారు హరి మనుషులంతా కూడా హరిని పొగుడుకుంటూ. మస్తుగా చెప్పినవన్నా, మీరు న్యాయంగానే పంపకాలు చేసిర్రు, తమ్ముడికి శ్రమ కలగద్దనే కదా ఇదంతా మీరు చేసింది, ఎంత చక్కగా ఆలోచించినవన్నా అనుకుంటా హరి మనుషులు బాగా పొగుడుతారు హరిని. అట్లా అన్నకు 10 ఎకరాల మాగాని తమ్ముడికి 10 ఎకరాల మెట్ట దాఖలు పడ్డాయి. బాలుకు అన్యాయం జరిగిందని అందరికీ తెలిసినా కూడా హరి అంటే భయంతోని ఎవ్వరు కూడా నోరెత్తరు. అయితే బాలు నిరుత్సాహపడలేదు, తన కష్టాన్నే నమ్ముకొని బతుకుతాడు కాబట్టి మెట్ట పొలంలో కూడా ఒక బోరేయిస్తాడు. ఇక నీటికి దిగుల్లేదు. ఒక జత ఎద్దులు, ఒక జత గేదెలు తీసుకొని ఎట్లనన్న చేసి నేను చక్కగా ఎదగాల అని అనుకుంటాడు. అంతే, ఒక జత ఎద్దులు, ఒక జత గేదెలు కొంటాడు. మంచి మామిడి మొక్కలు తెచ్చి నాటుతాడు. తొలి దశల్లోనే వేరుశనగ పంటనేస్తాడు. తను ఎప్పుడూ వ్యవసాయం చేసేటోడే కాబట్టి కష్టపడి వ్యవసాయం చేసుకు అతనికి వ్యవసాయం గురించిన్న అనుభవం అంతా ఉపయోగించి రాత్రింబవళ్ళు పంట బాగోగులు చూసుకుంటాడు. పంట బాగానే వండుతుంది. కాయగూరలు కాయలుగా అమ్మకుండా గింజలు ఒలిపించాడు. తన పొలంలోనే గానుగ ఏర్పాటు చేసి నూనె తీసి అమ్ముతాడు. శనగ చెక్క పశువులకు దానాగా ఉపయోగపడుతుందని దాన్ని చక్కగా భద్రపరుస్తాడు. గేదెలిచ్చే పాలను కల్తీ లేకుండా ఒళ్ళి అమ్ముతాడు. తోటల కొంతమేర కూరగాయల్ని వండిస్తాడు. పూల తోటల్ని కూడా పెంచుతాడు. ఓ పక్క పెద్ద గొయ్యిదవి శనగపొట్టు, పచ్చి రొట్టె పేడతో నింపి సహజ ఎరువును తయారు చేసుకుంటాడు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకపోవడంతోని అతను పండించిన కూరగాయలకు, పంటలకు గిరాకీ మస్తుగా పెరుగుతుంది. 3 ఏళ్ల కల్లా మామిడి తోట మంచిగా కాపు కస్తది. ఎప్పుడు వాణిజ్య పంటలతో రాబళ్ళు కూడా మంచిగానే వస్తాయి. ఇక కూరగాయలు, పండ్ల తోటలు కూడా పెట్టుడుకు అన్ని తీర్లా మంచిగా లాభం ఉంటుంది బాలుకి. అయితే ఇదంతా అంత తేలిక కాదు కదా, ఎంత కష్టపడేటోడో. ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఇవన్నీ ఇంత చక్కగా వండు. అతనికి తోచిన సహాయం చేసే గుణమున్నది కాబట్టి అందరూ కూడా అతనికి సాయపడాలనుకునేటోళ్ళు. గట్టనే వాళ్ళకి ఏ పని అవసరం పడినా కూడా బాలు దగ్గరకొచ్చి, అన్నా పనుంట చెప్పు అనగానే బాలు ఖచ్చితంగా ఏదో ఒక పనిచ్చేటోళ్ళు. గిట్ల ఆయన మంచితనంతోని అతని దగ్గర గానుగు వట్టేవాళ్ళు, కూరగాయలు, పూలు పట్నంలో అమ్ముకొని వచ్చేటోళ్ళు, పాలు వెరుగు ఊళ్ళో అమ్ముకొని వచ్చేటోళ్ళు, ఇట్లా కొంతమంది బాలు మీద ఆధారపడి బతకడం మొదలైతుంది. ఎంత సక్కనోడు బాలన్న, అడిగా అంటే సాయం చేస్తాడు అని అందరు కూడా పొగిడేవాళ్ళు. అందరి అభిమానం పొందేటోడు బాలు. ఇంతమంది ఇంత చక్కగా నన్ను అభిమానిస్తున్నారు అని ఎంతో సంతోషపడేటోడు. మరోపక్క హరి రాజకీయాలలో తిరుగుతూ

0: మొత్తంని పెద్దగా పట్టించుకున్నటోడు కాదు. పాలేర్ల మీదనే వదిలేసేటోడు. వాళ్ళు మంచిగా పనిచేయలేదు. పైగా వాళ్ళందరికీ బాలుకు అన్యాయం చేసిందన్న కోపమే ఎక్కుంటది హరి మీద. ఆ కోపంతోనే అస్సలు శేనుని పట్టించుకునుడే పెట్టరాళ్ళు. మీదికెళ్ళి చెరువు దిగి 2-3 సార్లు మురుగు వానలతోని పంటల మొత్తం దెబ్బతింటాయి. ప్రకృతి కూడా షెడ్డవాడికి సాయం చెయ్యది అంటారు. అగో గట్లనే జరుగుతది. వరుస నష్టాలతోని హరికి అస్సలు పంటలు వండాయి. మొత్తం నష్టపోతాడు. బాలు మంచిగా ఎదుగుడు చూసి హరికి అస్సలు చూడబుద్ధి కాదు. అబ్బా, ఇడెంతగానో మెదిగిపోతున్నాడు సూడంగా సూడంగానే. ఇనికిచ్చింది మెట్టభూమి, కనీడు మంచిగానే ఎదిగిండు, అన్ని పనులు చేసుకుంటా అని అనుకుంటాడు. ఇంకేమున్నది, హరి దగ్గర చూద్దామంటే చిల్లి గవ్వ కనబడది. డబ్బులు లేకపోతే రాజకీయాలు ఏముంటాయిగా? అస్సలు రాజకీయాలే ఉండయి. ఒకప్పుడు హరిని వొగిడినోళ్ళందరూ కూడా ముఖం చూడంగానే తిరిగి వెళ్ళిపోయేటోళ్ళు. అతని ముఖం చూడడమే మానేసిండ్రు. మీదికెళ్ళి, హా, తమ్ముడికే మోసం చేసిండురా, ఈయన్ని నమ్మద్దు అని అనుకునేటోళ్ళు. బాలు ఒకరోజు పైరు కోసం దున్నుతుంటే నాగలికి ఏదో తగులుతుంది. తవ్వి చూస్తే లంకెబిందెలు కనబడతాయి. ఆ 2 లంకెబిందెలల్లా నిండుగా పాతకాల నాటి బంగారు నాణేలు ఉంటాయి. బాలుకి అవన్నీ చూడంగానే మస్తు ఆనందం కలుగుతుంది. ఇగేమున్నది, పట్ట పగ్గాలు లేకుండా ఉరుకుతురుకుతూ ఇంటికొచ్చి అన్నని పిలుస్తాడు. అన్నా, ఏడున్నవే, బయటకు రా అంటాడు. ఏమైందిరా అనుకుంటా హరి బయటకస్తాడు. అన్నా, మన పొలంలా గివి దొరికినాయి. న్యాయ ప్రకారం చూస్తే ఒక బిందె నీది, ఒక బిందె నాది. ఇగో నీ బిందె తీసుకో అంటాడు ప్రేమగా. నేను నీకు అన్యాయం చేసిన కదరా. ఏంద్రా బాలు, అన్నీ తెలిసి కూడా ఈ బిందెను నాకు ఇస్తున్నావావురా? నేను నీకు అన్యాయం చేసినా నీకు తెలుసు కదరా. సక్కని మాగాని భూమి నేనుంచుకొని మెట్ట భూమి నీకిస్తిని. ఇంత అన్యాయం చేసినా కూడా నువ్వు నీ భూమిలో దొరికిన నిధిని కూడా నాకు వాటాగి ఇస్తున్నావు. ఎంత మంచి తమ్మునివిరా, నిన్ను ఇన్నొద్దులు ఎంత బాధ పెట్టినా కదా అనుకుంటూ ఏడుస్తాడు హరి. అన్నని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు తమ్ముడు. ఇంకేమున్నది, వాళ్ళిద్దరూ చక్కగా కలిసిపోతారు. కష్టే ఫలి అని అంటారు. కష్టపడితే తప్పకుండా సంతోషం మనెంబడే ఉంటది. చెరపాలి అనుకునేటోడు ఎప్పటికి కూడా బాగుపడాడు.
1: ఇప్పటి వరకు ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మంచికే గెలుపు కథను ఇన్నారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్పినరు ఈ వరలక్ష్మి.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: ఇది మన యస, మన బాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు కథిందాం కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి నిలువెత్తు నిజాయితీ కథను విందాం. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తారు ఎం వాణి.
4: అమరావతి నగరంలో రంగయ్య, సింగయ్య

0: అనేవాళ్లు రహదారిలో ఎదురెదురుగా బట్టల దుకాణాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో ఎప్పుడూ పోటాపోటీగా ఉండేవాళ్ళు. ఒకరోజు రంగయ్య దుకాణంలో గుమాస్తాగా పనిచేసే శివయ్య సింగయ్య దుకాణానికి వచ్చి, "అయ్యా, నేను రంగయ్య గారి దుకాణంలో పని మానేశాను. నాకు ఇంటి బాధ్యతలు పెరిగాయి. మరో 1000 రూపాయలు జీతం పెంచమని అడిగితే కుదరదు" అన్నారు. "మీ దుకాణంలో పని ఉంటే ఇప్పించండి, నమ్మకంగా పనిచేస్తాను" అన్నాడు. అతని మాటలు విన్న సింగయ్య, "అలాగే, అడిగిన జీతం ఇస్తానుగాని అతని దుకాణంలోని వ్యాపార రహస్యాలు నీకు తెలిసినవన్నీ నాకు చెప్పాలి" అన్నాడు. "మన్నించాలి, ఇన్ని రోజులు రంగయ్య గారి సహకారంతో నా కుటుంబం హాయిగా జీవించింది. నేడు పరిస్థితుల ప్రభావం వలన వారికి దూరం కావలసి వచ్చింది. అందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. అటువంటి వారికి ద్రోహం చేయలేను. వృత్తికి అన్యాయం చేసేవాడు, నమ్మిన వారిని మోసం చేసేవాడు మనిషిగాడు. బ్రతుకు తెరువు మారవచ్చు, పరిసరాలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు. కాని ఏ పరిస్థితిలోనూ మనిషి తన నీతి, నిజాయితీ, నమ్మకం, విశ్వాసం కోల్పోకూడదు. అలాంటివాడు నా దృష్టిలో బతికినా శవమే. నేను రేపు తమరి వద్ద పని మానేసి వేరే వారి వద్ద పనికి వెళ్ళవచ్చు. అప్పుడు తమరి వ్యాపార రహస్యాలు వారికి చెబితే అది నమ్మకద్రోహం, అంటే విశ్వాసఘాతకం అవుతుంది. రంగయ్య గారి వ్యాపార రహస్యాలు తమకి చెప్పలేను, నా నిజాయితీని కోల్పోలేను. మీకు ఇష్టమైతే తమ దుకాణంలో పని ఇప్పించండి, లేదంటే నాకు సెలవు ఇప్పించండి" అని చేతులు జోడించాడు. "బాగుందయ్యా నీ నిలువెత్తు నిజాయితీ. నీ నిజాయితీయే నీకు నా షోరూంలో పని ఇప్పించింది. ఈరోజే పనిలో చేరు" అని వ్యాపారి గల్లా పెట్టే దగ్గర కూర్చోబెట్టాడు శివయ్యని సింగయ్య.
1: ఇప్పటి వరకు బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన "మా తాత చెప్పిన మా మంచి కథలు" కథల సంపుటి నుండి నిలువెత్తు నిజాయితీ కథను ఇన్నారు. కథ చెప్పిండ్రు ఎం వాణి. ఇది ఇయాల్టి కథిందాం కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 5:30 కథిందాం కార్యక్రమంలో "ఎగిరే కప్పలు నడిచే పాములు" కథల సంపుటి నుండి "మోసానికి మోసం" కథను, అట్లనే "మా తాత చెప్పిన మా మంచి కథలు" కథల సంపుటి నుండి "తప్పుడు సలహా" కథలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చదువుతో పాటు ఆటలు, పాటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇలా అన్ని రంగాలలో తమదైన నైపుణ్యం సాధించి ఎన్నో తీర్ల విజయాలను అందుకుంటూ వంటగది నుండి అంతరిక్షం వరకు మహిళల ప్రయాణం కొనసాగుతుంది. ఇలా ఎన్నో రంగాలలో ఉత్తమ ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న అతివల ఆలోచనలు, విజయాలు, అనుభవాలను ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే శక్తి. ఇయాల్టి శక్తి కార్యక్రమంలో విందాం మరో గమ్యం. మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 విస్తరణ అధికారి కొండేరి స్వరాజ్యలక్ష్మితో కేలెనిన్ పెట్టిన ముచ్చట.
3: ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం అన్నది నేటి యువతి యువకుల కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి ఎందరో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కఠోరమైన సాధన చేస్తూ పరీక్షలకు సిద్దమవుతూ ఉన్నారు. అలా పోటీ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే అనుకున్న ఉద్యోగాన్ని సాధించిన కొండేరి స్వరాజ్యలక్ష్మి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆమె సాధించిన ఉద్యోగం ఏది, ఆ ఉద్యోగ సాధనకు ఏ రకంగా సాధన చేశారు, ఏ రకంగా ఈ పోటీలో విజయం సాధించారో ఆ వివరాలన్నింటినీ వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం స్వరాజ్యలక్ష్మి గారు.
4: నమస్కారం.

0: అయితే ఇప్పుడు మీరు సాధించిన ఉద్యోగం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1. దీనికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించారు కదా. అయితే ఈ ఉద్యోగంలో ఈ ఉద్యోగ ప్రయత్నము, దీనికోసం మీరు చేసిన సాధన, కృషి, వీటన్నింటి గురించి మాట్లాడుకునే కంటే ముందు మీ విద్యాభ్యాసము, మీ బాల్యము, కుటుంబ నేపథ్యం వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా చెప్పండి, మీ స్వస్థలం ఎక్కడ, మీ కుటుంబం గురించి చెప్పండి.
1: నా పేరు స్వరాజ్యలక్ష్మి. నాది ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం సార్. నేను 1 నుండి 7వ తరగతి ఊట్నూరులోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదువుకున్నాను సార్. తర్వాత 8 నుండి 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను
0: సార్.
1: ఊట్నూరులోనే గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తర్వాత నా ఇంటర్ వచ్చేసి ఊట్నూరులోనే శ్రీ పులాజీ బాబా డిగ్రీ కళాశాలలో చేశాను సార్. తర్వాత ఇంటర్ తర్వాత సపరేట్ డిఫరెంట్ ఏదైనా కోర్స్ చేయాలి అనుకున్నాను. నార్మల్ లాంటి డిగ్రీ కోర్సెస్ బైపీసీ సార్. బైపీసీ కోర్స్
0: సాధారణంగా బైపీసీ అయిన వాళ్ళు డిగ్రీలో వస్తే బీఎస్సీ బీజేసీ తీసుకుంటారు. అట్లా కాకుండా
1: వేరే కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అనుకున్నాను సార్. సో దట్ చాలా చూసాము. మా ఇంటర్ లో ఒకసారి నాకు అడ్వైజ్ ఇచ్చారు సార్, ఇలా బీఎస్సీ హోమ్ సైన్స్ ఉంటుంది హైదరాబాద్ లో. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఒక కాలేజ్ ఉంది హైదరాబాద్, అది ఎన్జీ రంగా యూనివర్సిటీ. అప్పుడు ఎన్జీ రంగా ఉండే, ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ. ఇంటర్ మార్క్స్ తోని అందులో ఎంట్రెన్స్ సార్. సో అప్లై చేసుకుంటే వచ్చింది డిగ్రీలో. అక్కడ బీఎస్సీ హోమ్ సైన్స్ చేశాను. ఆ బీఎస్సీ హోమ్ సైన్స్ నాకు ఈ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫికేషన్ ఉపయోగపడింది.
0: అయితే ఇప్పుడు ఈ బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఎంతకాలం గ్యాప్ వచ్చింది? ఆ మధ్యలో ఇంకేమైనా మీ విద్యను, ఉన్నత విద్యను అభ్యసించడం, ఇంకేమైనా కోర్సులు చేయడం లాంటి ఏమైనా చేసిండ్రు?
1: చేసాం సార్. బీఎస్సీ వచ్చి సార్ 2018 లో కంప్లీట్ అయింది సార్. కాకపోతే నా పెళ్లి 2017 లో అయింది సార్. అప్పుడు చాలా బాధపడ్డాను, అమ్మో పెళ్ళైన తర్వాత ఇలా చదువుకోవడం. ఎంతైనా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చాలా తేడా ఉంటుంది కదా సార్. తర్వాత పెళ్లి చెప్పుల్లోనే మా హస్బెండ్ ని నన్ను చదివిస్తా అంటే నేను పెళ్లికి ఒప్పుకుంటా అంటే ఆయన మంచి మనసుతోనే ఒప్పుకున్నారు సార్. అలానే ఇచ్చిన మాట ప్రకారం 2018 లో క్వాలిఫికేషన్ అయిపోయింది, చదివిపించారు. 2018 తర్వాత అప్పటి నుండి 2022 వరకు నోటిఫికేషన్స్ రాలేదు సార్ దీని గురించి. సో ఏం చేయాలి, ఇక పిల్లలు పెళ్ళన్న తర్వాత పిల్లలు, ఇంటి పని, ఇంటి బాధ్యతలు ఆ రూట్లోనే ఉండే. తర్వాత మా ఆయన ప్రోత్సాహంతోనే పీజీ ఎంఎస్సీ సోషాలజీలో పీజీ చేశాను సార్. ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేశాను 2022 చేశాను సార్. అది అయిపోయింది, అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది 22. అప్పుడు ఎగ్జామ్ రాశాం, అప్పుడు అయింది, కానీ పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అయ్యో అని బాధపడ్డాం. తర్వాత మన 2025 ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఇప్పుడు సాధించాం సార్.
0: అయితే ఇప్పుడు అసలు మీరు ఈ గ్రూప్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్ పైనే గురి పెట్టి దానికోసమే సాధన చేసిండ్రు కదా, అసలు ఈ పోస్ట్ అనేది ఒకటి ఉంటది, దీనికి ఈ అర్హతలు ఉండాలి, దీనికి ఈ రకంగా చదవాలి అని ఎట్లా తెలుసుకున్నారు?
1: ఎట్లా అంటే సార్, చిన్నప్పటి నుంచి బాగానే చదివేదాన్ని సార్. అందరూ నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా నాకు అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేసేవారు. ఇంటర్ తర్వాత డిఫరెంట్ గా వెళ్లాలని మా ఇంటర్ లో ఒకసారి చెప్పారు. అడిగితే డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నా సార్, డిఫరెంట్ గా వెళ్లాలనుకుంటున్నా అంటే ఇట్లా బీఎస్సీ హోమ్ సైన్స్ ఉంటది. సరే హోమ్ సైన్స్ ఉంటది, దాని తర్వాత ఏం చేయాలి సార్ అని అంటే ఇలా సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ జాబ్స్ ఉంటాయి. కానీ ఎప్పుడూ ఒకసారి గాని నోటిఫికేషన్స్ రావు, నీకు వెళ్లాలనుకుంటే వెళ్ళు అని చెప్పాడు సార్. అప్పుడు ఆ రోజు ఫిక్స్ అయ్యాను సార్ నాకు. మళ్ళా ఇదేంటంటే సార్, మహిళా శిశు సంక్షేమం కదా. సో తర్వాత ఇక డైరెక్ట్ గా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ అనే కోణంలోనే ఉంటుండే మైండ్ సెట్ మొత్తం. సో డైరెక్ట్ గా పీపుల్ ప్రజల దగ్గరికి వెళ్లి సేవ చేయాలి అంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ మంచి గ్రూప్ 1 2 కావాలి. అందులో మనం ఈజీగా సెట్ కావాలంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే కాంపిటీషన్ చాలానే ఉంటుంది. సో తొందరగా మనం గెట్టింగ్ కావాలంటే ఇది ఎంచుకున్నాను. ఎంచుకొని క్వాలిఫికేషన్ ద్వారా ఇప్పుడు ఎక్స్టెన్షన్ గ్రేడ్ 1 ఆఫీసర్.
0: అయితే ఈ పరీక్షకు సంబంధించి ఎట్లయితే మీరు ప్రిపేర్ అయ్యారో ఈ పరీక్ష కోసం, దీనికి సంబంధించి ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకున్నారు, లేదా ప్రత్యేకంగా ఏమైనా కోచింగ్ లాంటిది అట్లా తీసుకున్నారు?
1: ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు సార్. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మా హస్బెండ్ నా బ్రదర్ వారిద్దరు కూడా గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్స్ కి ప్రిపరేషన్ లో ఉండే అన్ని నోటిఫికేషన్స్ ఒకే టైంలో వచ్చినాయి కాబట్టి వాళ్ళ గైడెన్స్ తోనే నేను నా ఎఫర్ట్, వాళ్ళ సలహాలు, వాళ్ళ టిప్స్ అన్ని ఫాలో అయ్యి నా ఎఫర్ట్స్ తోని నేను కష్టపడి సాధించాను. ఇంకా అమ్మా నాన్న సపోర్ట్ కూడా చాలా ఉంది సార్. ఇద్దరు పిల్లలు సార్, ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చదువుకోవడం అనేది గగనమే ఈ రోజులలో. పిల్లలు అలా ఉన్నారు,
0: పిల్లల్ని చూడాలి,
1: అయితే.

0: గంటలు చేశాను. తర్వాత మా ఆయనతో డిస్కస్ చేయడం, గ్రూప్ డిస్కషన్ లాగా మా తమ్ముడితో డిస్కస్ చేయడం, అలా చేసి సాధించాను సార్.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్ష మొదటిసారి రాసినారు, అనివార్య కారణాల వల్ల మళ్ళా రద్దయి మళ్ళీ రెండోసారి కూడా పరీక్ష రాసినారు కదా.
0: అవును సార్.
1: మొదటిసారి పరీక్ష రాసేటప్పుడు ఎట్లా అనిపించింది, తర్వాత రెండోసారి పరీక్ష రాసినప్పుడు ఎట్లా అనిపించింది?
0: మొదటిసారి రాసినప్పుడు సార్ బానే రాశాను. అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉండే, నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఉండే సార్. అప్పుడు నాకు ఏంటంటే ఇంత టైం దొరకలేదు, ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం దొరకలేదు. అయినా బాగా అటెంప్ట్ చేశాము, 1:2 వచ్చింది. తర్వాత ఏంటంటే అయ్యో పోస్ట్పోన్ అయింది, రద్దయింది, రద్దయింది అని తెలియగానే చాలా బాధపడ్డాం. కానీ ఏమో ఒక ఆశ ఉండేది, సరే ఈ నోటిఫికేషన్ కాకపోతే మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ లో ట్రై చేద్దామని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ వేయడం వల్ల చాలా కష్టపడ్డాను సార్. సెకండ్ టైం కూడా కష్టపడితే ఫలితం.
1: ఇప్పుడు మీరు అనుకున్న ఫలితం సాధించింది కదా, ఎట్లాంటి అనుభూతి కలిగింది మీకు, ఎట్లాంటి అనుభూతిని పొందింది?
0: అనుభూతి అంటే మామూలుగా లేదు సార్. చెప్పాలంటే ఇంతకు ముందు సమాజం దృక్పథంలో వాళ్ళు చూసే కోణంలో మొత్తానికి మార్పు వచ్చింది సార్. ఇంతకు ముందు అలా వెళ్తుంటే వెళ్తుంది వెళ్తుంది పలానా అమ్మాయి వెళ్తుంది అనేవారు. ఇప్పుడు అమ్మాయికి జాబ్ వచ్చింది, వాళ్ళ కూతురికి జాబ్ వచ్చింది, మా నాన్న పేరు శివాజీ, అమ్మ శివాజీ కూతురు అంత పెద్ద ఉద్యోగం సాధించింది, మా ఆయనకు కూడా సమాజంలో వాళ్ళ భార్య ఇంత పెద్ద ఉద్యోగం సాధించింది అని
1: ఒక గుర్తింపు.
0: నాకే కాదు నా కుటుంబానికి కూడా
1: ఒక గుర్తింపు,
0: ఒక గుర్తింపు అనేది వచ్చింది.
1: అయితే ఇప్పుడు మీరు ఈ అనుకున్న ఉద్యోగం సాధించిండ్రు, ఈ ప్రస్థానం ఇక్కడికి ఆగుతుందా, ఇంకా ఉన్నత ఉద్యోగం సాధించాలి అని ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి?
0: ఉంది సార్, కంపల్సరీ సార్. ఇంతటితోనే ఆగాలని లేదు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని ఉంది, వెళ్లాలని. నా కుటుంబం కూడా నాకు అలానే వెనకాల ప్రోత్సహిస్తూనే ఉంటున్నారు, ఉంటారు కూడా. సో వాళ్ళ సహాయంతో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది ఈ పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ తీసుకుని రకరకాల ఊర్లలో, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఆదిలాబాద్ నుంచి వెళ్లి మళ్ళీ ఉట్నూరులో ఉండి ప్రిపేర్ అయ్యారు, ఇక్కడ కొంతమంది ఆదిలాబాద్ లో కాకుండా కొంతమంది వేరే నగరాలకు పోయి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుని కొంతమంది స్వయంగా మీలాగే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది కాలేకపోతున్నారు. ఇప్పుడు మీరు సక్సెస్ అయిన వాళ్ళ జాబితాలో ఉన్నారు కాబట్టి మీరు తోటి యువతి యువకుల కోసం ఇందులో విజయం సాధించాలి, ఈ పోటీ పరీక్షలో నెగ్గుకు రావాలి అంటే ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి, సూచన మీ అనుభవపూర్వకంగా
0: చెప్పాలంటే సార్, ఇప్పుడు మనకి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. మనం గట్టిగా ఫస్ట్ గట్టిగా డిసైడ్ అవ్వాలి సార్. కష్టపడతాను నేను, కష్టపడి ఎలాగైనా కష్టపడి ఉద్యోగాన్ని ఎలాగైనా సాధిస్తాను అనే దృఢ సంకల్పం చేసుకోవాలి. తర్వాత ఒక పక్కా ప్రణాళిక చేసుకోవాలి సార్. ఆ ప్రణాళిక చేసుకోవడమే కాదు దాన్ని ఫాలో కూడా చేయాలి సార్. కొంతమంది అంటే అందులోకి వెళ్లే వరకు చేస్తా చేస్తా అంటున్నారు, అందులోకి వెళ్లిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్నారు. అట్లా ఎప్పుడు గివప్ ఇవ్వద్దు సార్. కష్టపడితే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది సార్. అది టైం కాస్త ఎక్కువైనా గానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
1: కాకపోతే గమ్యాన్ని లక్ష్యాన్ని
0: మధ్యలో విడిచిపెట్టద్దు సార్. కాస్త లేట్ అయినా పర్లేదు, లేట్ అయినా ఇంకా పెద్ద సక్సెస్ పొందొచ్చు, కానీ మధ్యలో మాత్రం
1: ప్రయత్నాన్ని విరమించాలి,
0: ప్రయత్నాన్ని
1: చేస్తూనే
0: ఉండాలి.
1: అయితే ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత సరే ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన విధి విధానాలు ఉంటాయి, ఒక్కొక్క రకమైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. సరే మీరు ఈ ఉద్యోగం పైన మీరు ముందే ఒక అవగాహనతోని ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిండ్రు, మరి ఇందులో మీరు అనుకున్నట్లు ఏ రకంగా సేవ చేసే అవకాశం ఉన్నది, మరి ఏ రకంగా మీరు ఈ ఉద్యోగంలో సేవ చేయబోతున్నారు?
0: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సార్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్, మహిళా శిశు. ఇవి సమాజానికి మహిళలు శిశువులు అనేవి చాలా అవసరం సార్. వాళ్ళకి ఏమేమి అవసరాలు, వాళ్ళకి ఏమేమి కొరతలు ఉన్నాయో వాటన్నిటినీ నేను తెలుసుకొని వాటి నుంచి వాళ్ళని బయటపడేలా చేస్తాను. మహిళలు అంటే బాలింతలు, ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మనకి రూరల్ ఏరియాలో వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి అవగాహన లేదు. అలాంటి వారికి పిల్లల్లో పోషకాహార లోపం చాలా ఉంటుంది. ఎడ్యుకేషన్, బాలికల విద్య కూడా చాలా మందిని ఇప్పటికీ ఈ రోజులలో కూడా బాలికలని విద్యని ఆపేస్తున్నారు. సో వీటన్నిటిపైన నేను కృషి చేసి అభివృద్ధి చేస్తానని అనుకుంటున్నాను.
1: అంటే మహిళలు శిశు వికాసం కోసం మీకున్న ఉద్యోగం, మీకున్న బాధ్యతల దృష్ట్యా అయినంత వరకు వారిలో వికాసం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తామన్న సంకల్పంతో మీరున్నారు. సరే స్వరాజ్యలక్ష్మి గారు, ఇప్పుడు ఒక లక్ష్యంతో ఒక గమ్యాన్ని ఏర్పరచుకుని ఆ గమ్యాన్ని చేరుకున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుని

0: అని సాధన దిశగా అడుగులు వేయాలన్న సంకల్పంతో మీరున్నారు.
1: ఇప్పటి వరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో మరో గమ్యం మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 విస్తరణాధికారి కొండేరి స్వరాజ్యలక్ష్మితో కేలిని పెట్టిన ముచ్చటను విన్నారు. ఇది ఇయాల్టి శక్తి కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఇయాల్టీ రేపటి కార్యక్రమాలు ఇయాల ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా అట్లనే రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరి కొద్దిసేపట్లో 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానబాయి బృందం కోలం భాషలో పాడిన ప్రేమ పాటలు, ఇంకా గుడియత్తూర్ మండలం దరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన కోలం పెళ్లి పాటలు వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:15 కోళ్లలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట, ఇంకా పత్తి పంటలో తొలి దశలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట ఇంటారు. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంత కుమారి గురించి విశేషాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావుత్ బొడగ మధుబాబు సంభాషణలు, 11వ భాగంలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ల గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట శీర్షికన పంచభూత సేంద్రియ వ్యవసాయం గురించి మధ్యప్రదేశ్కు చెందిన సేంద్రియ రైతు ఓంకార్ ప్రసాద్తో హిందీలో ముచ్చట, అట్లనే రచయిత గూడూరు సీతారాం గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు ప్రచురణల విభాగం సహాయ సంచాలకులు డాక్టర్ పత్తిపాక మోహన్ చెప్పిన విశేషాలు ప్రసారమవుతాయి.

0: ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి 1.9 లక్షల కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదు రహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. దీని ద్వారా 8 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. పివి సింధు జపాన్ ఓపెన్ 2026 లో సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రామచంద్రరావు మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారతీయ రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణలో సుమారు 4,900 కోట్ల రూపాయల బడ్జెట్తో రైల్వేలను కేంద్రం అభివృద్ది చేస్తుందని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్కు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని చెప్పారు. రైల్వే జీఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ 2023 ఆగస్టులో ఈ స్టేషన్కు శంకుస్థాపన జరిగిందని, కానీ 7.5 కాలంలోనే 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, మోడర్న్ వెయిటింగ్ హాల్లతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించామని చెప్పారు. గ్రామాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
2: గ్రామ అభివృద్ది పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులుస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది, లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది.
1: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది అధిక భాగం కేంద్ర నిధులతోనే జరుగుతోందని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్టంలోని గ్రామాల్లో 40,000 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామ సడక యోజన ద్వారా 5,000 కోట్ల రూపాయలు, సీఆర్ఐఎఫ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు, జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెరువుల పుడికతీత, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టామని చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర కేబినెట్ 1,27,500 కోట్ల రూపాయలను, సెమీకాన్ 2.0 62,500 కోట్ల రూపాయలతో మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెమీకాన్ 1.0 కింద తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల కొరకు కేంద్రం ఇప్పటికే 724 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఐఐటీ హైదరాబాద్తో సహా రాష్టంలోని 27 సంస్థల్లో చిప్ డిజైన్ ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తయారీ యూనిట్లను, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కలిసి ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ట్రస్ట్ డీల్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో గల 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగ

పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 17.88 లక్షల మంది లబ్దిదారులకు నగదు రహిత వైద్య చికిత్సను అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట వ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన సమక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవర్లోడ్ వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలు, పన్ను బకాయిలు ఉన్న వాహనాలపై ముమ్మర తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమాపేశం కొనసాగుతోంది. సమాపేశంలో కీలకమైన వ్యవసాయ, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఎలనీను పరిస్థితుల నేపథ్యంలో రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరా, అలాగే పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల వంటి పెండింగ్ ప్రాజెక్టులు సవరించిన అంచనాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు పంచాయతీరాజ్ సవరణ చట్టం, మెట్రో విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HY ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర నివేదికను సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కనీసం 100,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని, కానీ ఇప్పుడు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించి సారైకుల గ్రామంలో భూ రీసర్వే పనులను పరిశీలించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన పటాంజలు నియోజకవర్గంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న పలు క్యాంపులను సందర్శించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 80%, పట్టణ ప్రాంతాల్లో 45% చేరుకుందని పేర్కొన్నారు. పొడిగించిన గడువును ప్రస్తావిస్తూ పీఎల్ఓలు, బీఎల్ఓల సహాయంతో ప్రక్రియను సాఫీగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు తేజం పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సిరీస్ కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్ లో జపాన్ స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహోరాతో పీవీ సింధు తలపడాల్సి ఉంది, కానీ ఒకుహోరా వైదొలగడంతో సింధుకు వాకోవర్ లభించింది. దాంతో ఆమె సిరీస్ కు దూసుకెళ్లింది. 2 ఒలింపిక్ పతకాలను సాధించిన పీవీ సింధు ఇప్పటి వరకు ఒకసారి కూడా జపాన్ ఓపెన్ లో సెమీస్ కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు సెమీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ యూపై తలపడుతుంది. రాష్ట ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ చెన్నకేశవ మత్తడి పోచమాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ బోనాల పండుగను ప్రారంభించారు. రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ హరితతో కలిసి, స్థానిక అధికారులతో కలిసి సంక్షేమ సమీక్ష సమాపేశానికి హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని, కేటాయింపులకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని సేవాలాల్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలు అందజేశారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైద్యం, విద్యపై చేసే ఖర్చు కేవలం సంక్షేమం మాత్రమే కాదని, అది మానవ వనరుల పెట్టుబడిగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 76,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వైద్య, మౌలిక సదుపాయాలను 44,029 పడకలకు విస్తరించిందని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుటేజ్ రుణ లభ్యత కార్యక్రమంలో ప్రసంగించారు. వీధి వ్యాపారులు, మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండా సులభంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్బంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు.
కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం

0: నిలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదు రహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ కింద 60% పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: గిరిపదం ఆదివాసీ గిరిజన సంగీత కార్యక్రమం. ఇఎల్టి గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన ఆత్రం జానబాయి బృందం కోలం భాషలో పాడిన ప్రేమ పాటలు, ఇంకా గుడియత్నూర్ మండలం దరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన కోలం పెళ్లి పాటలు వింటారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా, నడుబులో తామరా,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు గిరిపదం కార్యక్రమాన్ని వింటున్నారు. అడవినే ఆవాసంగా మార్చుకుని తమకంటూ ప్రత్యేకమైన జీవన శైలిని ఏర్పరచుకుని జీవనం కొనసాగిస్తున్నారు గిరిజనులు. వాళ్ళ సంస్కృతులు సాంప్రదాయాలు అన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. కొలిచే దేవుళ్ళు, పండగలు, పెళ్లిళ్ళు, ఇలా ప్రతి పనిలో వైవిధ్యం ఉంటుంది. ఇట్లా గిరిజనులు పాటించే పద్ధతులు మొదలగు విషయాల గురించి వారు పాడే పాటల ద్వారా తెలుసుకోవచ్చు ఈ గిరిపదం కార్యక్రమంలో. ఇలా గిరిపదం కార్యక్రమంలో ముందుగా విందాం భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం కోలం భాషలో పాడిన ప్రేమ పాటలు.
4: జీన్ ప్యాంట్ వేసుకున్నాడు అమ్మాయి ఎవరి కొడుకు అని అడుగుతుంది కూతురు. అయితే జీన్ ప్యాంట్ వేసుకున్నవాడు మన అత్తమామల కొడుకు అని చెప్తుంది అమ్మ. ఇది ఈ పాట అర్థం.

జీన్ ప్యాంట్ వేసుకున్నాడమ్మా మామయ్య కొడుకు. అయితే మామయ్య కొడుకు పానం చిన్నగా ఉన్నది అన్నాను గాని జీన్ ప్యాంట్ వేసుకున్నాడు, డోర్ నాజిలా ఎగురుతా అని అనుకుంటున్నాడు అని ఈ అర్థం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: శ్రోతలు, మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో పాటలను. ఇప్పుడు విందాం గుడియత్నూర్ మండలం ధరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన కోలం పెళ్లి పాటలు.

ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో గుడియత్నూర్ మండలం దరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన కోలం పెళ్లి పాటలను విన్నారు. ఇంతటితో ఇయాల్టి గిరిపదం ఆదివాసీ గిరిజన సంగీత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 6వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: విద్య ఉద్యోగ సమాచారం. విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ముందుగా ఒక సమాచారం. గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న అథ్లెటిక్స్ కోచ్ పోస్టు కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమకళ ఒక ప్రకటనలో తెలిపినారు. అథ్లెటిక్స్లో ఎన్ఐఎస్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఉట్నూర్ కార్యాలయంలో తమ దరఖాస్తులను అందజేయవచ్చు. ఇప్పుడు మరో సమాచారం. బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు ఆదిలాబాద్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపినారు. దరఖాస్తులను www.tgbcstudycircle.ccgg.gov.in లో 7వ తేదీ లోపు సమర్పించవచ్చు. ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు మరో సమాచారం. ఉట్నూర్ ప్రాంత ఎస్సీ ఎస్టీ మరియు బీసీ విద్యార్థినులకు జీఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు హైదరాబాద్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోర్స్ కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఇంటర్ పూర్తయిన బాలికలు 31వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంసెట్ లేకుండా బీఎస్సీ నర్సింగ్ సీట్స్ గవర్నమెంట్ ఫీజులకు కలవు. చిరునామా నారాయణగూడ. ఈమెయిల్ admissions666@gmail.com. ఫోన్ నంబర్లు 9121866254. ఇది ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశ అధ్యకులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోస్తో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశ అధ్యకులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్ ప్రభుత్వాలను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్టపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
2: భవిష్య హైడ్రోజన్ ట్రైన్ కాయగా తో జింద్ కా సోనీపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయ్ దేతా.
1: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3,500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
3: జింద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై. ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై. కోయి ధువా నహీ, కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ, ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బుందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ జరిమానాలు నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేసియా ఓపెన్, ఆస్టేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశం మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. రైతులకు అక్కెరకచ్చే ఎన్నోతీర్ల ముచ్చట్లు, వాతావరణ సూచనలు, కలుపు చీడపీడల నివారణ, నూతన వ్యవసాయ విధానాలు, వ్యవసంకు అనుసంధానమైన పాడి పశువుల పెంపకం, కోళ్లు మేకలు గొర్రెల పెంపకం వంటి ఎన్నో విషయాల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలను సూచనలను అందించే కార్యక్రమం ఇది. ఇయాల్టి ఇల్లు వ్యవసాయ కార్యక్రమంలో కోళ్లలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట, ఇంకా పత్తి పంట తొలి దశలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చటను ఇంటారు.

0: వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలిలో తేమ 69%. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండి అప్పుడప్పుడు చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం కోళ్లలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో కేలినిన్ పెట్టిన ముచ్చట.
1: రైతుల ఆదాయానికి పాడి పరిశ్రమనే కాదు, కోళ్ల పెంపకం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకునేవారు ఉన్నారు. ఈ కోళ్లు రైతులకు ఆర్థికంగా కూడా ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరి అసొంటి కోళ్లకు పొంచి ఉన్న వ్యాధులేమి, మరి ఆ వ్యాధుల నివారణకు ఏం చేయాలా, మరి ఈ కోళ్లని పెంచుకోవడానికి అనువైన కాలం ఏది, ఈ ముచ్చట్లని చెప్పేందుకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు.
2: నమస్కారం అండి.
1: అయితే ఈ కోళ్లకు సాధారణంగా ఎసుంటి వ్యాధులు వస్తాయి, ముందెళ్ళగా వీటి గురించి చెప్పరా?
2: కోళ్లలో సాధారణంగా 2 రకాల సూక్ష్మజీవుల వలన వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఏదేదంటే వైరస్, బ్యాక్టీరియా. వైరస్ వలన చాలా ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది న్యూ క్యాజువల్ డిసీజ్, దీన్ని కుక్కర్ వ్యాధి అంటారు. దీన్ని ఇంకా మన తెలుగులో సుపరిచితం పైన ఆర్డీ రానికేట్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే ఇది ఫస్ట్ రానికేట్ అనే ప్లేస్ లో గుర్తించిండ్రు, ఫారెన్ లో న్యూ క్యాజిల్ అనే ప్లేస్ లో గుర్తించడం వలన ఈ 2 పేర్లు వచ్చినాయి. వాటితో పాటుగా ముఖ్యంగా ఫౌల్ ఫాక్స్ అనగా కోళ్లలో అమ్మవారి వ్యాధి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అన్ని బొబ్బులు బొబ్బులు అయిపోయి జుట్టంతా నల్లగైపోయి చనిపోయిన పొక్కులు వస్తా ఉంటాయి, లోపట్లకు ఆహారం కూడా తీసుకోకుండా చనిపోతా ఉంటుంది. ఇంకొకటి చాలా రేర్ గా వస్తుంది కొన్ని ప్రాంతాల్లో, దీన్ని హై అలర్ట్ డిసీజ్ అంటాం మన, అదే ఫౌల్ ఇన్ఫ్లుయెంజా. దీన్ని ఏమంటారు అంటే బర్డ్ ఫ్లూ అంటాం. ఇది వైరస్ వలన వచ్చే వ్యాధులు. వీటిలో ముఖ్యమైనది మాత్రం కుక్కెర వ్యాధి, అదే న్యూ క్యాజువల్ డిసీజ్ లేదా రానికేట్ డిసీజ్. అదే బ్యాక్టీరియా వలన అయితే ఫౌల్ కలరా వస్తుంది, అంటే కలరా, ఫౌల్ కలరా. తర్వాత సాల్మోనెల్లోసిస్. తర్వాత ముఖ్యంగా అసలు కోడికి ఫస్ట్ వచ్చే వ్యాధి ఏదన్నా, ఎందుకంటే ఇది అపరిశుభ్రమైన అన్ని పెంటలను అవిటిని తింటా ఉంటాయి కాబట్టి ఈకోలే ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట సాధారణంగా మనకి ఎక్కడ పోయినా కనబడే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నదంటే అది ఈకోలై. ఇది కామన్ బ్యాక్టీరియా. సాధారణ మనం ఒక గుండు పిండి తీసుకున్నప్పుడు దాని మీద ఉండే అవకాశం ఉండేది ఏంటంటే ఈకోలై. ఇవి ఎక్కడంటే అక్కడ అపరిశుభ్రంగా తినడం వలన ఈకోలై అనే బ్యాక్టీరియా ఒక పెద్ద మొత్తంలో వెళ్తే అవి డయేరియా అయిపోయి చనిపోతా ఉంటాయి. దీనే వైట్ డయేరియా అని కూడా అంటారు. దీనే ఇంకా మెడికల్ టర్మ్ లో అయితే కోలై బ్యాసిల్లోసిస్ అంటారు. అంటే ఈకోలై, తర్వాత

0: ఓల్ కలరా, తర్వాత ఈ వ్యాధులు అనేటివి కొద్దిగా ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల రోగాలు కోళ్ళకు వచ్చే అవకాశం ఉన్నది, సాధారణంగా వచ్చే రోగాలు ఇవి అని చెప్పింది కదా, అసలు మరి ఈ రోగాలు రాతందుకు కారణం ఏమి, ఏ కారణాలతో వస్తాయి?
0: సాధారణంగా మనం పెరటి కోళ్ళలో కొన్ని జాగ్రత్తలు తీసుకోము. ఎట్లా అంటే, మనం అసలు కోడి ఒక పెట్టే ఒక పుంజు కొనేసి వదిలేస్తాం అయిపోయి, సాధారణంగా వాటికి అసలు మేత కూడా అయ్యాం మనం, ఎందుకంటే అదే బయట పోయి తిరిగేసి వస్తుంది, తిన్నాక వచ్చి మనం ఇట్లా లాస్ట్ వచ్చిన నైట్
1: గుళ్ళ కింద
0: అమ్మేస్తాం, తర్వాత ఇడిసెట్టేస్తాం. అయితే కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ వ్యాధులు అనేటివి రావు. అసలు ఎందుకు వ్యాధులు వస్తాయంటే, సాధారణంగా కొంతమంది చనిపోయిన కోళ్ళని ఎక్కడంటే అక్కడ పడేస్తా ఉంటారు. కోడి చనిపోయింది అనుకోండి, కొయ్యరు, చాలా వరకు ప్రాంతాల్లో బయట పడేస్తారు. వీటిని ఏం చేస్తాయి, కుక్కలు అనేటివి కొద్దిగా తినేసి బయట పడేస్తా ఉంటారు. దాని వలన ఏమైపోతుంది, బ్యాక్టీరియా మొత్తం ఫార్మేషన్ అయిపోతుంది. ఆ కోళ్ళనే మళ్ళీ కోళ్ళు కొద్దిగా తింటా ఉంటాయి, ఎందుకంటే అది అప్పటికి మాంసం మొత్తం విచ్ఛిన్నం అయిపోతా ఉంటాయి. అట్లా తర్వాత ఎక్కడంటే అక్కడ పెంటలను తినడం వలన కొద్దిగా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే, వర్షాకాలంలో ఎక్కడి నుంచి బ్యాక్టీరియాలు లేకపోతే ఏదైనా కోళ్ళకి ఏదైనా వ్యాధులు ఉన్నాయి, అన్ని పెంటలు కలిసిపోయి ఆ పెంటలు ఆ నీళ్ళలో కలిసిపోతూ ఉంటాయి. ఊర్లలో ఉన్న కలుషితం అంతా ఒక దగ్గర చేరడం వలన ఆ వాటర్ కానీ ఆ నీళ్ళను కానీ తాగడం వలన సాధారణంగా కోళ్ళలో ఈ కారణాల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి, సాధారణంగా మనం ఏదైనా కోడికి రోగం వస్తే ట్రీట్మెంట్ చేయం, అన్నిటితోటే కలిపేసి ఒకటి దగ్గర అమ్ముతాం. సో దానికి ఏమైనా రోగం వచ్చినట్టయితే దాని నుంచి మొత్తం స్రావాలు ఇవి ఏమైనా వేరే కోళ్ళకు అంటుకుని ఆవిడికి వచ్చే అవకాశం
1: ఉంటుంది.
0: ఈజీలీ ట్రాన్స్మిషన్ అంటే ఇది రెండు రకాల ట్రాన్స్మిషన్, వర్టికల్ ట్రాన్స్మిషన్, తర్వాత హారిజెంటల్ ట్రాన్స్మిషన్ అంటే. హారిజెంటల్ అంటే ఒక కోడి నుంచి ఉన్న పక్కకున్న కోడికి పోతే అది హారిజెంటల్ ట్రాన్స్మిషన్. ఒక కోడి నుంచి దాని పిల్లలకు గానీ వీటికి వస్తే దాని వర్టికల్ ట్రాన్స్మిషన్. సాధారణంగా హారిజెంటల్ ట్రాన్స్మిషన్ కొద్దిగా ప్రమాదకరము, చాలా సులభంగా వస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ కోళ్లకు ఎసుంటి రోగాలు వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది చెప్పిండ్రు. మరి కొంచెం జాగ్రత్త పడితే ఈ రోగాలు రాకుండా చేయొచ్చని ఇంతకు ముందు మీరు అన్నారు కదా, మరి ఈ రోగాలు రాకుండా ఎసుంటి జాగ్రత్తలు, ఆ జాగ్రత్తల గురించి చెప్తారా?
0: సాధారణంగా కోళ్లలో మనం చిన్న చిన్న టిప్స్ అంటే కొన్ని సూచనలు పాటిస్తే మనం ఈ కోళ్ళలో ఎలాంటి వ్యాధులు రాకుండా మనం అరికట్టవచ్చు. అట్లా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐసోలేషన్, ఏదైనా కోడికి గనక రోగం గానీ ఏమన్నా వచ్చేస్తుంది, దాన్ని ఈ అన్నిటితో పాటుగా గంపలో అమ్మకుండా కొద్ది సపరేట్ గా అమ్ముకోవాలి. ఇది ఒక చిన్న సులభమైన ప్రక్రియ, పెద్ద ఖర్చు కూడా కాదు, పెద్ద శ్రమతో కూడుకున్నది కూడా కాదు. దాన్ని సపరేట్ గా కమ్ముకోవాలా లేదంటే దానికి ఒక తాడు కట్టేసి మన ఇంటి దగ్గర వేసుకుని కొద్దిగా నువ్వుగా వేసుకుంటే అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే, కోళ్లకు సాధారణంగా ఏమన్నా కాగానే మనం కొద్దిగా యాంటీబయాటిక్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఎంత అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి 1000 కోళ్ళకి వస్తుంది, 80 రూపాయల వరకు ఉంటది. అంటే ఒక దానికి మనకు అయ్యే ఖర్చు 8 పైసలు. అంటే ఒక కోడికి మనం ఏమనుకుంటాం, బయట ప్రైవేట్ మందులు ఇంత ఖర్చు అనుకుంటాం, కానీ ఒక 8 పైసలకి ఈ రోజుల్లో ఏం వస్తలేదు. 10 పైసల వరకు అవుతుంది అనుకోండి, మొత్తం 10 పైసలు పెడితే మనకు ఒక 1000 కోళ్ళ వరకు వస్తుంది. అంటే ఒక 1000 కోళ్ళకు 80 రూపాయలు ఉంటుందంటే ఒక కోడికి 10 పైసల కంటే ఎక్కువ పట్టదు. 10 పైసలు పెద్ద ఆర్థికంగా ఏం భారం పడదు. ఆ మందును, యాంటీబయాటిక్స్ ని సుమారుగా ఒక 3 నుంచి 5 రోజుల వరకు వాడుకోవాలా. మళ్ళీ ఇది వాడాలంటే సార్ మాకు ఒక్కొక్క దాన్ని పట్టుకుంటే చూడు మస్తు పెద్ద పని అవుతుంది, మాకు కైకీలు ఉన్నాయి అటు పోవాలి ఇటు పోవాలి అంటారు. అలాంటి ఏం అవసరం లేదు. మీరు కొద్దిగా గోధుమ పిండి, జొన్న పిండి ఉంటే దాంట్లో కొద్దిగా కలిపేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని పిండి లెక్క చేసుకుని మనం రొట్టె వేసుకునేటప్పుడు దానికి కూడా కొద్దిగా వేసేస్తే అయిపోతుంది. ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదు, శ్రమతో కూడింది కాదు. రెండో విషయం ఏంటంటే సార్ ఇట్లా కూడా మాకు జొన్న పిండి కూడా దొరుకుతలే అనుకుంటే నీళ్ళలో కలిపేసినా సరిపోతుంది. రోజు తాగిన నీళ్ళలో ఆరోగ్యకరంగా ఉన్నది ఆయన ఏం కాదు, అనారోగ్యం ఉన్నది ఆయన ఏం కాదు. మనం పెట్టే నీళ్ళలో కొన్ని నీళ్లు ఇంటికి వచ్చే టైంలో అవి బయట తిరిగి వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ ద్రావణం అనేది ఆగితే అయిపోతుంది. ఇంకోటి అన్నిటికంటే సులభమైనది, చాలా సింపుల్ ఏంటంటే వ్యాక్సినేషన్. ఈ వీటిని వ్యాక్సిన్స్ కనుక వేసుకున్నట్టయితే అసలు ఏ రోగం రాదు. ఆ వ్యాక్సిన్లు కూడా చాలా సులభంగా అంటే కంట్లో వేసేస్తే సరిపోతుంది, ఒక చుక్క లేదు నోట్లో ఒక చుక్క వేస్తే సరిపోతుంది. ఇట్లా కూడా వదరాది అనుకుంటే మనం నీళ్ళలో ఆ వ్యాక్సిన్ కలిపేస్తే అవి పోయి తాగుతాయి. కానీ ఇది అన్ని కోళ్ళు తాగొచ్చు తాగకపోవచ్చు. కాబట్టి మనం ఒకసారి ఒక రోజు మనది ఒక గంట మనది కాదనుకుంటే మంచిగా వీటికి పోలియో చుక్కలు వేసినట్టు ఒక్కొక్క చుక్క దాన్ని నోట్లో వేస్తే అయిపోతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా ఒక 100 కోళ్ళకు 50 రూపాయలు అనేది ఖర్చు వస్తుంది. 100 కోళ్ళకి 50 రూపాయలు అంటే ఒక కోడి మీద ఆటన పడుతుంది,
1: తక్కువ ఖర్చు
0: 50 పైసలు. మనం ఒక చాక్లెట్ చిన్నపిల్లల గురించేంత ఖర్చు కూడా కాదు. కాబట్టి శ్రమతో కూడుకున్నది కాదు, ఆర్థికంగా ఏమి ఇబ్బంది కాదు. కాబట్టి టీకాలు అనేటివి వేసుకుంటే అసలు మీరు ఎట్లా కోళ్లు పెంచుకుంటున్నారు, ఇవి ఒక ఆర్థిక వనరుడుగా కూడా అయిపోతాయి. ఎందుకంటే ఇవాళ రేపు పట్టణంలో బాయిలర్ కోడి కంటే నాటుకోళ్ళు తినడానికి చాలా మక్కువ చూపిస్తున్నారు. పోయి పక్కన మనం ఇప్పుడైతే బయట నాటుకోళ్ళు కూడా ఎక్కువ దొరుకుతలేవు, మంచి గిరాకీ కూడా ఉంటున్నది. కాబట్టి

0: ఇవి ఒక ఆర్థికంగా మంచిగా సపోర్ట్ కూడా చేస్తాయి. ఎందుకంటే ఒక కోడి మార్కెట్ లో 300 నుంచి 500 పలికిన సందర్భాలు కూడా ఉంటున్నాయి ఇప్పుడు సాధారణంగా పుంజుకు. కాబట్టి ఒక 10 కోళ్ళు కనుక అమ్మితే మనం ఒక నెలలో 5,000 రూపాయలు మనకేం చేస్తే వస్తాయి, అది ఉత్తగా పోయి తినేసి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక ఆర్థికంగా మంచి వనరుగా వాడుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది, ఖర్చు లేని పని. కాబట్టి ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే ఇంకా మంచి ఉంటది.
1: అయితే ఇప్పుడు ఎట్లాగో ఈ వ్యాక్సినేషన్ టీకాల ప్రస్తావన వచ్చింది కాబట్టి దీనికి సంబంధించింది ఒక ప్రశ్న, ఈ కోళ్లకు టీకాలు ఎప్పుడెప్పుడు వేస్తారు, ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా వేయాలి, దీని గురించి?
0: సాధారణంగా కోళ్లకు చాలా రకాల టీకాలు ఉంటాయి. ఇట్లా కమర్షియల్ లో అంటే ఇప్పుడు మనం ఒక లేయర్ ఫామ్ గానీ బాయిలర్ ఫామ్ గానీ పెట్టుకుంటే వాటిని ఒక పెద్ద వ్యవస్థ వేసుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ మనకు అవన్నీ కొద్దిగా ఖర్చుతో కూడుకునే, మనకు సాధారణంగా కొన్ని వ్యాక్సిన్లు వేసుకుంటే మన కోళ్ళకు ఏ వ్యాధులు రావు. వాటిలో మెయిన్ గా ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కుక్కరే వ్యాధి ఆడి అని, ఇది సాధారణంగా 6 వారాల వయసులో ఫస్ట్ ఒక డోస్ వేసేసుకోవాలి. తర్వాత బూస్టర్ 21 రోజులకు అంటే నెల రోజులని రఫ్ గా గుర్తుపెట్టుకుని, ఇప్పుడు మనం ఒక రోజు వేసినాం జూన్ లో ఆ వ్యాక్సినేషన్, తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత జూలైలో మళ్ళా సేమ్ దానికంటే కొన్ని ఒక 5 రోజుల ముందు వేసేసుకుంటే అయిపోతుంది, ఆర్డీ వ్యాక్సిన్ అయిపోయింది. తర్వాత గంబోరో వ్యాధి అని ఉంటది, దానికి సంబంధించిన టీకాను మనం 16 వారంలో నోట్లో వేసేస్తే అయిపోతుంది. తర్వాత ఒకవేళ మంచి ఉన్నది ఎండాకాలం కంటే కొద్దిగా ముందుగా ఇంజక్షన్ రూపంలో ఫౌల్ ఫాక్స్ అని ఉంటది, దాన్ని వేసేసుకుంటే అయిపోతుంది. ఫౌల్ ఫాక్స్ కొద్దిగా చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్, చాలా ఇంపార్టెంట్ వ్యాధి కూడా. ఎందుకంటే ఒకసారి మన ఈ అమ్మవారానికి వస్తే ఎన్ని కోళ్ళు ఉంటే అన్నిటికి ఎఫెక్ట్ అయితే అన్ని చనిపోయే అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఈ అమ్మవారి టీకాను వేసుకుంటే కొద్దిగా మంచి ఉంటది. ఇది ఎండాకాలం కంటే కొద్దిగా ముందు వేసుకుంటే జరుగుతుంది. ఈ 3 టీకాలు వేసుకుంటే దాదాపుగా 70 నుంచి 80% వరకు డిసీజ్లు అనేటివి రావు. ఈ టీకాలు వేసుకోవడం పెద్ద పని కూడా కాదు, పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కూడా కాదు. కాబట్టి టైంకు ఈ వ్యాక్సిన్లు వేసుకోవాలా. వేసుకుంటే మీరు మీ కోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదు. ఒక కోడి చనిపోతే అయ్యే ఖర్చు కంటే బాగా తక్కువ. కోడి చనిపోతే 400 నుంచి 500 రూపాయలు మనం ఇన్కమ్ కోల్పోతాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా వ్యాక్సినేషన్ వేసుకోవాలి.
1: చాలా సంతోషం సతీష్ గారు. మరి ఈ కోళ్లకు ఎటువంటి వ్యాధులు వస్తాయి, వాటి నివారణకు ఏం చేయాలనే దాని గురించి చక్కగా చెప్పినారు. మరి ఎవరైతే ఈ కోళ్ల పెంపకందారులు ఉన్నారో, ఇది అసలే వానాకాలం, వ్యాధులు పొంచి ఉన్న కాలం. మరి ఈ కోళ్లని వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుని, ఒకవేళ ఏదైనా వ్యాధులు వస్తే అశ్రద్ధ చేయకుండా దాని నివారణ చర్యలు తీసుకుని కోళ్లను కాపాడుకుని తద్వారా ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు కోళ్లలో వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో కేలెనిన్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు ఇల్లు వ్యవసాయ కార్యక్రమంలో వ్యవసాయ ముచ్చట్లను వింటున్నారు. ఇప్పుడు విందాం పత్తి పంట తొలి దశలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజ్తో పి అశోక్ పెట్టిన ముచ్చట. ఖరీఫ్ సీజన్లో పండించే పంటల్లో ప్రధానమైనది పత్తి. ఇప్పటికే ఈ పంట నెల రోజుల దశలో ఉంది. ఈ దశలో రైతులు చేపట్టే యాజమాన్య పద్ధతులే పంట పెరుగుదలను, పూత కాతను ప్రభావితం చేస్తాయి. పంట విత్తిన తొలి దశలో రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు సరైన సస్యరక్షణ చర్యలతో పాటు ఎరువులను అందించినట్లయితే పంట ఏపుగా పెరుగుతుంది. మరి తొలి దశ పత్తి పంటలో ఎసుంటి జాగ్రత్తలు పాటించాలో ఈ ముచ్చట్లో తెలుసుకుందాం.
3: నమస్కారం నాగరాజు గారు.
4: నమస్కారం.
3: ముందుగా చెప్పండి, ఈ పత్తి పంటలో తొలి దశలో వచ్చేటువంటి ఈ చీడపీడల నివారణకు విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత ఏమంటారు?
4: ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ పత్తి విషయానికి వచ్చేసరికి చాలామంది కూడా ఈ ప్రైవేట్ కంపెనీ వల్ల హైబ్రిడ్ రకాలు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే దానికి ఆల్రెడీ విత్తన శుద్ధి చేసే ఉంటుంది. కాకపోతే ఎక్కడైనా జరగలేదు అనేటువంటి ఒక అపనమ్మకం ఉన్న చోట మనం ఖచ్చితంగా ఏంటంటే ఈ విత్తన శుద్ధిని, ముఖ్యంగా పత్తిలో ప్రైవేట్ హైబ్రిడ్ విత్తనాలు తీసుకున్నా కూడా మనం ఏంటంటే ఒక 2-3 రకాల మందులతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు కావచ్చు, తర్వాత అధిక వర్షాలు కురిసినప్పుడు వచ్చేటువంటి తెగుళ్ళు కావచ్చు, వీటి నుంచి మనం పంటను రక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది దొరుకుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి 70 WS అనేటువంటి మందుని 1 కిలో విత్తనానికి మనం 5 గ్రాముల చొప్పున, లేదంటే థైమిథాక్సిమ్ 70 WS అనేటువంటి మందుని 1 కిలో విత్తనానికి 4 గ్రాములు

0: చొప్పున కనుక మనం కలుపుకొని దాంతోపాటు ఈ ట్రైకోడర్మా తర్వాత సూడోమోనాస్ అనేటువంటి ఈ యొక్క జీవ శిలీంద్ర నాశిని కూడా మనం 1 కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడల నుంచి మనం సమర్థవంతంగా పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు ఏంటంటే మనం జిగురు లాంటి పదార్థాలు వాడుకుంటూ ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రభావం అనేది ఇంకా ఎక్కువగా ఉండి మనకు ఈ యొక్క తొలి దశలో ఆశించే వాటి నుంచి మనం పంటను రక్షించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
1: పత్తి పంటలో తొలి దశలో ఈ వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆశించే వివిధ రకాల చీడపిడల్ని ఎట్లా గుర్తించాలి, మరి వాటి నివారణ ఎట్లా చేయాలంటారు?
0: ముఖ్యంగా మనకేందంటే పత్తిలో రకరకాల చీడపిడలు, అంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాల కేటగిరీస్ అంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు కావచ్చు, తర్వాత ఈ యొక్క కాయ నాశించేటువంటి బోల్వామ్స్ అంటాం అది కావచ్చు, తర్వాత రకరకాల చీడపిడలు తెగుళ్ళు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా వాతావరణం మారుతున్నప్పుడు, ఎందుకంటే మనకు వానకాలం వచ్చిందంటే రకరకాల వాతావరణ పరిస్థితులు పంట కాలంలో ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే అధిక వర్షాలు కురవచ్చు, మబ్బులతో కూడినటువంటి వాతావరణం పట్టవచ్చు. అలాంటప్పుడు మనకు ఈ యొక్క పచ్చదోమ అనేది ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కొంచెం వర్షాలు తగ్గుముఖం బట్టి చల్లని వాతావరణం రాగానే మనకు ఈ యొక్క పేనుబంక అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా తామర పురుగులు చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు వస్తాయో, బెట్ట పరిస్థితులు వచ్చి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ యొక్క తామర పురుగులు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత చల్లటి వాతావరణం, అంటే మనకు చలికాలం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అక్టోబర్ మాసంలో ఈ యొక్క తెల్లదోమ, ముఖ్యంగా ఈ 4 రకాల రసం పీల్చే పురుగులు అనేటివి పంటను వివిధ దశల్లో ఆశిస్తూ వాతావరణానికి తగ్గట్టు వాటి యొక్క ఉధృతిని పెంచుకుంటూ పంటను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రకరకాల యాజమాన్య పద్ధతుల్ని వాడిస్తూ ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు మనం అరికట్టాల్సి ఉంటుంది. అట్లాగే చూసుకున్నట్లయితే మనకు అధిక వర్షాలు కురిసినప్పుడు, తర్వాత మన చేనులో నీళ్లు నిలబడి ఉన్నప్పుడు ఆశించేటువంటి వడలు తెగుళ్ళు కావచ్చు, తర్వాత ఇంకే రకమైనటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు కావచ్చు, వీటిని కూడా మనం ఎప్పటికప్పుడు, వాతావరణం మారిందంటే ఆ వాతావరణానికి తగ్గట్టు మనం ఈ యొక్క గుర్తింపు లక్షణాలని మనం ఆధారంగా చేసుకొని ఏ మందు ఎప్పుడు కొట్టాలి, ఏ మోతాదులో కొట్టాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క యాజమాన్య పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.
1: ఈ కాండానికి మందు పూసే పద్ధతి వలన కలిగే లాభాలు తెలియజేయండి.
0: ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క రైతులు పత్తనగానే రకరకాలైనటువంటి క్రిమిసంహారక రసాయనాలు అనేటివి వాడుతూ మనకు తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల్ని కానీ ఇతరత్ర వాటిని కానీ యాజమాన్యం చేసే పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు తొలి దశలో మన పంటను ఆశించేటువంటి రసం పీల్చే పురుగులతో పాటు మనకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు కూడా మనకు, మనం ఎప్పుడైతే మోతాదుకు మించి రసాయనక క్రిమిసంహారకాలు విచక్షణ రహితంగా వాడతామో అప్పుడు ఈ హాని చేసేటువంటి పురుగులు చావడం అటు ఉంచితే ఈ యొక్క మిత్ర పురుగుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోయి అటు పిమ్మట మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల బెడద అనేది విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మందులని అధిక మోతాదులో వాడకుండా తొలి దశలో ఈ యొక్క పురుగులను అదుపులో ఉంచుకోవడానికి ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతి, అంటే మనకు పంట అనేది ఒక 30, 45 రోజులు, 60 రోజుల టైంలో ఉన్నప్పుడు మనం కాండానికి రకరకాల రసాయనాలతో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం 30 రోజుల వయసు గల పంటలో మోనోక్రోటోఫాస్ అనే మందుని 1:4 పాళ్ళలో కలుపుకొని మనం కాండానికి ఒక బొట్టులాగా పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులని అదుపులో ఉంచుకోవచ్చు ఒకటి. తర్వాత తక్కువ మోతాదులో మనం పర్యావరణానికి హాని కలగకుండా ఈ యొక్క పురుగుల ఉధృతిని అదుపులో పెట్టుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మనకు పంట అనేది 45-60 రోజుల టైంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ కానీ తర్వాత ఫ్లోనికామిడ్ అనేటువంటి మందుల్ని 1:20 నిష్పత్తిలో కనుక మనం కలుపుకొని ఈ యొక్క కాండానికి బొట్టు పెట్టుకున్నట్లయితే మనకు ఆ తర్వాత వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించకుండా మనం దాదాపు వాటి ఉధృతిని అదుపులో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పెద్ద మోతాదులో, అంటే మనకు రకరకాల రోలింగ్ బ్రష్లాగా కూడా వచ్చినాయి. మనకు ఇంతకుముందు ఏంటంటే లేబరు తోటి మనం కాండానికి ఇట్లా బొట్టు పెట్టుకుంటూ వెళ్ళడం అనేది ఒక సమస్యగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే రోలింగ్ బ్రష్లతోటి మనం నిల్చొని రసాయనంలో ముంచుకొని మనం పంటకు అంటించుకుంటూ వెళ్తే, అంటే దాని యొక్క ఆకుపచ్చని భాగంలో కనుక మనం ఈ యొక్క రోలింగ్ బ్రష్ని తిప్పుకుంటూ వెళ్తే మనకు ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతి చాలా తక్కువ టైంలో తక్కువ మందితో మనం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
1: అదేవిధంగా తొలి దశలో వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగుల నివారణకు ప్రత్యేకమైనటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి చెప్పండి.
0: ముఖ్యంగా ఏంటంటే మనకు పత్తి రంగానే పచ్చదోమ అనేది చాలా పెద్ద సమస్య. అలాంటి పచ్చదోమను మనం కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం నూగు ఎక్కువగా ఉన్నటువంటి రకాలు సాగు చేసుకోవడం, తర్వాత నత్రజని సంబంధిత ఎరువులు, అంటే ముఖ్యంగా మనకు యూరియా కావచ్చు, తర్వాత కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, అలాంటి నత్రజని అధికంగా ఉండేటువంటి ఎరువులను వాడేటప్పుడు విచక్షణ రహితంగా వాడకుండా మోతాదులో రికమెండెడ్.

0: భూమికి ఎంత అయితే అవసరం ఉంటుందో అంతే మోతాదులో వాడుకోవడం ఒకటి. తర్వాత ముఖ్యంగా అంతర పంటలు సాగు చేయడం, అంటే మనం పత్తిలో ఈ సోయా చిక్కుడు కానీ, మినుము కానీ, పెసర కానీ, తర్వాత కంది కానీ ఇట్లాంటి అంతర పంటల్ని కనుక మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క మిత్ర పురుగుల సంఖ్యను వృద్ధి చేసి ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని అదుపు చేయడం అనేది ఇంకొకటి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు కాండానికి బొట్టు పెట్టే పద్ధతి ప్రతి 30, 45, 60 రోజుల వయసులో కనుక మనం చేపట్టుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అలాగే మనం పత్తి పంట చుట్టూ జొన్న, మొక్కజొన్న వంటి పంటల్ని కనుక మనం ఎర్రపంటలుగా వేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల బెడదను తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ యొక్క మార్కెట్లో దొరికేటువంటి కొన్ని రకాల గ్రూపులు ఉంటాయి, అంటే ఒకటే రకమైన మందుల్ని మనం మార్చకుండా ఒకటే విధంగా మనం ఒకటే మోతాదులో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులు అనేటివి వాటి యొక్క నిరోధక శక్తిని పెంచుకొని ఈ యొక్క ఎలాంటి మందుకు కూడా మాట వినకుండా, చావకుండా వాటి సంఖ్యను వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మార్చి మార్చి రకరకాల రసాయనిక క్రిమి సంహారకాలు వాడడం ద్వారా ఈ యొక్క పురుగుల ఉధృతిని అదుపులో పెట్టుకోవడం, తర్వాత ముఖ్యంగా ఈ తెల్లదోమను మనం అదుపులో పెట్టుకోవడానికి ఈ యొక్క జిగురు అట్టలు, పసుపు రంగు తర్వాత నీలి రంగు జిగురు అట్టలు కనుక మనం ఎకరానికి ఒక 10 నుంచి 20 చొప్పున కనుక మనం పత్తి చేనులో కనుక పెట్టుకుంటే ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకొని అతి తక్కువ మందుల వాడకంతో పురుగుల బెడద నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది.
1: పత్తి పంటలో పోయిన సంవత్సరం కానీ అటుపోయిన సంవత్సరం కానీ ఈ గులాబీ రంగు పురుగు అనేది కనిపించింది, నష్టం కూడా చేసింది. అయితే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మనం తొలి దశలోనే అంటే ఈ సమయంలోనే పాటించవలసినటువంటి మన యాజమాన్య పద్ధతులు ఉన్నాయా, వాటి గురించి వివరించండి.
0: ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రస్తుతం రైతులందరూ కూడా దుక్కులు రెడీ చేసుకొని విత్తనాలు వేసుకోవడానికి, అంటే ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా చూసుకుంటే విత్తనాలు వేయడానికి రెడీగా ఉన్నారు. ఇంతకుముందు ఏంటంటే మనకు బీటీ, నాన్ బీటీ విత్తనాలు సపరేట్గా ఉండి ఆ నాన్ బీటీ విత్తనాలు విత్తుకోకుండా మనం ఈ యొక్క పురుగు ఉధృతిని పెంచడానికి దోహదం పడినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బీటీ, నాన్ బీటీ విత్తనాలు కలిసి ఒకటే ప్యాకెట్లో రావడం, వాటిని మనం విత్తుకోవడం ఒక ఎత్తు అయితే మనం ఎంచుకునేటువంటి రకాలు, అంటే 200 రోజుల పంట కాలాన్ని మించకుండా రకాల ఎంపిక ఒకటి, అంటే వీటిని మనం తక్కువ కాల పరిమితి కలిగినటువంటి రకాలు ఎంచుకోవడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే పత్తి విత్తాలు అనుకునే చేను చుట్టూ బెండ తుతుర్ బెండ అనేటువంటి మొక్కలు లేకుండా మనం జాగ్రత్త పడడం ఒకటి. ఈ యొక్క గులాబీ రంగు పురుగును అదుపులో పెట్టుకోవడానికి మనం పంట విత్తుకోక ముందు చేయాల్సినటువంటి ప్రధానమైన పనులు. మనం విత్తుకున్న తర్వాత 45వ రోజు నుంచి మనకు పత్తిలో ఈ పూత అనేది స్టార్ట్ అయ్యి గులాబీ రంగు పురుగు తల్లి పురుగులు ముఖ్యంగా మనకు చేన్లో మీద వచ్చి గుడ్లు పెట్టి వాటి యొక్క సంతతిని ప్రారంభించేటువంటి సమయం. కాబట్టి ఈ యొక్క 45వ రోజు నుంచి మనం చేయాల్సినటువంటి రెండు ముఖ్యమైన పనులు ఏంటంటే, ఒకటి వేప నూనె, అంటే దీన్ని అజాడిరెక్టిన్ 1500 ppm అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందుని మనం 1 లీటర్కి 5 ml చొప్పున కలుపుకొని, అంటే ఒక 20 లీటర్ల ట్యాంక్ తీసుకుంటే దానికి ఒక 100 ml అజాడిరెక్టిన్ 1500 ppm కలుపుకొని దానికి ఒక 20 గ్రాముల సర్ఫ్, మనం వాడేటువంటి డిటర్జెంట్ సర్ఫ్ను కనుక మనం దీంట్లో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేప నూనెకు ఒక శక్తి ఏంటంటే గుడ్లను పొదగకుండా చేయగలదు. తర్వాత ఒకవేళ ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క పిల్ల పురుగులు ఏమైనా మనకు ఆ చేన్లో కనుక గుడ్డి పూలు మారే క్రమంలో కనుక ఉంటే మనం ఈ యొక్క పురుగు ఉధృతిని అదుపులో పెట్టడానికి రెండు విధాలుగా మనకు ఈ యొక్క వేప నూనె, అంటే అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందు ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే మనం ఎకరానికి ఒక 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు, అంటే ఈ యొక్క మగరెక్కల పురుగులను ఆకర్షించేటువంటి లింగాకర్షక బుట్టలు కనుక మనం ఎకరానికి 4 నుంచి 8 చొప్పున పెట్టుకుంటే మనకు ఈ యొక్క పురుగుల ఉధృతి అనేది తగ్గించుకొని ఆర్థిక నష్ట పరిమితి స్థాయి వచ్చిన వెంటనే మనం మన చేనులో ఉన్నటువంటి పురుగు ఉధృతిని బట్టి మనం మందు కొట్టుకోవాలని లేదు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క పురుగుని అదుపులో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కావున ఈ యొక్క గులాబీ రంగు పురుగునికి, తర్వాత రసం పీల్చే పురుగుని, రెండింటిని కూడా వేప నూనె సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. కాబట్టి రైతులు వేప నూనె వాడకం ఒకటి, లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ఒకటి, తర్వాత జిగురట్టలు పెట్టుకొని ఒకటి, తర్వాత కాండంకి మందు పూసే పద్ధతులు పాటించినట్లయితే ఈ యొక్క తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని కూడా మనం అదుపులో పెట్టుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ సూచనలు పాటించగలరని ఆశిస్తున్నారు.
1: చాలా మంచిదండి నాగరాజు గారు, పత్తి పంటలో ఈ తొలి దశలో వచ్చేటువంటి చీడపీడల నివారణకు చాలా చక్కటి సూచనలు, సలహాలు అందించారు. మరి వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని తమ పత్తి పంటలో తొలి దశలో వచ్చేటువంటి పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకొని ఈ పత్తి పంటలో మంచి దిగుబడుల్ని, లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఇప్పటి వరకు పత్తి పంట తొలి దశలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజ్తో పి అశోక్ పెట్టిన ముచ్చటను విన్నారు.

టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యవసం పాటను విన్నారు. ఇంతటితో ఇయాల్టి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎరువుల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం, ఇంకా రైతు అంతరంగం శీర్షికన వరి మక్క పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన రైతు ఎండపల్లి వెంకన్నతో ముచ్చట వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోల సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్ రావు గారు.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పీఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ది చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ది పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ది ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్దికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు, పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ది, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ది మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ది చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ది. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్దికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తన విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే

0: గా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్ రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు జోర్దార్ సినిమా పాటల షికారు.

జోరు జోరు మాటలు, హోరెత్తించే పాటలతో సందడిగా సాగే ఈ కార్యక్రమానికి వెంటనే ఫోన్లు చేసుడు షురూ చేయండి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300081. ఇక ఏం చేయాలా, ఇరకనే కదా ఫోన్లు పట్టాలా, నంబర్ కొట్టాలా, నచ్చిన పాటలను అడిగి వినాలా. ఇప్పుడైతే హుషారు కార్యక్రమాన్ని ఆట చిత్రంలోని హుషారైన పాటతో షురూ చేద్దాం.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో
1: హలో అక్క.
0: హలో నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చేస్తుంటావు? ఉదయ్ భాస్కర్. ఏమన్నా పోటీ పరీక్షలకు సిద్ధమైతున్నారా? సరిగ్గా వినిపించట్లేదు. బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు అంటున్నారా? హైదరాబాద్ లో ముందుగా షురూ అవుతాయి. తెలంగాణ అంతటా ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా మా దగ్గర అంటే ఈ ఆదివారం నుంచి షురూ చేస్తారు. ఇక గోల్కొండ బోనాలతోటి ఆషాఢ మాసం బోనాల పండుగ షురూ అవుతుంది. ఇక ప్రాంతాలకు తగ్గట్టు వారి వారి సాంప్రదాయాలకు తగ్గట్టుగా చేసుకుంటారు బోనం అనేది. చెప్పు ఉదయ్ భాస్కర్, ఏ పాట వింటావు హుషారు కార్యక్రమంలో?
1: అందంగా
0: చక్కగా పాడిండ్రు. మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో నమస్తే.
2: హలో నమస్తే.
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: యోగేందర్ నా పేరు. యాపల్గూడ నుంచి మాట్లాడుతున్నాను.
1: యోగేందర్ ఏం చేస్తుంటావు? ఏ క్లాస్?
2: టెన్త్
1: క్లాసా? ఎక్కడ, యాపల్గూడలోనేనా లేకుంటే ఆదిలాబాద్ వస్తావా? మంచిగా చదువుతున్నావు మరి? పదవ తరగతి అంటే మస్తు కష్టపడాలి. ఎన్ని గొట్టంగా పోతావు బడికి?
2: 8:30
1: పొద్దుమట్లా 5:00 వస్తావా?
2: 4:30
1: ఇక వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళా చదువుడు సురు
2: రాసుడు
1: అన్ని ఉంటాయి కదా. అయిందా మరి హోంవర్క్? పేరు నోట్ ఉందా? తిన్నావా మరి? చెప్పు మరి, ఏ పాట విందామని చేసిన హుషారు కార్యక్రమానికి? తప్పకుండా, నువ్వు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లో 08732 ఈ కోడ్ని జత చేసి 2950081 మరొక నంబర్ 2300081 ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసుడు షురూ చేయండి.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: హలో, నమస్కారం అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: శుభ సాయంత్రం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా కోనప్పలపాడు నుంచి రమేష్ రెడ్డి మేడం.
0: రమేష్ రెడ్డి, ఎట్లుంది అక్కడ వాతావరణం?
1: వాతావరణం చల్లగా ఉంది మేడం.
0: వర్షం లేదు.
1: వెళ్ళిన ప్రభావం ఉంది కదా మేడం.
0: అవునవును, దానివల్ల ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటది అంటున్నారు. రైతులందరూ అయితే పంటలు వేసి ఆనల కోసం చూస్తున్నారు. ఎట్లున్నాయి మీ దగ్గర పంటలు?
1: వర్షాలు లేక పంటలే మొదలు పెట్టలేదు.
0: ఇంకా మొదలు పెట్టలేదా? అవునవును, మా దగ్గర అంటే ప్రస్తుతానికి పత్తి పంట, సోయా పంట వేసి ఉన్నారు. ఒక రెండు వర్షాలు మంచిగా పడ్డాయి, ఇక మళ్ళీ ఇంకా వర్షమే లేదు. వర్షం పడితే బాగుండు, అంతేనా? చెప్పండి, మరి ఏ పాట విందాం హుషారులో?
1: జయం మనదేరా.
0: జయం మనదేరా చిత్రం నుండి? తప్పకుండా అండి, పాట వస్తుంది, విందాం మరి.
1: గుడ్ నైట్ మేడం.
0: శ్రోతలు, మీరు కూడా గిట్లనే మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే వెంటనే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లో 0873 2 ఈ కోడ్ని జత చేసి 2 9 5 0 8 1 మరొక నంబర్ 2 3 0 0 8 1.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో,
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు విశ్వనాథ్? వ్యవసాయమా? ఏ పంటలు వేసిండ్రు? సోయాబీన్, పత్తి. ఎట్లున్నాయి మరి? వర్షాలే లేవు. నీళ్ళున్నాయా మీకు? లేవా? వర్షాధారం ఇక. అయితే వర్షం రావాలని మొక్కుదాం దేవుణ్ణి. అందరు ఎదురు చూస్తున్నారు. అవునా? చెప్పండి మరి, ఏ పాట విందాం? లోఫర్ సినిమా నుండి. తప్పకుండా మరి, పాట వస్తుంది విందాం.
2: Okay.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో మేడం.
1: నమస్తే. నీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేము, నా పేరు విష్ణువర్ధన్, ఆదిలాబాద్ ఇష్టానగర్ నుంచి మాట్లాడుతున్నాం.
1: ఏం చేస్తుంటావు విష్ణువర్ధన్?
2: చదువుకుంటా మేడం, 9th క్లాస్, గజికెట్ నంబర్ 1.
1: అవునా?
2: అవును మేడం.
1: అయితే దోస్తులు ఉన్నారా?

0: మస్తు మంది
1: అవును మేడం ఉన్నాడు
0: అల్లరి చేస్తారు మీరంతా క్లాస్ లో అవునా?
1: లేక మేడం, మేము ఇంటికాడనే ఉంటాం.
0: ఇంటికాడనే?
1: ఇంటికాడనే ఉన్నాం మేడం. ఇప్పుడు
0: ఇప్పుడు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నావు, స్కూల్ కు పోయినప్పుడు అల్లరి చేస్తావు అంటున్నా.
1: స్కూల్లో ఎవరికి తెలియదు
0: మేడం. నాకు తెలుసు, నాకు తెలుసు నువ్వు అల్లరి చేస్తావని. విష్ణువర్ధన్ చెప్పు, ఏ పాట విందాం?
1: బన్నీ సినిమా నుంచి బన్నీ బన్నీ.
0: అల్లు అర్జున్ అంటే ఇష్టమా?
1: అవును మేడం.
0: సరే, మరి కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.
1: అవును మేడం.

0: సిడ్నీ.
1: హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. చివరగా శ్రీరామదాసు చిత్రం నుండి పాట.
2: రామ శ్రీరామ కోదండరామ.

0: మీరు విన్న ఈ పాటతో ఇవాళ టీవీషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. రేపటి హుషారు కార్యక్రమంలో మరిన్ని హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్ భారతి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోల సమయం 8:45 కు వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ప్రియాంక అరుణా. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने हरियाणा, पंजाब और चंडीगढ़ में लगभग 25,000 करोड़ रुपए के विकास कार्यों का लोकार्पण और शिलान्यास किया. जींद से हाइड्रोजन से चलने वाली भारत की पहली रेलगाड़ी को रवाना किया. प्रधानमंत्री ने कहा, केंद्र सरकार नागरिक देवो भव की भावना के साथ सभी के जीवन को आसान बनाने और नए अवसरों के लिए प्रतिबद्ध. सरकार ने संसद के मॉनसून सत्र से पहले रविवार को सर्वदलीय बैठक बुलाई. राष्ट्रपति द्रौपदी मुर्मू रविवार से मोल्दोवा, उत्तरी मैसेडोनिया और रोमानिया की 3 देशों की यात्रा पर रवाना होंगी. नीति आयोग ने निवेश अनुकूलता सूचकांक 2000

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ .ECI.GOV.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత కళాకారుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఇప్పుడు ఈ పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకుమారి గురించి విశేషాలను విందాం.
2: కర్ణాటక సంగీతంలో త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రులను సంగీత త్రిమూర్తులంటారు. ఆధునిక యుగంలో కర్ణాటక సంగీత ప్రపంచంలో ముగ్గురు స్త్రీలను మూడు రత్నాలుగా అభివర్ణించినారు సంగీత రసజ్ఞులు. ఈ ముగ్గురు కూడా సమకాలికులే, అయినా తమ తమ విశిష్టమైన సంగీతంతో ఎవరికి వారు తమ వ్యక్తిత్వాలను నిలుపుకున్నారు. వారు ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంతకుమారి, డికే పట్టమ్మాల్. ఈరోజు ఎంఎల్ వసంతకుమారిని గురించి మాట్లాడుకుందాం. తమ సమకాలీనురాలైన ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతదేశంలోనేగాక ప్రపంచ దేశాలన్నింటిలో తన సంగీతం ద్వారా పేరు ప్రఖ్యాతులు గడించుకుంటూ అసంఖ్యాకమైన అవార్డులను అందుకుంటున్నది. మరొకవైపు శుద్ధమైన శాస్త్రీయ సంగీతంతో సామాన్య శ్రోత మొదలుకొని ఉద్దండ పండితుల వరకు అందరి ప్రశంసలందుకుంటున్న కర్ణాటక విదుషి డికే పట్టమ్మాల్. వీరిద్దరి మధ్య నిలదొక్కుకోవడం అంటే కత్తిమీద సాము వంటిది. ఉద్ధతుల మధ్య పేదలకుండతరమే. అటువంటి సమయంలోనే ఎంఎల్ వసంతకుమారి కఠోరమైన సాధనతో తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని కర్ణాటక సంగీతాకాశాన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నది. ఎంఎల్ వసంతకుమారి కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి వలనే ఉన్న ఊరిని, కన్న తల్లిని మర్చిపోకుండా తన పేరు ముందర ఆ రెండింటినీ నిలుపుకున్నది. తన ఊరు మద్రాసు, తన తల్లి లలితాంగి. ఎంఎల్గా మారిపోగా వసంతకుమారి అనేది ఆమె పేరుగా మిగిలిపోయింది. ఆ కాలంలోనే ఎన్సి వసంతకోకిలం అని మరొక ప్రముఖ గాయిక ఉండేది. ఆమె కంఠం ఖంగున మ్రోగేది. మద్రాసు అయ్యర్ హోటళ్లలో ఉదయం పూజాధికాల సమయం మల్లెపూల పరిమళాలు, అగరొత్తుల సుగంధాలు, ఇడ్లీ సాంబారు గుమగుమల మధ్య వసంతకోకిలం, త్యాగరాజ భాగవతారులు పాడే తమిళ గీతాలు హోరెత్తిపోయేవని, భాష అర్థం కాకపోయినా వినసొంపుగా ఉండేవని సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు వరంగల్లులో తాము చదువుకునే రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ తరచుగా చెప్పేవారు. ఎన్సి వసంతకోకిలం పిన్న వయసులోనే స్వర్గస్థురాలైంది కాని లేకపోతే ఈ సంగీత రత్నాలు నాలుగని చెప్పవలసి వచ్చేది అని అనుకుంటారు సంగీత రసజ్ఞులు. ఎంఎల్ వసంతకుమారి సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక ఆమె సంగీతాన్ని ఉగ్గుపాలతోనే నేర్చుకున్నది. ఆమె తల్లి లలితాంగి పేరుమోసిన కర్ణాటక సంగీత విదుషి. ఆమె తండ్రి కుత్తనూరు అయ్యస్వామి అయ్యర్ కూడా కర్ణాటక సంగీతంలో పేరొందిన విద్వాంసుడు. దేశబంధు చిత్తరంజన్ దాస్ మరణించిన సందర్భంగా అతనికి నివాళిగా వసంతకుమారి తల్లి లలితాంగి పాడిన గీతం ఆమెను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. ఆ రికార్డు ఇంగ్లండులో తయారైంది. ఎంఎల్ వసంతకుమారిని బాగా చదివించి డాక్టర్ని చేయాలని వారి తల్లిదండ్రుల అభిమతం. అందుకే ఆమెను మద్రాసులోని ఒక పేరొందిన కాన్వెంట్ పాఠశాలలో చేర్పించి ఆంగ్ల మాధ్యమంలో చదివించినారు. కాని ఆమెకు సంగీతంపై అధికమైన ఆసక్తి ఉండేది. ఇంట్లో సంగీతమయమైన వాతావరణం ఉన్నందువలన ప్రాథమిక సంగీతం అలవోకగానే నేర్చుకుని పాడుకునేది. ఏగూటి చిలక ఆ పాట పాడుతుంది కదా, ఆ కూనిరాగాలు ప్రముఖ సంగీత విద్వాంసుడు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం చెవిన పడ్డాయి. ముత్యపు చిప్పలో స్వాతి చినుకు పడ్డట్టయింది. ఇంకేం, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు వదిలిపెట్టలేదు. ఈ అమ్మాయి కంఠం అద్భుతమైంది, ఈమెకు సంగీతం నేర్పించటం అనివార్యం అని ఆమె తల్లిదండ్రులను ఒప్పించి వసంతకుమారికి సంగీత విద్య నేర్పడం ప్రారంభించినాడు. జిఎన్ బాలసుబ్రహ్మణ్యంను జిఎన్బి అని వ్యవహరిస్తారు. జిఎన్బి వసంతకుమారిని రత్నానికి సానబట్టినట్టు తయారు చేసినారు.

ఆమె జిఎన్బి ప్రథమ శిష్యురాలు. అతని పేరును నిలిపిన శిష్యురాలు. గురువు నేర్పిన విద్యతో కఠోర సాధన చేసి గురువును మించిన శిష్యురాలనిపించుకున్నది. జిఎన్బి కూడా మామూలు వాడు కాదు. అతడు ఒక నడుస్తున్న సంగీత విజ్ఞాన సర్వస్వం. హిందుస్థానీ కర్ణాటక సంగీత మర్మాన్నెరిగిన సంగీతజ్ఞుడు. ఆనాటి హిందుస్థానీ మేటి సంగీత విద్వాంసులు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్లకు ఆత్మీయుడు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ను మద్రాసుకు రప్పించి అతని గాత్రమాధుర్యాన్ని కర్ణాటక సంగీత విద్వాంసులకు పరిచయం చేసిన మనీషి జిఎన్బి. జిఎన్బి సంగీతంలో సంప్రదాయ పద్ధతులేగాక ఆధునిక పోకడలు కూడా వినిపిస్తాయి. జిఎన్బి శిక్షణలో వసంతకుమారి చక్కని విదుషిగా రూపుదిద్దుకున్నది. చిన్ననాటి నుండే వసంతకుమారికి తల్లి ద్వారా సహజంగా గాత్రం సంక్రమించింది కనుక జిఎన్బి సంగీత శిక్షణ ద్వారా అది పరిపూర్ణమైంది. లలితాంగి సిమ్లాలో సంగీత కచేరీ చేసినప్పుడు వసంతకుమారి తల్లికి సహకారగానమందించింది. అప్పుడు ఆమె వయస్సు 12 సంవత్సరాలు. తర్వాత 2 సంవత్సరాలకే బెంగళూరులో ఒంటరిగానే కచేరీ చేసి శభాష్ అనిపించుకున్నది. ఆ సమయంలోనే తయారైన వసంతకుమారి రికార్డు ఎందరో సంగీత ప్రియులను అలరించింది. కర్ణాటక సంగీతంలో ఆనాడు పురుషులకే అధిక ప్రాధాన్యత ఉండేది. స్త్రీలు కచేరీలు చేయటం అంటే సాహసం చేయటమే. అటువంటి సంధికాలంలో వసంతకుమారి కచేరీలు చేసి సంగీతజ్ఞుల ప్రశంసలు పొందటం మామూలు విషయం కాదు. వసంతకుమారి జిఎన్బి శిష్యురాలై అతని సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నప్పటికీ కర్ణాటక సంగీత రంగంలో తనదైన ముద్రతో శ్రోతల మనస్సులను దోచుకున్నది. ఆమె కంఠంలోని మాధుర్యం, లయాత్మకంగా సాగే ఆమె గానం, దానికి తోడైన విద్వత్త వసంతకుమారిని అసమాన గాయికగా తీర్చిదిద్దింది. ప్రతి రాగాన్ని రాగాంగాలతో సంపూర్ణంగా కంఠగతం చేసుకుని అలవోకగా పాడటం వసంతకుమారికి వెన్నతో పెట్టిన విద్య. ఆమె రాగం తానం పల్లవిని విని ఆనందించవలసిందే గాని చెప్పటం అంత సులభం కాదు. మాతా మరగతశ్యామ మాతంగి మదశాలిని అని ఆమె గానం చేస్తుంటే కాళిదాసు ఆమె కంఠం నుండి జాలువారుతాడు. ఆవిడ మదశాలిని అనే గానం చేసిందని గమనించ ప్రార్థన. అష్టపదులకు ప్రాణం పోసింది వసంతకుమారి. అంతేగాక నారాయణ తీర్థుల వారి తరంగాలను కళ్యాణ గోపాలం పేరుతో బాణీలు కట్టి పాడింది. ఈ బాణి సింధుభైరవి రాగంలో సాగుతుంది. పురందరదాస విరచిత వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అనే కృతిలో కూడా సింధుభైరవి రాగాన్ని వాడుకున్నది. ఈ రాగంలోని మెలకువలను ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వద్ద నేర్చుకున్నదట. క్షేత్రయ్య పదాలను టి బృంద ప్రచారం చేయగా అన్నమయ్య పదాలను ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసి అజరామరం చేసింది. ఎంఎల్ వసంతకుమారి పురందరదాస కీర్తనలకు ప్రాణం పోసింది. వసంతకుమారి తల్లి లలితాంగికి పురందరదాస కీర్తనలపై ప్రత్యేక అభిమానముండేది. ఆ సంప్రదాయాన్ని తల్లి ద్వారా అందిపుచ్చుకొని అసంఖ్యాకంగా పురందరదాస కీర్తనలను గానం చేసింది వసంతకుమారి. కన్నడిగులకు పురందరదాసు ప్రాతస్మరణీయుడు. అతని కీర్తనలను దేవరనామాలని కళ్లకద్దుకుంటారు. అటువంటి పురందరదాస కీర్తనలను పాడి ప్రచారం చేసినందుకుగాను వసంతకుమారిని మైసూరు విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించినారు. 1977 పద్మభూషణ్తో సత్కరించింది భారత ప్రభుత్వం. సంగీత కళానిధి, సంగీత కళా శిఖామణి, సంగీత నాటక అకాడమీ పురస్కారం వంటి పురస్కారాలను ఎన్నింటినో అందుకున్నది వసంతకుమారి. కచేరీ చేసే సమయంలో వసంతకుమారిని చూడాలి. ఈనాటి వారికి యూట్యూబ్లో ఆమెను దర్శించుకునే అదృష్టమున్నది. వసంతకుమారి వేదిక మీద నిండుగా కూర్చుంటారు. దోశడు వెడల్పు జరీ అంచున్న పట్టుచీర భుజాల చుట్టూ తిప్పుకొని వేసుకుంటారు. వెడల్పాటి ముఖం మీద పావలా కాసంత కుంకుమ బొట్టు. కొన్నిసార్లు గుండ్రంగా, కొన్నిసార్లు కోలగా బొట్టు పెట్టుకుంటారు. తమిళ స్త్రీల వలె చెవులకు రాళ్లదుద్దులు, శిఖనిండా మరువం, మల్లెపూలు, కనకాంబరాలు కలగలిసిన కదంబమాల. ఇది ఆమె బాహ్యరూపం. ఆ రూపాన్ని దర్శించుకుంటే ఒక రకమైన దివ్యానుభూతి మనసులో అంకురిస్తుంది. గర్భగుడిలోని

నిశ్చలంగా వెలుగుతున్న దీపశిఖ వంటిది ఆమె రూపం. ప్రసన్నమైన ఆమె ముఖాన్ని చూస్తూ ఉంటే ఆమె మనకెంతో ఆత్మీయురాలని, ఆప్తురాలని అనిపిస్తుంది. మన బంధువర్గంలోని ఎవరో వేలు విడిచిన పెద్దమ్మనేమో అనిపిస్తుంది, కానీ ఆమె ఒక ప్రఖ్యాత గాయకురాలనిపించదు. అంత సాదాసీదాగా ఉంటుందన్నమాట. ఆమె పక్కన వినయంగా కూర్చుని నవ్వుముఖంతో అమ్మ స్వరంలో స్వరం కలుపుతూ కనిపించే సుధా రఘునాథన్ ఈనాడు ప్రఖ్యాత గాయిక. వసంతకుమారి భర్త వికటన్ ఆర్ కృష్ణమూర్తి. ఇతడు తమిళ చిత్రసీమలో హాస్యనటుడుగా పేరు పొంది తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కలైమామణి పురస్కారాన్ని అందుకున్నవారు. వారి సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు శంకర్ రామన్, కూతురు శ్రీవిద్య. శంకర్ రామన్ పిన్న వయసులోనే, అంటే ఇద్దరు బిడ్డల తండ్రైన తర్వాత మరణించినాడు. భర్త అనారోగ్యం, కొడుకు చిన్నపిల్లవాడు, కూతురు శ్రీవిద్య పాలుమరువని పసిపాప. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె భర్త కృష్ణమూర్తి మరణం వసంతకుమారికి శరాఘాతం వంటిది. కాని ధైర్యాన్ని కోల్పోకుండా కుటుంబ భారాన్నంతా వసంతకుమారి తన భుజస్కంధాలపై వేసుకున్నది. సంగీత కచేరీలు చేస్తూ, రేడియోలో పాడుతూ, సినిమాల్లో నేపథ్యగానం చేస్తూ కష్టపడి సంపాదించి తన సంసార నావను నడిపింది. ఒక్కోసారి చిన్నారి శ్రీవిద్యకు పాలు తాగించే సమయం కూడా దొరికేది కాదంటే ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని శ్రీవిద్య ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. వసంతకుమారి తొలి శిష్యురాలు తన కుమార్తె శ్రీవిద్యనే. శ్రీవిద్య కొన్నాళ్లు సంగీత కచేరీలు చేసినప్పటికీ తరువాత చిత్రసీమ వైపు దృష్టి మరల్చి తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు, హిందీ చిత్రాల్లో కథానాయికగా నటించి నేపథ్యగానం చేసి బాగా సంపాదించింది. తమిళంలో ఆమె నటించిన అపూర్వ రాగంగళ్ చిత్రంలో కథానాయికగా శ్రీవిద్య నటించగా రజనీకాంత్కు అది తొలి చిత్రం. అంటే అప్పటికే శ్రీవిద్య మేటి తారగా వెలిగిపోతూ ఉన్నది. తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. తూర్పు పడమర, బంట్రోతు భార్య, తాతా మనవడు, యశోదా కృష్ణ మొదలైన ఎన్నో చిత్రాలు శ్రీవిద్య నటించినవిగా పేర్కొనాలి. శ్రీవిద్య తొలినాళ్లలో కమల్ హసన్తో ప్రేమ వ్యవహారం నడిపింది. అది బెడిసింది. ఆ తర్వాత జార్జ్ థామస్ అనే నటుణ్ణి ప్రేమించి, కుటుంబ సభ్యులను ఎదిరించి మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నది. కాని అక్కడా ఇమడలేకపోయింది. విడాకులిచ్చి ఆ సంబంధాన్ని తెగదెంపులు తీసుకున్నది. చివరికి తన ఆస్తిని కొంత అన్న కొడుకులకు, పనిమనుషులకు పంచిపెట్టి అకాల మరణం చెందింది శ్రీవిద్య. వసంతకుమారి మరో శిష్యురాలు అవసరాల కన్యాకుమారి. ఈమె వసంతకుమారికి వాద్య సహకారం అందించేది. కన్యాకుమారి అసలు వయలిన్ విద్వాంసురాలు. వసంతకుమారి శిష్యురాలైనందున ఆమె వయలిన్ వాదనంలో వసంతకుమారి గాయన శైలిని వినవచ్చు. ఎన్ రాజం వయలిన్ వాద్యంలో పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గాత్రం విన్నట్లే అవసరాల కన్యాకుమారి వయలిన్లో వసంతకుమారి గాత్రాన్ని వినవచ్చు. 2016 మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారందించే ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి బిరుదునందుకున్నది కన్యాకుమారి. ఇంకా పద్మశ్రీ, కలైమామణి వంటి ఎన్నో పురస్కారాలనందుకున్న కన్యాకుమారి వసంతకుమారి శిష్యురాలు. వసంతకుమారి మరో శిష్యురాలు సుధా రఘునాథన్. ఈమె వసంతకుమారి వద్ద 13 గురుకుల పద్ధతిలో సంగీతాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నది. వసంతకుమారి చేసిన ప్రతి కచేరీలో దాదాపుగా సుధా రఘునాథన్ పక్కన కూర్చొని తాంబూరా వాయిస్తూ కనిపించేది. ఈనాడు వసంతకుమారి వారసురాలుగా కచేరీలు చేస్తూ సంగీత కళానిధి, కలైమామణి, పద్మశ్రీ, పద్మభూషణ వంటి పురస్కారాలనందుకున్నది. శృంగేరి పీఠం నుండి సంగీత సరస్వతి పురస్కారాన్నందుకున్న ధన్యురాలు సుధా రఘునాథన్. అంతేగాక త్రిచూర్ వి రామచంద్రన్, యోగం సంతానం, చారుమతి రామచంద్రన్, వి కావేరి, వనజా నారాయణన్, టిఎం ప్రభావతి, మీనా సుబ్రహ్మణ్యం, జయంతి శ్రీధరన్, జయంతి మోహన్, రోస్ మురళీకృష్ణ, జయా విశ్వేశ్వరన్ వంటి ఎందరో శిష్యులు, శిష్యురాన్లు వసంతకుమారి వద్ద సంగీతాన్ని అభ్యసించినారు.

0: ఇప్పటి వరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకుమారి గురించి విశేషాలను విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇయల్టీ పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 అట్లనే శని ఆదివారాలలో పొద్దుగల 8:30 ప్రసారం అవుతుంది. ఇప్పుడు రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో డికే పట్టమాల్ గురించి విశేషాలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు గీతం కి బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం విందాం. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
1: మహాన్ గీతకార్ శైలేంద్ర కీ ఫిల్మ్ తీసరీ కసమ్ 1966 మే జబ్ రిలీజ్ హుయి తో పిట్ గయి. శైలేంద్ర ఆర్థిక సంకటం మే డూబ్ గయే. ఆజ్ యే కల్ట్ క్లాసిక్ గీత మానీ జాతీ హై. తీసరీ కసమ్ కీ పథకథా హిందీ సాహిత్యకార్ ఫణీశ్వర్ నాథ్ రేణు కీ కహానీ మారే గయే గుల్ఫామ్ పర్ ఆధారిత హై. డైరెక్టర్ భట్టాచార్య కీ ఇస్ ఫిల్మ్ మే నాయికా వహీద రహమాన్ నే యాదగార్ నర్తకీ కీ భూమికా బఖూబీ నిభాయీ తీ. రాజ్ కపూర్ నే భీ గరీబ్ గాడీవాన్ కే రోల్ మే ఇమేజ్ సే హట్కర్ ఖూబ్ మెహనత్ కీ తీ. శైలేంద్ర రాజ్ కపూర్ కీ అంతరంగ టోలీ మే 1948 కీ ఉన్కీ ఫిల్మ్ బర్సాత్ సే హీ ఆ గయే తే. వే హర్ తరహ కే భావో కా గీత్ సరల్ సాహిత్యిక శబ్దో మే లిఖనే మే బడే కుశల్ తే. ఉన్కీ గింతీ హిందీ కే 5 శ్రేష్ఠ గీతకారో మే కీ జా సక్తీ హై. ఇస్ ఫిల్మ్ మే శంకర్ జయకిషన్ నే అప్నే దోస్త్ కీ ఫిల్మ్ కే లియే అప్నే కెరియర్ కా శ్రేష్ఠ సంగీత దియా హై. ఇస్ ఫిల్మ్ కే లగ్భగ్ సభీ గీత ఆజ్ కల్ట్ క్లాసిక్ మానే జాతే హై. బార్ బార్ ఉన్హే సునా జాతా హై. బిహార్ కే గాం కే జీవన్ మే ఫిల్మాయా గయా యే దుల్హన్ గీత నాయికా కే మన్ కీ వ్యథా కో వ్యక్త్ కర్తా హై. వే చాహతే హువే భీ అప్నే ప్రేమీ హీరో సే వివాహ నహీ కర్ సక్తీ. ఇస్ గీత కీ మిఠాస్ లోక్ ధున్ కే సహారే ఔర్ భీ బఢ్ గయీ హై. యే మేరా ఫేవరేట్ దుల్హన్ గీత హై. శైలేంద్ర కే లిఖే ఇస్ గీత కో గాయా హై ఆశా భోంస్లే తథా సఖియో నే. సునియే.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు, గీతం కి బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం రెండవ భాగం వింటున్నారు.
2: ఆజ్ హమ్ దుల్హన్ థీమ్ పర్ ఫిల్మాయే గయే కుచ్ మధుర్ గీతం కి చర్చా కర్ రహే హైం. అగలా గీత మేనే హీరో దేవానంద్ కి 1960 కి ఫిల్మ్ బంబై కా బాబూ సే లియా హై. ఉన్కే సాథ్ థీ బంగ్లా ఫిల్మో కి మహాన్ హీరోయిన్ సుచిత్రా సేన్, జో భావుక్ అభినయ కర్నే కే లియే ప్రసిద్ధ థీ. సుచిత్రా సేన్ నే దేవదాస్, మమతా తథా ఆంధీ హిందీ ఫిల్మో మే యాద్గార్ హీరోయిన్ రోల్ నిభాయే థే. ఇస్ ఫిల్మ్ మే భీ వే దేవానంద్ పర్ భారీ పడీ హై. ఇస్ ఫిల్మ్ కా నిర్దేశన్ కియా థా జానే మానే డైరెక్టర్ రాజ్ ఖోస్లా నే. ఉన్హోనే కై హిట్ ఫిల్మే దీ జైసే సిఐడీ, కచ్చే ధాగే, మేరా గాం మేరా దేశ్, మే తులసీ తేరే ఆంగన్ కి. బంబై కా బాబూ ఫిల్మ్ దర్శకో కో జ్యాదా పసంద్ నీ ఆయీ. ఇస్ ఫిల్మ్ కా సబ్సే మజబూత్ పక్ష హై దేవానంద్ కే ఫేవరేట్ దాదా సచిన్ దేవ్ బర్మన్ కా సంగీత్. దాదా బర్మన్ నే రఫీ సే 2-3 క్లాసిక్ గీత్ ఇస్ ఫిల్మ్ మే గవాయే. దాదా బర్మన్ గాయకో కి ప్రతిభా కే బహుత్ బడే పార్ఖీ థే. ముఖేష్ సే ఉన్హోనే బహుత్ కమ్ గీత్ గవాయే. దేవానంద్ కే ఉపర్ ఉన్హోనే సిచ్యువేషన్ తథా గీతో కి కేటగరీ కే అనుసార్ హేమంత్ కుమార్, కిషోర్ కుమార్ ఔర్ రఫీ సే ఏక్ సే ఏక్ అచ్చే గీత్ గవాయే. ఇస్ ఫిల్మ్ కా అంతిమ షాదీ గీత్ కి రికార్డింగ్ పర్ వే దువిధా మే థే. కిషోర్ కుమార్ సే ఉన్హోనే ఇస్ ఫిల్మ్ మే ఏక్ భీ గీత్ నహీ గవాయా. ఇస్ బ్యాక్గ్రౌండ్ గీత్ కో వే రఫీ సే నహీ గవా సక్తే థే. మన్నాడే కి ఆవాజ్ ఐసే గీతో కే లియే ఉన్హోనే ఫిట్ నహీ మానీ. అంత మే ఉన్హే యే గీత్ ముఖేష్ ఔర్ సాథియో సే గవానా పడా. మజ్రూహ్ కా యే గీత్ ముఖేష్ నే పూరీ సంజీదగీ సే గాయా హై.

ఇప్పటి వరకు గీతం కే బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం రెండవ భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఈఎల్టీ గీతం కే బాహర్ కార్యక్రమం. రేపు రాత్రి 9:45 శ్యామ్ హే గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లో మూడవ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మన పురాణాలు, తెలుగు జానపద కథ గానాలను వినిపించే కార్యక్రమం. ఇయాల్టి మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం న్యాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్ల పోచమ్మ ఒగ్గు కథ రెండవ భాగం వింటారు. పురాణం అంటే పూర్వపు కథ, గతమని అర్థం. చరిత్రలోని గొప్ప సంఘటనలు, పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళ చరిత్రలు, సామాజిక ఘటనలు, జానపద కళాకారులు, ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగజంగం కథ, మందహెచ్చుల కథ వంటి వివిధ కళారూపాల్లో ప్రదర్శిస్తుంటారు. అలాంటి కథాగానాలను వినిపించే కార్యక్రమమే మన పురాణాలు. ఈఎల్టీ కార్యక్రమంలో నల్ల పోచమ్మ కథను విందాం.

మరి ఇప్పుడు చెప్పబోయే కథ నల్లభూషమ్మ రెండో భాగం ప్రారంభం. కథన కథకులు పూలే అంజన్న, నప్రి పూలే బీరయ్య, డోలు పెద్దల కుమార్, జగ్గు పూలే లక్ష్మయ్య, కథ పెద్దల గట్టయ్య, మరి కథ పెద్దల బీరుమల్లు. మా

0: గ్రామం నాగింపేట, మండల కన్నపల్లి, జిల్లా మంచిరాల్.
1: పార్వతమ్మ కోటి మంది కొడుకులు వద్దే, లక్ష మంది బిడ్డలు వద్దే అని చెప్పి పార్వతమ్మ తొడలికిన్నాడు. నాదవో నాకు కోటి మంది కొడుకులు కావాలి, తరైన బుర్రైన తన చేసిన వండాలి, గుడ్డైన తన కడుపు వండాలి. పార్వతమ్మ చెట్టు కాటు పెట్టి చెరుదు పందెం కట్టింద. మరి ఏమిటే పార్వతమ్మ సంతు సంత అంటున్నావు పార్వతమ్మ? మరి ఆయన పుత్ర సంతానం నీకు పుట్టుకందు లేదు, గర్భ సంతానం గర్భవంతు లేక బాయ్ పార్వతమ్మ. బామా పార్వతమ్మ సంతు సంత అంటున్నా అగ్రమైన కోపానికి వచ్చిన రంగమయ్యో. బామా పురుగులు ముట్టని పుష్పము, బామా పత్తులు వారిని పత్తి తెచ్చి కప్పలు ముట్టని గౌతం తెచ్చిపో బామ పార్వతమ్మ. అయ్యా రోమ రోమాన.

మరేమ్మ వారతమ్మ చిట్టు కాటు పెట్టి జరుగుతూ పందం కట్టంగానే సంతాన పరమిత గాని ఆ పురుగులు ముట్టని పూలు దేవాలి పత్తుల వారం పత్తి తెచ్చి కప్పలు ముట్టం కదా తగ్గవుతుంది తెచ్చి నాకు రోమ రోమానం అయిపోయి ఇట్లా చేసినట్టుంటే.

కాటు పెట్టి చెత్త బంధం కట్టాక బామ పార్వతమ్మ ఎక్కడికా నాకు నిలిపోయి ఉతకాలి పని చెప్పినాడు. ముట్టని పువ్వులు పత్రులు వాడి పత్రిక కప్పలు ముట్టని గౌతమ్ చెప్పి లింగం కంటికి అయిపోయాయి అన్నాడు. దంగమయ్యరా

0: అమ్మవారు పార్వతమ్మ యుద్ధమ బింద మానక శ్రవ పట్టుకుని దేవతలు తానవాళ్ళ పన్నీరు గుండం సంతకెళ్ళిపోతానని చెప్పినా అమ్మ వెళ్ళిపోతాను చూస్తాంట తొంగుండి చూస్తాంట ఉత్కారం లేక బాయ ఉష్కరేను అలా పడ్డది శంకరావ పరందామ దేవత సత్త తప్పింది పన్నీరు గుండం సత్యం తప్పినాది గుంటకు పెద్ద గుంటకు వెళ్ళిపోతున్నది పార్వతి పనులు పట్టింది పార్వతమ్మో పెద్దకుంట బాటలు పట్టుకుంటే పార్వతమ్మ బయలుదేరిందట సూచనవా దేవతంగా మజా పెద్దకుంట కాడికి వెళ్ళిపోతే చిన్న కుంట లోపలికి వెళ్ళిపోతే పార్వతమ్మ ఉతకాలు పట్టుకుని ఇట్లా వచ్చినట్టుంటే మారయ్య దేవతంగా మయ్యా నాతో ఓ ప్రాణేశ్వరు నువ్వు పూజ కడితే నాకు సంతాన ఫలం ఇవ్వంటది అని చెప్పి దేవతమయ్య భగ్గున మరి నేను జగ్గున మెరిచిండు మరి పెద్దకుంట కట్ట విన పుట్టిండు చిన్నకుంట కట్ట విన పుట్టిండు మరి ఓ బిడ్డ ఓ మైతమ్మ మీ తల్లి పార్వతమ్మ ఉతకాలకు చెట్టు కాటు పెట్టుకొని చెరుదు పందెం కట్టుకొని ఉతకాల కత్తాను బిడ్డ ఉతకాలు ఇవ్వకుండా అని చెప్పి మన ఆయన తల్లి ఇవ్వాలంటే నా ఆయన తల్లి ఎక్కడ తల్లి భగవాన్ల బాంజల తల్లి ఉతకాలు ఇవ్వని చెప్పి ఉసిరే నువ్వు మీదికైంది ఉతకాలు కిందికి
1: అయిపోయింది
0: ఉతకాలు కిందికి అవుతాను దేవదంగమయ్య ఎప్పటి వాళ్ళు భగ్గున మండి దగ్గర మీరు తింటంగమయ్య పార్వతమ్మ గొప్పని తిరుగుతున్నాడు
1: అవునవును
0: మరి అమ్మవారు పార్వతమ్మ తల్లి పార్వతమ్మ పెద్దకుండ కాడికి వెళ్ళిపోయింది
1: అవును
0: మరి పెద్దకుండ లోపల పార్వతమ్మ తొంగొండు చూసింది పెద్దకుండ లోపల ఉతకాలు లేవు
1: అవును
0: భగవంత చిన్నకుండ కాడికి వెళ్ళిపోతానని చెప్పి చిన్నకుండ కాడికి వెళ్ళిపోయింది ఇరవై కుండలా కూడా ఉతకాలు లేకుండా అయిపోయింది ఆట మన అడికి వెళ్ళిన ఆయన సినిమలా లోపలికి వెళ్ళిపోయింది సినిమలా కూడా ఉతకాలు లేకుండా
1: అయిపోయింది
0: మన ఆయన మా చెల్లెలు 9 చేతుల తొనకుండా గంగ 12 చేతుల పద్మ భావతి గంగ మరి బెత్తల్లో ఇంటి ఆడబిడ్డ గొల్లుల్లో కొడలు కడవరాజు బారి చెక్కలకి సిల్కుల ముద్దుల గుమ్మ మా సెల్లె గంగదేవి దగ్గర పోతే ఉతకాలు దొరుకుతాయి మరి అమ్మవారు పార్వతమ్మో బైరవి పార్వతమ్మ బైరు పెట్టోలే మీదనే ఎండ కొడుతుంది కిందనే ఉదరిని మండుతుంది ఎండల వేడికమ్మ బండల పదకే అమ్మ రాళ్ళు తరిగి పార్వతమ్మకు రక్తాలు కారుతంటే

అని చెప్పి పార్వతమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది గంగనాథ్ బయటికి వెళ్ళిపోయింది పార్వతమ్మ, ఇక ఉతకాల దొరక ఇష్టరేణి ఉందని చెప్పి అంగవాడు పార్వతమ్మ సినిమా తోడుతుంది, పార్వతి సినిమా తోడుతండ దేవి పార్వతమ్మ శ్రీకృష్ణ గంగలో ప్రభుత్వాలు లేకపోయే, శ్రీకుండ లోపల ఉతకాలు లేకపోయే పెద్ద

ఏవో ప్రభుత్వాలు లేపా అని చెప్పి జాలి గుండె జల్లవా అని చెప్పి గుండెలకు బెల్లవన్నది. మరి సెల్లె రాబో సెల్లె సెల్లె గంగదేవి అని చెప్పి గంగనా ఏదుకుంటా ఆ పర్వతమ్మ శరం తోడినది. ఎందుకంటే గంగదేవికి జాలి కలిగిందట. మరి ఆడిదానికి ఆడిది సాయితం అంటారు, మోగోనికి మోగోడు సాయితం అంటాడు. మరి చూసినావా పూలు ఎన్నైనా కానీ ఆడుల అర్థం ఆడుల కుంకాలి అని చెప్పి నా భర్త చూస్తాను అని చెప్పి మరి జిల జిల జిల జిల కాలువలు వదిలిపెట్టింది. శిల లోపల నీళ్ళు అయిందంటే దేవ సంగమయ్య కళ్ళ చూతనమ్మో గొప్ప మీద కండదు.

0: గట్ల సినిమాలో బంధువులు ఇంకా దంగమంచా గుర్రు గుర్రు అంటే గుడ్ల దండలే గర్రు గర్రు అంటే గట్ల దండలే ఇక్కడ సినిమా తోరదని నాట అబ్బాయి అని చెప్పి పర్వతం మొదలని మీద పడ్డది మరి చూసినవా ఈ దంగమయ్య గుళ్ళ తీరం ఉన్నది ఈ కలిగుడ్లు పోయి అమ్మ నెత్తి పోయి దుబ్బెత్తి పోయి అని చెప్పి పర్వతమ్మ ఇక్కడ మనవదారు లేకపోతే నాకు ఉతకాలు దొరుకుతాండి ఏదో అని చెప్పి గంగదేవి కూడా ఉతకాలు లేకుండా చేసిందాట ఆడికి వెళ్ళి పర్వతమ్మ ఇంకా ఆయన ఎక్కడ ఉండే తిరుపతి కొండలకి వెళ్ళిపోతానన్నది
1: పర్వతమ్మ ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్పి ఇంత లోపల పర్వతమ్మ ఎక్కడికి పోతా ఉందండి.

మరి పార్వతమ్మ గట్ల చూసినావా, గంగా నది లోపల ఉతకాలు దొరకలే, సిరకుండ లోపల ఉతకాలు దొరకలే, పెద్దకుండ లోపల దొరకలే, నేను తిరుపతి కొండల్లో పోతేరా, మేనల్ తిరుపతి వెంకటేశ్వరు నాకు ఉతకాలు ఇరా అని చెప్పింది పార్వతమ్మ. తిరుపతి కొండల బాట పట్టిందట దేవతంగాడు, తిరుపతి కొండల్లో పుట్టినాడు అల్లున్నారు. ఓ తిరుపతి వెంకటేశ్వరులారా, మీ అత్త పార్వతమ్మ నాతో చెట్టు కాటు పెట్టుకొని చెరుదు పందెం కట్టుకొని మా సూచన ఇక తిరుపతి కొండలకత్తని ఉదకాలు ఇయ్యకన్నరాట, ఉదకాలు ఇయ్యకని చెప్పంగానే ఎందుకంటే ఉదకాలు ఇవ్వకుండా చేసింది. తిరుపతి వెంకటేశ్వర బండ్లు గండు ఎట్లా ఉందంటే గండు మూతి రామచిలుకలు వేసాం కట్టుకొని పత్తి రెండు ఉచ్చారని ఉంటే మరి అమ్మవారు పార్వతమ్మ ఎర్రటి ఎండల్ల దేవి అమ్మో భోగిలవనం లోపల ఎక్కరాని కొండలు ఎక్కుకుంటా, దిగరాని కొండలు దిగుకుంటా, మా నాయన పిట్టలు చూడని పిరికి జంగలి కాకులు చూడని కారెండ వాసం లోపల మరు పెద్ద పుల్లు మాట్లాడ జంగలి కోరే పెద్ద పుల్లమ్మా, అది కొట్లాడ జంగలు ఉన్నదే అమ్మా. తిరుకుంట పర్వతమ్మ తిరుపతి కొండకు చేరింది. తిరుపతి కొండలో వారి చూస్తుంటే ఉతకాలు లేకపోయినాట, అయ్యో భగవంతుడా ఓ దేవుడా అల్లుళ్ళాలని పాపం చేస్తారని చెప్పి పార్వతమ్మ అట్లా గుప్పిన గుండె వలికి కలకలకలకల పార్వతమ్మ కన్నీరు తీసింది. గోడు గోడు పార్వతమ్మ తాగోరి నాది అడిగి వెళ్ళి పార్వతమ్మ మనసు కొండలకి

నీతు తిరిగిన పార్వతమ్మ ఉతకాలు దొరుకుతాయి పానమ అది పోతుంది అని చెప్పి ఎర్రడి ఎండ లోపల పార్వతమ్మ గుమ్మడి పండు పార్వతమ్మో మరి పార్వతమ్మ వెళ్ళిపోతుంటే మీద నిండ కొడుతుంటే కడుపుకి ఏం అన్నం లేదు కళ్ళకేం నిద్ర లేక పాయన ఒంటికేమో సుఖం లేకపోయా కాబట్టి పార్వతమ్మ మరి కళ్ళు తిరిగి పార్వతమ్మ చక్కెర చిద్దరండి వినమంటదాట మరి పార్వతమ్మ ఇట్లా మరమైపోతే చూసినావా నాకు ముండ తాపవత్తనన్నది ఏ విధంగా అయ్యా పుట్టుపుట్టు అంటే ఒక శివ మలికిందట ఒక బుర్రమాన వృక్షం పుట్టింది చల్లటి నీడ కింద వన్న పార్వతమ్మ అరగంటకు పార్వతమ్మ లేచింది చూసినావా ఇంత ముందు చెట్టు లేకలేక ఇప్పుడు చెట్టు ఎక్కడ పుట్టే భగవంతా చల్లటి నీడ వండుకున్న పార్వతమ్మ ఏమన్నది నా భర్త తోటి ఏమని చెట్టు కాటు పెట్టుకుని చదువు పందెం కట్టుకున్నానంటే నా పురుగుల ముట్టని పూలు తెత్తా నేను పత్తులు వారిని పత్తి తెత్తా కప్పలు ముట్టం కవితో తెత్తా పూజ ఎంత బీసాది నాదా పత్రి ఎంత పర్వ రోమ రోమానే పూజ కాకపోతే లక్ష పూజ చేస్తారన్న ఇడికెళ్ళి ఇట్లా మరిపోతే భర్త తోటి మాట పడాలన్నా శిరనాథికి వెళ్ళిపోద్దా శిరనాది లోపలికి వెళ్ళిపోయి ఉత్కాలు పట్టుకు వస్తానని చెప్పి పర్వతమ్మ ఎల్ల పట్టనా దేవి పార్వతమ్మ శిరనాది పోతుంటే దేవజంగం అయ్యే గంటదు మేదైతే మేము కట్టుకున్నాడు కాబట్టి పార్వతమ్మ శిరనాథికి వెళ్ళిపోతే మరి పార్వతమ్మ శిల అయిపోతే నాకు భార్య లేకపోతే అవుతుంది నాకు ముండ తాపం వస్తుంది భగవంతురా అర్థనాలు పెట్టిన పుట్టు పుట్టు అన్నాడ ఇక్కడ గలసులో మట్టి కార్యాలు పుట్టిన కొట్టిండు మన ఆయన ఎట్లా పుట్టినాదమ్మో అల్లేరు కోనేరు మాలింగమయ్య గుడి పుట్టిందాట మరి మాలింగమయ్య గుడి కాడ కోరంగర్ కుషం పుట్టిందే అమ్మో కోరంగర్ వృక్షానికి మూడు పుష్మాలు పుట్టినాట పార్వతమ్మ నాలుగు దిక్కు చూస్తంటే అల్లేరు కోరేరు మాలింగమయ్య గుడి పుట్టినది అమ్మవారు పార్వతి ఆ తల్లి పార్వతి దేవి మరి గుడి ఉన్నట్టు ఉన్నది గుండె ఉన్నట్టున్నది నేను గుడి కాడికి వెళ్ళిపోతానని చెప్పి కోరేంగ వృక్షం కాడికి వెళ్ళిపోతానని చెప్పి పార్వతి

మరి పర్వతమ్మా లేరుకోని మారింగమయ్య గుడికాడికి వచ్చి పర్వతమ్మ ముందు కాలు దాగంగా ఏ విధంగా అగ్రమయ్య గోపానికి వచ్చానమ్మా వసి యవతే నీసురాల వసి యవతివే నీసురాలని చెప్పి.

మరి ఆయన చెప్పి పర్వతం మట్టి దేవతంగా లెంత పళ్ళు కొట్టిండు అమ్మా ఏ ఊరు ఏ పల్లె అని అడిగిండట. అనగానే అమ్మవారు పర్వతం ఏమని చెప్పిందంటే చూసినావా మాది శివపూరి పట్టణం, శివపూరి పట్టణం అంటే తృప్తిలో కాలకచ్చే 1,84,000 జీవజంతులకు.

మంచి నీళ్ళు పోచే మానబాబు సంత లేకపోతే నాకు పురుగులు ముట్టే పువ్వులేమన్నాడు పత్రుల వారిని పత్రిదేమంటే మన అయ్యన్నా ఎక్కడ తిని గానీ సిరకుంట తిరిగిన పెద్దకుంట తిరిగిన ఓనంది తిరిగిన మానంది తిరిగిన గంగేడు ఉపరితులు తిరిగిన గానీ ఇక్కడ నాకు ఉతకాలు దొరకలేదయ్యా. మన ఆయన ఇక్కడ గుడి ఉన్నది అటు గుండ ఉన్నది అటు గుండం కాడికొచ్చి నాకు వెళ్ళలేని దూపాయి నీళ్ళు అవుతానా అని చెప్పిన వాడు ఏమిటి పార్వతమ్మ. మరి 1,84,000 జీవజంతుల ఖండం పెట్టే అద్భుతి రాజు సంతానం గురించి ఎందుకొచ్చామన్నాడు. అనగానే నా భర్త పురుగులు ముట్టని పూలు తేవాలి పత్తులు వారిని పత్తి తెచ్చినట్టుంటే కప్పలు ముట్టని గౌతం తెచ్చినట్టుంటే నాకు పూజ చేస్తానన్నాడు. అనగానే ఓ బామ్మ పార్వతమ్మ నీ భర్త చేసే పూజలు మన ఆయన కోరంగ రుక్తానికి 3 పూలు ఉండే పార్వతమ్మ మరి అయ్యో గుండం లోపల దానం ఆడాలి. ఇది ఎందుకంటే అల్లేరు కోనేరు మాలింగమయ్య గుడి ఉన్నది మాలింగమయ్య ఇట్లా పూజ చేసినట్టుంటే 1,00,000 మంది కొడుకులు బామ ఓ బామా 1,00,000 మంది బిడ్డలు దేవి మరో వేదం మీద జంగమయ్యా మన ఆయన అల్లేరు కోనేరు మాలింగమయ్య గుడి కాడ గుడి నా పూజారి తీర్చి పార్వతమ్మ చెప్పిండట.

పార్వతి అమ్మవారు పార్వతమ్మ దచ్చగన్న బిడ్డదన్న పార్వతి రాగి పూసినారు నమ్మ పార్వతమ్మ ముఖం వల్ల చూల ముని పార్వతమ్మ అల్లేరు కోనేరు మాలింగమయ్య గుడి కాడికి వెళ్ళిపోయే వారకు ఎట్లవికేమో సొప్ప మీ ఆపచ్చినట బామ్మలకేమో పప్పు మీ ఆపచ్చిన వాడి వాళ్ళకు కొప్పు మీ ఆపచ్చిన కావచ్చు అమ్మవారు కోరంగ పువ్వు ఉందంటే పువ్వులున్నాయి కాబట్టి కోరంగ చెట్టు మీద మూడు పువ్వులున్నాయి కాబట్టి వెళ్ళిపోయి పువ్వు ముట్టవట్టనే అమ్మా పచ్చాపినా కన్నా బుస్సు బుసు అని బుసుకు

0: అయ్యో శివుని శివ మల్ల తోటకి వెళ్ళిపోయింది పూలు పట్టు మల్ల భోజనం నాగమల్లలు తీగమల్లలు సొంతంగా కన్నీరు పూలు పోసినాది శంభుతోని జనం పట్టుకున్నాది పూటికతోని పూలు పట్టుకుంది పార్వతమ్మ దేవి పార్వతమ్మ రామో దేవజంగం మార్వేసి మీరు ఏమన్నంటే మరి పురుగులు ముట్టని పూలు దొరికాయి బామా పత్తులు వారిని బతి దొరకది కొబ్బరికాయలు ఉన్న ఉతుకని చెప్పు మరి కొబ్బరికాయలు ఉన్న ఉతుకని ఇచ్చినట్టుంటే మన ఆయన ఉద్యోగం తోటి ఎట్లా ఉన్నదంటే పూజేయమని చెప్పిండట మరి కొబ్బరికాయ తెచ్చింది పర్వతమ్మ అక్కడ దేవతంగా పాదాలు కలిగింది ఓ పర్వతమ్మ ఇద్దంటే దేవతంగా ఎవరిని అలా సంతాన పరం అనుకున్నాడు దేవా దేవతలు ఆ చేసిండట ఎవరు పోమంటే మేము ఎవరు పోమన్నారు మరి అయ్యయ్యో సెల్పూర్ కండన సిల్కల మరి కింద ముక్కటి ఎవరో మంది విన్నది అవసరం సోడలమ్మ సోడలమ్మను కార్చి కుక్క పెట్టిండు మన ఆయన ఆనశక్తి లోకమాత అమ్మవారు సోడలమ్మ కళ్ళ చూసింది మన నాయనైనా కానీ లోపల పిలుస్తాడు మన ఆయన ఇక మన ఎందుకంటే పోతానని చెప్పేయండి కొండకెళ్ళిపోతానని చెప్పి ఆడికెళ్ళి చూడదమ్మ నాకు ఏదైనా తగరాన్ని కట్టమంటే 5 ఆవులు రోజులు పెట్టమన్నది చూడదమ్మ ఆడికెళ్ళి దేవతంగా దగ్గరికి వచ్చింది మరి ఏమిటే నాయన ఏం కట్టం వచ్చింది ఏం ఆపది వచ్చింది అడిగింది అడిగిందాడు అమ్మ పర్వతమ్మ గర్వం అంది వెళ్ళిపోతావా నా బిడ్డు పర్వతమ్మ గర్భమందు వెళ్ళిపోవాలి నా బిడ్డ అని చెప్పి మన ఆయన ఈడికెళ్ళి పార్వతమ్మ గర్భమందు ఆడిశక్తి లోకమాతో చౌడలమ్మ పొడమారి పోచమ్మ పుడుతుంది పార్వతమ్మ గర్భంలోకి వెళ్ళిపోతుంది
1: మరి నల్ల పోచమ్మ ఒక్క కథ 2వ భాగము సంపూర్ణము. కథాన కథకులు పోలే అంజన్న, సహాయకులు మరి నప్రి పోలే బీరయ్య, డోల్ వాయిద్యం పెద్దల కుమారు, జగ్గు పోలే లక్ష్మయ్య, తాళం పెద్దల బీరువల్లు పెద్దల గట్టయ్య, గ్రామం నాగింపేట, మండలు కన్నెపల్లి, జిల్లా మంచిరాల్.
0: మంగళవాణి పాడారమ్మ.
2: ఇప్పటి వరకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నాగింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్ల పోచమ్మ ఒగ్గు కథ 2వ భాగం విన్నారు. ఇంతటితో ఇయాల్టి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం బొజ్జామట్ల 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమా, మనసుకు హత్తుకునే పాత కొత్త సినిమా పాటల కార్యక్రమం. మధురిమలో ముందుగా విందాం శైలజ రెడ్డి అల్లుడు చిత్రం నుండి సత్యయామిని ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం గోపిసుందర్.

శేఖర్ కమ్ముల సినిమాలనగానే గుర్తొచ్చేది గడసరి మరియు ధైర్యవంతురాలైన కథానాయక పాత్రలు. గోదావరి సినిమాలో కమలనీ ముఖర్జీ నటన, తన అభ్యునయం.

0: అమాయకత్వం అందరికీ ఇంకాలా గుర్తుండిపోయింది. ఇందులో అన్ని పాటలు వేటూరి సుందరరామూర్తి రాయడం విశేషం. అంతేకాదు, ఒక పాట అరగంటలో రాయడంతో పాటు గాయనికి స్వయంగా వేటూరిగారే ఫోన్ చేసి, నేను రాసిన పాట మీరు పాడితే చాలా బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం మరో విశేషం. ఆ పాట ద్వారా ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు అందుకున్నారు గాయని సునీత. ఇంకా ఆ పాట మధురిమలో మనము విందాం.
1: అసలు ఏం బాగాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు?

తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఏకవీర. ఈ సినిమాకి పాటలు రాసింది మరో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. ఇలా ఎన్టీ రామారావు, కేఆర్ విజయ, కాంతారావు, జమున ప్రధాన పాత్రల్లో నటించిండ్రు. సంగీతం కేవీ మహాదేవన్ సమకూర్చగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, సీనారాయణ రెడ్డి సాహిత్యంలో వచ్చిన పాటలు ఎంతో ఆదరణ పొంది శ్రోతల మనసులను గెలుచుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన యుగల గీతం విందాం.

మజిలీమా కార్యక్రమంలో చివరగా విందాం. నిన్నే ప్రేమిస్తా సినిమా నుండి కేఎస్ చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట.

మీరు విన్న ఈ పాటతో ఇయాల్టి మధురిమ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 87%, గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు.

ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రేపొద్దుగల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వెంకటేశ గానామృతం వింటారు. అంబటాల సంగతుల కార్యక్రమంలో రేపొద్దుగల

పాములు కథల సంపుటి నుండి మోసానికి మోసం కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి తప్పుడు సలహా కథలు ప్రసారమవుతాయి. యువవాణి కార్యక్రమంలో రేపొచ్చామట్ల 5:45 స్ఫూర్తికి స్ఫూర్తి. బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పార్తాడే స్ఫూర్తితో ముచ్చట ప్రసారమవుతుంది. మన పురాణాలు కార్యక్రమంలో పొచ్చామట్ల 6:20 ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ 6వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు 3వ భాగం 6:45 ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 ఎరువుల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం, అట్లనే రైతు అంతరంగం శీర్షికన వరి మక్క పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన రైతు ఎండపల్లి వెంకన్నతో ముచ్చట ఇంటరు. కిసాన్ వాణి సమర్పణ కేలెనిన్. పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో డీకే పట్టమాల గురించి విశేషాలు ప్రసారమవుతాయి.

శ్యామ్ హే గజల్ కార్యక్రమంలో రేపు రాత్రి 9:45 హరిహరన్ పాడిన గజల్లు మూడవ భాగం వింటారు. జాతీయ సంగీత కార్యక్రమం రేపు రాత్రి 10:00 ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవే కాకుండా పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల్లా 8:45 సింగిడి కార్యక్రమం, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం, రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. ఇంట్లో మీరు ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినొచ్చు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోలో సమయం 11:01 దాటి 33 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:50 MHz ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.

लवो, जय हिंद। ఇంకా ప్రసార భారతి న్యూస్ అండ్ ఏఎఆర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు, జై హింద్.